ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 1వ తేదీ, సోమవారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి 45 సెకండ్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 జూన్ 1 సోమవారం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 భావన శీర్షికన బంధం శ్రీమతి కోట విజయ్ గారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సుప్రభాతం, ఇంకా శివస్తుతి ఉదయం 6:15. 6:35 ప్రసారమయ్యే పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో వృద్ధులకు

0: జాతుల ఆహారం గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7 గంటలకు నిజామాబాద్ జిల్లా సమాచార లేఖ నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్, వరల్డ్ మిల్క్ డేకు సంబంధించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం ఇది మన చట్టం శీర్షికన వన్ టైమ్ సెటిల్మెంట్ ఓటీఎస్ గురించి రిటైర్డ్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హరీష్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కదిరి గోపాలనాథ్ సాక్సోఫోన్ వాద్యం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 9:00, 10:00 తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. ఈరోజు ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నవదశాబ్దపు మహతి ఆకాశవాణి నవతి ప్రత్యేక రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, శ్రీ మంచిపగడం నాగరాజు, శ్రీమతి టి శ్రవంతి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, కార్యక్రమ నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 11:03 సంస్కృత పాఠం, నిర్వహణ ప్రొఫెసర్ శ్రీపాద సుబ్రహ్మణ్యం, విద్యార్థిని గగన్ ప్రియ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బ్రిజ్భూషణ్ కాబ్రా గారిచే గిటార్ వాద్యం ప్రసారమవుతుంది. యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం 12:10 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. ఈరోజు 1:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ సంబంధంగా టుగెదర్ ఫర్ పేరెంట్స్ ఈ అంశంపై చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేవారు చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ శ్రీమతి కేఎస్ఎన్ జ్యోతి, శ్రీమతి చింతా రోహిణి, డాక్టర్ వినీత పాండే, డాక్టర్ ఏకే అశ్విని. నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం 2:30 ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారం 5:00 వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతుంది. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆసం శైలజ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 6:50 పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత గురించి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ జి కిరణ్ కుమార్ గారి ప్రసంగం వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రసారమవుతుంది. 7:10 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమాల గురించి వరంగల్ కరీంనగర్ జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ గోలి రమేష్ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. ఈరోజు 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సమయం 6:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: आकाशवाणी समाचार के साथ मैं मुनीश शर्मा. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में म्यांमार के राष्ट्रपति ऊ मिन आउन लाइन के साथ वार्ता करेंगे. इस बातचीत से दोनों देशों के बीच ऐतिहासिक और सभ्यतागत संबंधों को और मजबूती मिलेगी. इस दौरान सुरक्षा और संपर्क सुविधा सहित भारत और म्यांमार के समग्र संबंधों पर भी चर्चा होगी. राष्ट्रीय सुरक्षा सलाहकार अजित डोभाल ने कल नई दिल्ली में म्यांमार के राष्ट्रपति से मुलाकात की. केंद्रीय कृषि और किसान कल्याण मंत्री शिवराज सिंह चौहान आज मध्य प्रदेश के रायसेन जिले से खेत बचाओ अभियान आरंभ करेंगे. 1 महीने का यह अभियान 30 जून तक चलेगा. इस दौरान

0: సంస్కారాలతో మునిగిపోయి ఆత్మీయ బంధంగా మారుతుంది. బంధువులు లేని బంధం అర్ధరహితమే, సంతోషం లేని జీవితం దుర్భరమే. బంధానికి మారుపేరే అనుబంధం. ఇది ఆప్యాయతకు కూడా చిహ్నం. కుటుంబంలో పసిబిడ్డ జన్మించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు సంతోషంతో ఎంతో మరుపురానిది, అవధులు లేని ఆనందాన్ని ఇస్తుంది. ఇది రక్త సంబంధం. ఇదే శాశ్వతంగా నిలబడేది. చదువుకునే రోజుల్లో సహవిద్యార్థిని విద్యార్థులతో బంధం ఏర్పడుతుంది. ఒకరినొకరు సహాయం చేసుకుంటూ జీవితాలను సుఖ సంతోషాలతో గడుపుతుంటారు. ఆ కోవలోనే అనేక మంది వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడి అవి కొనసాగుతాయి. అలాగా మనల్ని సన్మార్గంలోనే నడిపిస్తాయి. ఇదే స్వచ్ఛమైన స్నేహబంధం. అంటే బంధానికి నమ్మకం అనేది పునాది. నమ్మకం లేని స్నేహం నిలవదని బుద్ధుడు అంటాడు. ఒక సందర్భంలో స్నేహం చేయటం సులభం, కానీ దాన్ని జీవితకాలం కాపాడుకోవటమే కొంచెం కష్టం. అలాగే కష్టంలో సహాయం చేసి ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అని గురునానక్ ఓ సందర్భంలో చెప్పారు. స్వార్థం, అహంకారం లేని మంచి మనసు కలిగి ఉండటం మంచి స్నేహితునికి ఉండాల్సిన లక్షణం. దానికి స్నేహభావం తోడైతే ఆ మిత్రత్వానికి విలువ పెరుగుతుంది. యుక్త వయస్కులో మనకు తోడు నీడగా జీవితాన్ని పంచుకునే బంధమే వివాహ బంధం. ప్రేమానురాగాలను పంచుతూ తన కుటుంబ సభ్యులను గౌరవిస్తూ భర్తకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా పిల్లలను పెద్దలను కంటికి రెప్పలాగా కాపాడుకోవటమే భార్యాభర్తల బంధం. అన్నం పెట్టేటప్పుడు అమ్మలాగాను, సలహా ఇచ్చేటప్పుడు మంత్రిలాగాను, శయనించేటప్పుడు రంభలాగాను, రూపంలో ఊర్వశులాగాను, క్షమించడంలో భూదేవిలాగాను, ఇంటి పనులు చేసేటప్పుడు దాసిలాగాను స్త్రీని వర్ణిస్తూ అవసరమైన చోట ప్రశంసిస్తూ గౌరవించడమే దాంపత్య బంధం. ఇది ఎంతో విలువైన బంధం. ఇది జీవితకాలం నిలబడే అనుబంధం. ప్రేమ బంధం అహంకారికి తెలియదు, అభద్రతాభావంతోనే అది ఉంటుంది. ఎదుటివారితో సంబంధం తక్కువగా ఉండి స్వార్థమునకు కొంత అవకాశం ఉంటుంది. ఇది ఎంతో బాధాకరం. బంధాలను మనం పెంచుకోవాలి కానీ తెంచుకోకూడదు. ఆత్మీయత, ప్రేమ, అనురాగం, అనుబంధం మనుష్యుల మధ్య ఉండాలంటే పవిత్రమైన బంధం ఉండాలి. అవి వద్దు అనుకున్నవాడు బంధమే నిర్వీర్యమై జీవితం ఒంటరితనానికి లోనవుతుంది. బంధం లేని జీవితం పునాది లేని ఇల్లు లాంటిది. మారుతున్న ఈ కాలంలో బంధాలకు విలువ లేకుండా పోతున్నాయి. ఇది ఎంతమాత్రము సమర్థనీయం కాదు. బంధాలు కలకాలం నిలబడాలంటే త్యాగం, ఓర్పు, ప్రేమ అవసరం. నిస్వార్థమైన బంధాల వల్లనే సంపద వృద్ధి చెందుతుంది. అందరితో కలిసిమెలిసి ఉంటేనే జీవితాలు సుఖవంతమవుతాయి. పుట్టిననాటి నుండి గిట్టిననాటి వరకు మానవుడు ఏదో ఒక బంధంతో ముడిపడి ఉంటాడు. బంధం నిలబడటానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అదే నిజమైన నికార్సైన బంధం. అనుబంధాల నిలయంలో కార్యాచరణతో జీవితాలను సుఖమయం చేసుకుందాం మనమందరం.
1: బంధం శ్రీమతి కోట విజయ్ గారి భావజాలం మీరింతవరకు విన్నారు. భావనా శీర్షికన లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 6:15, భక్తిరంజని.

ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి సుప్రభాతం, ఇంకా శివస్తుతి వింటారు.

మీరింతవరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సుప్రభాతం ఇంకా శివస్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సమయం సరిగ్గా 6:35. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఈనాటి కార్యక్రమంలో వృద్ధులకు సమతుల ఆహారం గురించి కొన్ని వివరాలు ఇప్పుడు వింటాం.

అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూసుకునేటువంటి అంశం వయోవృద్ధులకు సమతుల ఆహారం ప్రాముఖ్యత. అంటే మనకి వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు తిన్నంతగా మనం వృద్ధాప్యంలో శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోలేదు. ఎందుకు అని అంటే కొంచెం ఆకలి కూడా తగ్గుతుంది, కడుపు నెమ్మదిగా పనిచేస్తుంది, ఎముకలు బలహీనపడడం, కండరాల బలం తగ్గడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో సరైన ఆహారం తీసుకోవడం అనేటువంటిది కేవలం అలవాటే కాదు, అది మనకు ఒక ముఖ్యమైనటువంటి అవసరం. సో వృద్ధాప్యంలో తీసుకునేటువంటి ఆహారం శరీరానికి శక్తినివ్వాలి, వ్యాధుల నుంచి రక్షించాలి, మనసుకు ఉత్సాహాన్ని ఇవ్వాలి. అందుకే మనం ఈరోజు సమతుల ఆహారం అంటే ఏమిటి, వృద్ధులకు అది ఎందుకు అవసరం, ఏ ఆహారం మంచిది, రోజువారీ ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. వృద్ధాప్య ఆరోగ్యం ఎందుకు ముఖ్యమంటే, ముఖ్యంగా మనం ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ ఆరోగ్యానికి తగినంత శ్రద్ధ ఇవ్వాలి అనేటువంటిది మనం కొంచెం అంత ఎక్కువగా ఆలోచనలో పెట్టుకోము. ఎందుకంటే వాళ్ళకి కూడా శరీర అవసరాలకి సరిపడినటువంటి ఆహారాన్ని ఇవ్వాలి అనేటువంటిది మనం దాన్ని ఆవశ్యత కింద తీసుకోలేకపోయాం. ఇంట్లో పెద్దవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబంలో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. వృద్ధాప్యం అనేటువంటిది జీవితంలో అత్యంత అనుభవపూరితమైనటువంటి దశ. కానీ ఈ దశలో ఆరోగ్యం చాలా సున్నితంగా మారుతుంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, రుచి వాసన అనేటువంటిది తగ్గడం, దంత సమస్యలు రావడం, నడక కదలికల్లో సౌలభ్యం అనేటువంటిది తగ్గడం, ఆకలి తగ్గడం, నీరు కూడా తాగడం తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే పోషకాలు శరీరానికి సరిగా అందవు. దీనివల్ల ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త, సమతుల ఆహారం అనేటువంటిది ఇవ్వాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులకి ఉంటుంది. వృద్ధులకు సరైన ఆహారం ఇవ్వడం అంటే వారి ఆరోగ్యాన్ని, గౌరవాన్ని, జీవన నాణ్యతను కాపాడటం. సమతుల ఆహారం అంటే వీళ్ళకి ముఖ్యంగా శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజలవణాలు, పీచు పదార్థం, నీరు అన్నీ ఉండాలి. దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఉపయోగపడతాయి. కొన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు, కొన్ని కండరాలను బలపరచడం, కొన్ని ఎముకలు బలంగా ఉంచడానికి, కొన్ని పోషకాలు శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి ఉపయోగపడతాయి. అంటే వృద్ధులకి కడుపు నిండే ఆహారం కాదు, మనం పోషణనిచ్చేటువంటి ఆహారం ఇవ్వడం అవసరం అనేటువంటిది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వృద్ధులకు ఆహారం ఎందుకు అంతగా అవసరం అంటే వారిలో రకరకాల సమస్యలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. మొదటగా బలహీనత, బరువు తగ్గడం, మలబద్ధకం, రక్తహీనత, ఎముకల బలహీనత, మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఈ ఆరోగ్యం అనేటువంటిది సరిగ్గా పోషకాలతో కూడినటువంటి ఆహారం ఇస్తే అది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది వాళ్ళకి. వృద్ధులకి అవసరమైన ప్రధాన పోషకాలు ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు. ఇవి మనకి శక్తినిస్తాయి. దీనికోసం అన్నం, గోధుమలు, రాగులు, సజ్జలు, ఓట్స్, బంగాళదుంప అలాంటివి తీసుకోవాలి. కాకపోతే మితంగా తీసుకోవాలి. ఎందుకంటే వృద్ధుల్లో శారీరక శ్రమ అనేటువంటిది తక్కువగా ఉంటుంది కాబట్టి. మాంసకృత్తులు అనగానే కండరానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. వయసు పెరిగే కొద్దీ కండరాలు అనేటువంటిది తగ్గుతూ ఉంటాయి కాబట్టి కొంచెం పెరుగు, పప్పులు, శనగలు, పెసర్లు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు మన శరీరానికి రక్షణిస్తాయి. వృద్ధులకు ముఖ్యంగా విటమిన్ ఏ, బిసిడి అనేటువంటిది అవసరం. ఇవన్నీ పండ్లు, ఆకుకూరలు, పసుపు కలర్ ఉండేటువంటి ఆకుకూరలు, పండ్లులో ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు టమాటా, క్యారెట్, నిమ్మకాయ ఇలాంటివి. పాలు, గుడ్లు ఇవన్నీ కూడా శరీరానికి ఉపయోగపడినటువంటి ముఖ్య ఖనిజ లవణాలను ఇస్తాయి. అలాగే ఖనిజ లవణాల విషయానికి వస్తే కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఖనిజాలు. ఖనిజ లవణాల విషయానికి వస్తే ఇవి మనకి ఎముకలు బలంగా, అలాగే రక్త నిర్మాణంలో, గుండె పనితీరు, నరాల పనిచేయడం మీద ఎక్కువ ఉపయోగపడతాయి. పీచు పదార్థం, ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీంట్లో తొక్కతో కూడినటువంటి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అనేటువంటివి తీసుకోవడం ఆవశ్యకం. సరినంత నీరు, ఎక్కువగా నీరు తాగేటువంటి అలవాటు చేసుకోవాలి. దీంతో డిహైడ్రేషన్, మలబద్ధకం, మూత్ర సంబంధ సమస్యలను తగ్గించవచ్చు. కాబట్టి రోజంతా తరచూ నీరు తాగడం అనేటువంటిది అలవాటుగా మార్చుకోవాలి. వృద్ధులకు మంచిగా పనిచేసేటువంటి ఆహారాలు ఇవేంటంటే వాళ్ళకి రోజువారీ శరీర జీవక్రియలను సరిగ్గా

స్నానం చేయడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఉదయం గోరువెచ్చని నీళ్లు, నానబెట్టినటువంటి 2-3 బాదం, ఏదైనా సీజనల్ పండ్లు, ఓట్స్ కానీ, ఇడ్లీ, ఉప్మా, దోశ, ఏదైనా పెసరట్టు, రాగి జావా. అలాగే మధ్యాహ్నం అన్నం లేదా రొట్టె, పప్పు, ఆకుకూర, పెరుగు కానీ, మజ్జిగ కానీ. సాయంత్రం ఏదైనా పండు, మజ్జిగ, నానబెట్టినటువంటి శనగలు, మొలకెత్తినటువంటి ధాన్యాలు, సూప్ కానీ వీరికి ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రి ఏదైనా తేలికపాటి

0: పదార్థం ఎక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కూరగాయలు పండ్లని ఎక్కువగా తీసుకోవడం, ఉదయం నడక అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఒకే సమయానికి భోజనం చేయడం, ఇలా చేయడం వల్ల మనకి మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఒకవేళ మలబద్ధకం అనేటువంటిది ఎక్కువగా అయితే ఆకలిని తగ్గిస్తుంది, అసౌకర్యంగా ఉంటుంది. వీలైనంత నీటిని తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అనంటే చాలామంది నీరు తాగడం అనేటువంటిది మర్చిపోతారు, ఎందుకంటే తరచూ టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి ఒక భయంతో తక్కువగా తాగుతుంటారు. సో అది చాలా తప్పైనటువంటి అలవాటు. దీన్ని రోజంతా గోరువెచ్చని నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సూపు ఇలాంటివి తీసుకోవడం వలన శరీరానికి కావలసినటువంటి సరిపడినంత వాటర్ అనేటువంటిది దొరుకుతుంది. దీంతో పాటు శారీరక వ్యాయామం అనేటువంటిది చాలా అవసరం. ఉదయం నడుక, తేలికపాటి వ్యాయామం, శరీర కదలికలు, ప్రాణాయామం, శ్వాస వ్యాయామం అనేటువంటిది మంచిది. మనకి సరైన ఆహారం లేకపోతే శక్తి అనేటువంటిది తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పడిపోతుంది, వ్యాధులు పెరుగుతాయి. అందుకని మనం సమతుల ఆహారం అనేటువంటిది తీసుకోవాలి. దాని ద్వారా వృద్ధాప్యంలో చురుకుగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వృద్ధులకి పోషకాహారం అనేటువంటిది ఇవ్వాలి, నీరు తగినంత ఇవ్వాలి, పరిశుభ్రతను పాటించాలి, మితంగా తినాలి, దానితో పాటు ప్రేమతో చూసుకోవాలి. ఇదే నిజమైన వృద్ధుల సంరక్షణ. మన ఇంట్లో ఉన్నటువంటి వయోవృద్ధులు మన సంపద. వారికి సరైనటువంటి ఆహారం సరిగ్గా చూసుకోవడం, సరైన గౌరవం ఇవ్వడం మన బాధ్యత. ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైనటువంటి వృద్ధాప్యం, ఈ సూత్రాన్ని మన జీవితంలో పాటిద్దాం.
1: వయోవృద్ధులకు సమతుల ఆహారం గురించి కొన్ని వివరాలు మీరింతవరకు విన్నారు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సమయం 6:45 గా వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి పలు అంశాలపై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రోజంతా తగినంత నీరు తాగడం, అవసరం లేని సందర్భాల్లో ఎండలో బయటకు వెళ్లకుండా ఉండటం, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం అవసరమని ప్రధాని పేర్కొంటూ,
1: హమారే యహాన్ గర్మీ సే లడ్నే కా తరీకా కై బార్ రసోయి మే భీ మిల్తా హై

0: आपने भी देखा होगा, जैसे जैसे गर्मी बढ़ती है वैसे वैसे घर की रसोई का स्वाद बदल जाता है, रसोई का प्रकार बदल जाता है, कहीं मटके का पानी निकल आता है, कहीं दही जमने लगता है, तो कहीं कच्चे आम उबलने लगते हैं, और फिर शुरू होता है देसी पेय का दौर। देसी पेय से आप भी परिचित हैं?
1: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ పనితీరు మెరుగుపడటం ప్రభుత్వ కృషికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న పేర్కొన్నారు. భవిష్యత్తులో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యా వ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేశామని మోడల్ స్కూళ్ల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యా ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని వెల్లడించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులో పొగాకు రైతులు మంత్రిని కలిసి తమ సమస్యలను నిన్న వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత మంత్రులు, జిల్లా అధికారులతో ఫోన్లో చర్చించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఉదయగిరి, కావలి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ధరలు తగ్గిపోయి సరైనటువంటి కొనుగోళ్లు టొబాకో బోర్డు ద్వారా అమ్మకాలు జరగడం లేదనేటువంటి ఒక ఆందోళనతో రైతాంగం, రైతు ప్రతినిధులందరూ కలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పొగాకు రైతుల యొక్క ప్రతినిధుల సమావేశానికి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, వీరికి న్యాయం చేసే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్ డాక్టర్ తరుణ్ కాకాని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: గ్రామీణ భారత నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉన్నాయి. రైల్వే జోన్ పరిధిలో మొత్తం 3501 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ఉంది. 4 డివిజన్లలో 385 రైల్వే స్టేషన్లు ఉండగా సుమారు 17,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక అభివృద్దికి బాటలు వేస్తుందని తెలిపారు. అలాగే రైల్వే జోన్ ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనంత పేర్కొన్నారు. విశాఖపట్నం లంకెలపాలెం సమీపంలో విధి నిర్వహణలో ఉండగా కత్తిదాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న

0: హోంగార్డును మంత్రి నిన్న పరామర్శించారు. ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్టంలో పోలీసు సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: సరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలోనూ కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. డెఫినెట్ గా వాళ్ళు రాత్రులు 11, 12 గంట అయినా పనిచేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బంజారాహిల్స్ పరిధిలోని మిథిలా నగర్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ఆయన ముచ్చటించి సమాజ శ్రేయస్సు, ప్రజారోగ్యం, ఫిట్నెస్ కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఓపెన్ జిమ్ల వంటి ప్రజా సౌకర్యాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు వ్యాయామాన్ని తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్టంలో పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతినా యు మిన్ ఆంగ్ లైంగ్ ఇత్యనేన సహ చర్చాం కరిష్యతి. ఉభయోః దేశయోః మధ్యే ఐతిహాసికానాం సభ్యతానాం చ సంబంధాన్ ఇతోపి సుదృఢీకరణాయ వార్తాలాపః భవిష్యతి. వార్తాలాపావధౌ మ్యాన్మార్ భారతయోః మధ్యే సురక్షా సంపర్కౌ చ సమేత్య సంపూర్ణేషు విభిన్నేషు విషయేషు చర్చాః భవిష్యంతి. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః గతరాత్రౌ దిల్ల్యాం అతిథిగణమాన్యైః సహ మేలనం విహితవాన్. అవధేయం యత్ మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతి శనివాసరే భారతస్య పంచదివసీయ యాత్రాయాం బిహారస్య గయానగరం సంప్రాప్తవాన్ ఆసీత్. మ్యాన్మార్ దేశస్య రాష్ట్రపతేః భారతస్య ఆధికారిక యాత్రాయాః కారణాత్ ఉభయోః దేశయోః మధ్యే బహుపక్షీయ సంబంధః ఇతోపి సుదృఢః భవిష్యతి ఇత్యపేక్షాస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రకృతి సంరక్షణే స్థానీయ సమాహ్వానానాం నిరాకరణే అన్య సామాజిక కార్యేషు చ తేషాం ప్రేరక ఉపక్రమాణాం ఉపలబ్ధీనాం చ విషయే అనేకేషాం నాగరికాణాం ఉత్కృష్ట యోగదానాయ ప్రశంసా కృతా. ఆకాశవాణ్యాః స్వకీయే మాసిక కార్యక్రమే మన్ కీ బాత్ ఇత్యనేన కార్యక్రమేణ రాష్ట్రం అభిసంబోధయతి.

0: सम्बोधयन् श्रीमोदी झारखण्ड राज्यस्य रांचीनगरे आयोजिते राष्ट्रिय वरिष्ठ एथलेटिक्स फेडरेशन स्पर्धायां उदयोन्मुख क्रीडकानां उत्कृष्ट प्रदर्शनस्य प्रशंसाम् अकरोत्। प्रवर्तमानायाः उष्णतरङ्गस्य स्थितिं प्रति चिन्तां प्रकटयन् प्रधानमन्त्रिणा जनान् अधिकृतान् उपदेशान् अनुसृत्य सुरक्षितं स्थातुं पूर्वसूचनानुसारं कार्यं च कर्तुम् उद्बुद्धवान्।
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है। तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है। पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले। इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं।
0: पश्चिम बंगाल राज्यस्य मुख्यमंत्री शुभेंदु अधिकारी अद्य स्वमंत्रिमंडलस्य विस्तारं करिष्यति। पञ्चत्रिंशत् नूतनाः मन्त्रिणः मन्त्रिमंडले समाविष्टाः भविष्यन्ति। शपथग्रहणं प्रातः एकादशवादने लोकभवने भविष्यति। नूतनेन समावेशेन शुभेंदु प्रशासने महत्वपूर्णरूपेण संवर्धनं भविष्यति, येन मई मासस्य नवमे दिनांके पञ्चमन्त्रिभिः सह कार्यभारं स्वीकृतमासीत्। अनेन विस्तारेण राज्यमन्त्रिमण्डलस्य मन्त्रिणां कुलसंख्या एकचत्वारिंशत् यावत् वर्धिता भविष्यति। निर्वाचनायोगेन दश राज्याणां चतुर्विंशतिः राज्यसभासदस्यानां द्विवार्षिक निर्वाचनस्य कार्यक्रमस्य घोषणा अद्य क्रियते। भूतपूर्वः प्रधानमन्त्री एच.डी. देवगौड़ा, केन्द्रीयमन्त्रिणौ जॉर्ज कुरियन तथा रवनीतसिंहश्च तेषु सदस्येषु अन्तर्भवन्ति। आन्ध्रप्रदेशे, गुजराते तथा कर्णाटके प्रत्येकस्मिन् राज्ये चत्वारि चत्वारि आसनानि सन्ति। राजस्थाने तथा मध्यप्रदेशे प्रत्येकस्मिन् राज्ये त्रीणि त्रीणि आसनानि सन्ति। झारखण्डे द्वे आसने स्तः, मणिपुरे, मेघालये, अरुणाचलप्रदेशे च, मिजोरमे च प्रत्येकस्मिन् राज्ये एकैकम् आसनं रिक्तमस्ति। आयोगस्यानुसारं जूनमासस्य अष्टादशदिनांके मतदानं भविष्यति। मतगणना अपि तस्मिन्नेव दिने भविष्यति। महाराष्ट्रस्य, तमिलनाडुराज्यस्य, ओडिशाराज्यस्य च प्रत्येकस्य एकस्य आसनस्य कृते राज्यसभायाः उपनिर्वाचनस्य कार्यक्रमस्य अपि आयोगेन घोषणा क्रियते। एतद् निर्वाचनमपि अग्रिममासस्य अष्टादशदिनांके भविष्यति। एकोननवतिवर्षीया प्रख्यातगायिकायाः सुमनकल्याणपुरस्य मुम्बईनगरे स्वनिवासस्थाने मृत्युः अभवत्। 50-29 शततमाद् वर्षात् 70-29 शततमं वर्षं यावत् चलचित्रसङ्गीतस्य स्वर्णयुगे नैकासु भारतीयभाषासु कृतकार्याणां कृते एषा वयोवृद्धगायिका प्रसिद्धा आसीत्। अपि च आईपीएल क्रिकेट क्रीडायां गतरात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे अन्तिमस्पर्धायां गुजरात टाइटन्स दलं 5 पराजित्य गतविजेतृदलेन रॉयल चैलेंजर्स बेंगलुरु इत्यनेन अस्य वर्षस्य श्रृंखलापि विजिता इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम निजामाबाद जिल्ला समाचार लेख विंटर निवेदिक अंदिस्तारु श्री डी राजकुमार।
3: నిజామాబాద్ జిల్లాలో 2 కొత్త రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓపీల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాన్కంపేట్ నిజామాబాద్, ఇందల్వాయి, సిర్నాపల్లి మధ్య గూడ్స్ షెడ్యూల్ వద్ద ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. కాగా ప్రజా అవసరాలను గుర్తించి ఈ ప్రాజెక్టులను స్పెషల్ రైల్వే ప్రాజెక్టు కింద చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరి సహకారం చాలా ముఖ్యమని నిజామాబాద్ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, రాష్ట బాలల హక్కుల కమిషన్ గౌరవ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 27 నుంచి మే 2వ తేదీ వరకు బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 18 ఏళ్లు పైబడిన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ పిల్లల కోసం ఆఫ్టర్ కేర్ ప్రోగ్రాం ను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాలల భద్రత రక్షణ కొరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. బాలలకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యకులు జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూరు నియోజకవర్గంలోని బూత్ అధ్యకులు, ముఖ్య నాయకుల సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గల్లీ గల్లీలో మళ్లీ కారే రావాలి, కేసీఆర్ఏ సీఎం కావాలి అనే నినాదం వినిపిస్తోందన్నారు. 6 గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా రైతన్నలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ చేసుకోవాలని కమిషన్

0: కమిషనర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. ఓటరు జాబితాను సమగ్రంగా పరిశీలించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని, ఈ ప్రక్రియపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ప్రస్తుతం ఓటు ఎక్కడ ఉందో అక్కడి బీఎల్ఓతోనే మ్యాపింగ్ చేయించుకోవలసి ఉంటుందని సూచించారు. ప్రస్తుతం రాష్టంలో ప్రీ మ్యాపింగ్ కొనసాగుతోందని, త్వరలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతుందన్నారు. వరి ధాన్యం, మొక్కజొన్న, పసుపు విక్రయాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు 0846222018 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రైతుల ప్రయోజనార్థం జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ, పసుపు, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించినందుకు గాను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన స్పెషల్ కంట్రోల్ రూమ్ ను ఆమె ప్రారంభించారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా సిబ్బంది చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్లో జిల్లాలోని రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతులు కేవలం వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటలు సాగు చేయాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ పంటలపై నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనల మేరకు స్వల్పకాలిక మేలైన పంటలు సాగు చేయాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా లభించేలా జిల్లా కేంద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి శిక్షణ తరగతుల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంకేతిక విద్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని యువతకు ఎన్ఈఎస్సీ ద్వారా పలు కోర్సుల్లో శిక్షణ అందించేందుకు జిల్లా యంత్రాంగం ద్వారా త్వరలోని ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువరుస్తామని చెప్పారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా వి భుజంగరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ భుజంగరావును వివిధ శాఖల అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బోధన్ నూతన ఆర్డీఓగా విజయలక్ష్మి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జనగణన కోసం వచ్చే ఎన్యూమరేటెడ్ ఐడీ కార్డును పరిశీలించిన తర్వాతే ప్రజలు వారిని తమ ఇంటికి అనుమతించి వివరాలు చెప్పాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా గంగాస్థాన్ ఫేజ్ 1లో పర్యటించి ఎన్యూమరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగునికి సంబంధించిన గుర్తింపు కార్డును తనిఖీ చేశారు. జనగణన కోసం వెళ్లే సందర్భంలో ప్రతి ఎన్యూమరేటెడ్ క్యూఆర్ కోడ్తో జారీ చేసిన ఐడీ కార్డును తప్పనిసరిగా ధరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
1: డి రాజ్కుమార్ గారు అందజేసిన నిజామాబాద్ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్పై గెలిచి వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లాయింగ్తో చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే మయన్మార్ అధ్యక్షుడు మయన్మార్ ఇండియా బిజినెస్ ఫోరంలో కూడా ప్రసంగించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ఆ దేశ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనకు వచ్చింది.

ప్రస్తుత పదవిలో భారతదేశానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పరస్పర చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. దేశ రాజధానిలోని రాయ్ పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ద లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ ప్రదర్శనను కూడా ఆయన సందర్శించనున్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫా అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. మన దేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల కలయికలో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ లైంగ్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రెండవ భారత్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 35 కొత్త మంత్రులు మంత్రిమండలిలో చేరతారు. ప్రమాణ స్వీకారోత్సవం 11 గంటలకు కోల్కతాలోని లోక్భవన్లో జరుగుతుంది. మే 9వ తేదీన 5 కేబినెట్ మంత్రుల బృందంతో బాధ్యతలు స్వీకరించిన శుభేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు మరింతగా విస్తరణ కానుంది. ఈ విస్తరణతో రాష్ట్ర కేబినెట్ మొత్తం బలం 41 పెరుగుతుంది. 290 మంది సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రాజ్యాంగబద్దంగా నిర్దేశించిన 15% పరిమితికి లోబడే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖేత్ బచావ్ అభియాన్ను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రైజన్ జిల్లా నుంచి ప్రారంభిస్తారు. 4 రోజుల పాటే సాగే ఈ ప్రచారం 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతుల్య విచక్షణాయుత వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరాలని ఆయన కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా కోరారు. అలాగే కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్కు చెందిన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం జరిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ మంత్రి వారిని కోరారు. 10 రాష్ట్రాల నుండి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి 3 స్థానాలు, జార్ఖండ్లో 2 స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుండి 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులు ఉన్నారు. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి రాబోయే 17 స్థానాల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో, శివసేన 4 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అంతకుముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 17 స్థానాలకు కను 15 స్థానాల కేటాయింపును ప్రకటించింది. కాంగ్రెస్ 8 స్థానాలు,
శివసేన యూబిటి 4 స్థానాలు, శరద్ పవార్

0: నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. మిగిలిన నాసిక్, నందేడ్ స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మహారాష్టలో ఈవేళ చివరి రోజు. ప్రముఖ హిందీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణపూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. 1950ల దశకం నుండి 1970ల వరకు సినిమా సంగీత స్వర్ణయుగంలో హిందీ, మరాఠీ, అనేక ఇతర భారతీయ భాషల్లో తాను పాడిన పాటల ద్వారా సుమన్ కళ్యాణపూర్ మంచి గుర్తింపు పొందారు. 1937 జనవరి 28వ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణపూర్ లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా స్వరం కలిగి ఉండేవారు. 1950ల మధ్యకాలంలో ఆమె హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలు రికార్డు చేశారు. ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్కే ప్యార్ కర్కే బెఠే, తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే వంటివి ఆమె పాడిన గీతాల్లో ప్రసిద్ధమైనవి. మరాఠీ సంగీతానికి కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. సుమన్ కళ్యాణపూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునీత పవార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధినేత ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు బునియా నగర పర్యటన సందర్భంగా కొత్త ఎబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడి సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడి ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ సారి కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. విరాట్ కోహ్లీ చేసిన 75 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 161 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ హ్లైంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ను ఓడించి 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్, ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తల్లిదండ్రులు మన జీవితంలో మొట్టమొదటి గురువులు. మనం ఈ ప్రపంచంలోకి వచ్చిన క్షణం మొదలు వారు తమ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పంచుతూ, ఎన్నో త్యాగాలు చేస్తూ, మరెన్నో కష్టనష్టాలను భరిస్తూ మనల్ని పెంచి పెద్ద చేస్తారు. మన సంతోషంలోనే వారి ఆనందాన్ని వెతుక్కుంటారు.

మన విజయమే వారి ఘన విజయం. మన అపజయాలలో మనకి ధైర్యం చెబుతూ ఆలంబనగా నిలిచి ఓదార్పునిస్తారు. మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు అత్యున్నత స్థానం ఇవ్వబడింది. మాతృదేవోభవ పితృదేవోభవ అని శ్లోక ప్రమాణంగా కూడా వారికి అగ్రస్థానం ఉంది. ఈ రకంగా పిల్లల పెంపకం, వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయడం, విలువల బోధనలో పెంపకం చేస్తూ మానవతా మూర్తులుగా మలుస్తూ అమ్మా నాన్నలు పోషించే అమూల్యమైన పాత్రను గుర్తించి వారికి కృతజ్ఞత తెలపడం కోసం ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్, ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2012 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తమ జీవితకాలాన్ని అంకితభావంతో, నిస్వార్థంగా, నిబద్ధతతో భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులను పిల్లల అమూల్య సంరక్షకులుగా గుర్తించి గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్గా గుర్తించారు. జాతి, మతం, సంస్కృతి ఇలా ఎటువంటి భేదాలు లేకుండా యావత్ ప్రపంచంలోని నలుమూలల్లో తల్లిదండ్రులే పిల్లలకు ప్రాథమిక గురువులు, సంరక్షకులు అని నొక్కి చెప్పేందుకు తల్లిదండ్రులను అభినందిస్తూ పిల్లల సంపూర్ణమైన, స్థిరమైన, సామరస్యభరితమైన అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్రను గౌరవిస్తూ మంచి పోషణతో కూడిన కుటుంబ వాతావరణం యొక్క ప్రభావం పిల్లల సత్ప్రవర్తన, ఆరోగ్యంపై తప్పక ఉంటుంది అని ప్రపంచమంతటికీ తెలియజేస్తూ కృతజ్ఞతను వ్యక్తపరిచే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో అందరం బిజీగానే ఉంటున్నాం. అయితే ఎంత బిజీగా ఉన్నా తల్లిదండ్రులతో కొంత సమయం గడపడం, వారి మనోభావాలను తెలుసుకోవడం, వారి ఆరోగ్యం గురించి కనుక్కోవడం పిల్లలుగా ఉన్నవారందరి కనీస బాధ్యత. మనకోసం తమ సర్వస్వాన్ని ధారపోసిన వారికి మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి మన సమయం, వారికి ప్రేమ, గౌరవం, అలాగే కృతజ్ఞత. ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా అందిస్తుంది. అదేంటంటే, తల్లిదండ్రుల త్యాగాలను గుర్తించి వారిని ఆదరిస్తూ మన కోసం వారు చేసిన సేవలకు ప్రతిఫలంగా మనం మంచి వ్యక్తులుగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే మానవీయ విలువలు కలిగిన పౌరులుగా ఎదగాలి. 2026 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి ఎంచుకున్న నినాదం టుగెదర్ ఫర్ పేరెంట్స్, తల్లిదండ్రుల కోసం కలిసికట్టుగా.

ఈ సంవత్సరానికి అంటే 2026 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి ఎంచుకున్న నినాదం తల్లిదండ్రుల కోసం కలిసికట్టుగా, టుగెదర్ ఫర్ పేరెంట్స్. ఈ థీమ్ను సపోర్ట్ చేస్తూ యూనిసెఫ్ కూడా చేతులు కలిపి పిల్లలకి జీవితంలో బలమైన ప్రేమపూర్వకమైన ఆరంభ జీవితం అందించే సంరక్షకులైన తల్లిదండ్రుల ప్రాముఖ్యత తెలియజేస్తూ, పిల్లలకు అవసరమైన క్వాలిటీ టైంను ఇస్తూ భావోద్వేగ మద్దతు అంటే ఇమోషనల్ సపోర్ట్ లభించేలా వారికి అండగా నిలవాల్సిన అత్యంత ఆవశ్యకతను ఈ దినోత్సవం ఖండఖండాంతరాల్లో వ్యాప్తి చేస్తుంది. అమ్మా నాన్నల ప్రేమ అమూల్యం, వారి ఆశీర్వాదం అమృతం, వారి సంతోషమే మన జీవితానికి నిజమైన సంపద.

0: మీరింతవరకు గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్, ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

జూన్ 1వ తేదీన మరొక ముఖ్యమైన దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. అది వరల్డ్ మిల్క్ డే, ప్రపంచ పాల దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా పాలు మరియు పాల ఉత్పత్తుల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, పాల పరిశ్రమ సిబ్బంది సమాజానికి అందించే సేవలను గుర్తించే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని ఏటా జూన్ 1వ తేదీన జరుపుకుంటున్నాం. 2001వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAOతో కలిసి ఈ నిర్ణయం తీసుకుని మొట్టమొదటిసారి ప్రకటించింది. పాలు సంపూర్ణమైన బలవర్ధకమైన ఆహారంగా పరిగణించబడతాయి. మన శరీరానికి అత్యవసరమైన కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు ఇంకా ఖనిజ లవణాలు పాలల్లో సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పిల్లలు ఎదగడానికి, ఎముకల దృఢత్వానికి, వృద్ధుల సంరక్షణకు పాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టే రోజూ ఒక గ్లాసు పాలు ఆరోగ్యానికి బలమైన పునాది అని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఇంత ఆరోగ్యకరమైన పాలు పరిశుభ్రంగా నిల్వ చేయకపోయినా, నాణ్యంగా లేకపోయినా, కల్తీ జరిగినా అంతకు రెట్టింపు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల వినియోగదారులందరూ అప్రమత్తంగా ఉంటూ స్వచ్ఛమైన, శుభ్రమైన, పోషక విలువలతో కూడిన పాలను జాగరూకతతో ఎంచుకుని వినియోగించుకోవాలి. ప్రపంచ పాల దినోత్సవం మనకు అందించే మరొక ముఖ్యమైన సందేశం పశు సంవర్ధక రంగాన్ని ప్రోత్సహించడం, పాడి రైతుల సంక్షేమాన్ని కాపాడడం, పర్యావరణానికి అనుకూలమైన పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం మనందరి బాధ్యత అని గుర్తు చేస్తుంది. పాలరైతు అభివృద్ధి చెందితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. గ్లోబల్ డైరీ ప్లాట్ఫామ్లోని అనేక పాల కంపెనీలు, సంఘాలు, శాస్త్రీయ సమూహాలు, ఇతర భాగస్వాములు ఆహారంలో పాల పాత్రపై ఆధారాలను బాధ్యతాయుతమైన ఉత్పత్తి ద్వారా నిర్మించడంలో దోహదపడితే వారి మధ్య పోటీ ఉన్నా కలిసి పనిచేసే నిబద్ధత అలవడుతుందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయం.

0: వరల్డ్ మిల్క్ డే అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, బిలియన్ల మందికి పోషణనిచ్చే అత్యంత కీలకమైన సులభమైన ఆహార వనరుగా పాలను చాటిచెప్పే ఒక ఉద్యమం. మన రోగ నిరోధక శక్తికి, బోన్ స్ట్రెంత్కి అత్యవసర పోషకాలు అందించే పాల ప్రాముఖ్యతను గ్లోబల్గా వ్యాప్తి చేస్తూ సంస్థలను సమాజాలను ఏకం చేస్తుంది ఈ ప్రపంచ పాల దినోత్సవం. 2026 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి, ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ సంయుక్తంగా నిర్ణయించిన ఇతివృత్తం మహిళా రైతులను గౌరవిద్దాం. లెట్ అస్ సెలబ్రేట్ విమెన్ ఫార్మర్స్. ఈ నేపథ్యంలో పాల దినోత్సవ ప్రచారం కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆసక్తికర పోస్టులు చేయడం, లైవ్ ఈవెంట్స్ నిర్వహించి ఏకతాటిపై అందరినీ తీసుకురావడం, వ్యక్తులు సంస్థల మధ్య భాగస్వామ్యం ఏర్పరచడం, పాల ఉత్పత్తుల వాస్తవాలు తెలియజేస్తూ వివరించే గ్రాఫిక్స్ అలాగే వీడియోలను రూపొందించమని ప్రోత్సహిస్తుంది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆహార వ్యవసాయ సంస్థ. ఇవి వరల్డ్ మిల్క్ డే గురించిన కొన్ని వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
6: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ గురించి రిటైర్డ్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ హరీష్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం శీర్షికన ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ హరీష్ గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి వన్ టైం సెటిల్మెంట్కి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: హరీష్ గారు, సాధారణంగా బ్యాంక్ లోన్స్ తీసుకుని ఆస్తులు కొనుగోలు చేయడం లేదా వ్యాపారం విషయంలో లోన్స్ తీసుకోవడం అనేది సర్వసాధారణం. అటు ఉన్నత చదువుల కోసమైనా దేనికోసమైనా లోన్ తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ అనుకోని సందర్భాల్లో అది ఆ కుటుంబం పరిస్థితి వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు, విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్ లోన్ చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆ కుటుంబానికి. అలాంటి కారణాల పరంగా సమయానుకూలంగా చెల్లించలేని పరిస్థితిని సాల్వ్ చేసుకోవడం కోసం వచ్చిందే ఈ వన్ టైం సెటిల్మెంట్. ఎలాంటి పరిస్థితుల్లో వన్ టైం సెటిల్మెంట్ చేసుకోమని సలహా ఇస్తారు? ఈ వన్ టైం సెటిల్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలియజేస్తారు?
1: ముందుగా నేను చెప్పదలసింది ఏంటంటే, బ్యాంకులు అన్నవి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ సేకరించి అవసరమున్న వారికి రుణాలు అందిస్తుంది. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఏంటంటే మళ్ళీ సకాలంలో ఆ బ్యాంక్ రుణాలని బ్యాంకు చెల్లించాలి. అప్పుడే బ్యాంకులు మిగతా అవసరమున్న వారికి సహాయం చేయగలుగుతాయి. బ్యాంకులు కొన్ని సందర్భాల్లో రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి కొంతమందికి కలగవచ్చు. అది వ్యాపారంలో దెబ్బతిని కానీ వేరే ఇతర కారణాల వలన ఇది జరగవచ్చు. ఓటీఎస్ అనేది

0: ఓన్లీ బ్యాంక్ లాస్ట్ రిసార్ట్ గానే తీసుకుంటుంది. సో ప్రతి బ్యాంక్ కి ఒక ఓటీఎస్ పాలసీ ఉంటుంది. సో ఈ ఓటీఎస్ పాలసీ ఒక బ్యాంక్ ఒక్కో రకంగా ఉంటుంది, కానీ జనరల్ గా అన్ని బ్యాంకుల పద్ధతి సామాన్యంగా ఒకే రకంగా ఉంటుంది. ఏంటంటే ఆస్తుల తనఖా, స్థిర చరాస్తుల కొలాటరల్ సెక్యూరిటీస్ మీదనే లోన్ శాంక్షన్ చేస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఒకవేళ స్థిర చరాస్తులు తీసుకోకుండా చేస్తున్న కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో అంత సెక్యూరిటీస్ తీసుకోకపోవచ్చు. సో ఆ ప్రాజెక్ట్ మరి వయబుల్ కానప్పుడు అప్పుడు బ్యాంక్ ఇంకా వేరే దారి లేదు కాబట్టి ఎంత డబ్బులు వస్తుందో చూసి దాని ప్రకారం ఇంకా వేరే గ్యారంటీ కానీ పర్సనల్ వ్యక్తిగత పూచికత్తు గ్యారంటీ అవి అన్నీ లేకపోతే ఆ సందర్భంలో బ్యాంక్ ఓటీఎస్ యాక్సెప్ట్ చేస్తుంది.
1: అయితే మీరు అన్నట్టు సెక్యూరిటీగా చూపించిన వస్తువులు కానీ ఆస్తులు కానీ ఉంటే జప్తు చేయడం జరుగుతుందా?
0: జరుగుతుంది.
1: మరి సాధారణంగా సెక్యూరిటీ చూపించిన ఆస్తి విలువ అప్పుతో ఏదైతే డిఫాల్ట్ అయ్యారో ఆ అమౌంట్తో సమానంగా ఉంటే సరే సరే, లేదా ఏదైనా పరిస్థితుల వల్ల కావచ్చు మార్కెట్ విలువ పడిపోయింది అంటారు, డౌన్ అయింది అంటారు, అలాంటి పరిస్థితుల్లో ఈ సెక్యూరిటీగా చూపించిన దాని విలువ తక్కువ ఉన్నప్పుడు ఎలా చేస్తుంది?
0: ఆ సందర్భంలో కూడా బ్యాంక్ ఓటీఎస్ చేయడానికి ఒప్పుకుంటుంది. జనరల్ గా బ్యాంక్ ఇతర రుణం ఇస్తున్న దానికి కొంచెం ఎక్కువగానే ఆస్తులు తనఖా తీసుకుంటాయి, విలువ వాల్యుయేషన్ చేసి దాని ప్రకారం తీసుకుంటాయి. కానీ ఒక్కొక్క కొన్ని సందర్భాల్లో ఆస్తుల వాల్యూ విలువ తగ్గిపోవచ్చు ఏదైనా కారణాల వలన, అప్పుడు కూడా వ్యక్తిగత గ్యారంటీ లేకపోతే అప్పుడు మాత్రమే ఓటీఎస్ కి అంగీకరిస్తుంది.
1: అయితే మీరు అన్నట్టు విలువ తగ్గడం పెరగడం అనేది ఒకవైపు అయితే, ఇంకోవైపు ఉదాహరణకి ఏదైనా భూమి కానీ భూమి తాలూకు పట్ట కాగితాలు నేను బ్యాంకులో పెట్టి అప్పు తీసుకొని ఉంటే, ఆ భూమి ఇప్పుడు వివాదాస్పదమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదైనా లిటిగేషన్ లో ఉన్నప్పుడు అలాంటి దాని
0: పరిస్థితిని సమీక్షిస్తుంది బ్యాంక్. ఒకవేళ అది ఎలాంటి వివాదము, అది తొందరగా పరిష్కారం అవుతుందా లేదా చూసుకొని దాని ప్రకారం ఒకవేళ తొందరగా పరిష్కారం అయ్యేటట్టుంటే ఓటీఎస్ ఒప్పుకోదు. ఎందుకంటే బ్యాంక్ మళ్ళీ ప్రజల నుంచి తీసుకున్న డబ్బు కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా. కాబట్టి లీగల్ గా బ్యాంకుకి ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంది అన్నది చూసుకొని బ్యాంక్ అప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటీఎస్ చేయాలా వద్దా ఆలోచిస్తుంది. ఇంకో కొన్ని సందర్భాల్లో చాలా వివాదాల్లో ఇరుక్కొని ఎన్నో ఏళ్లుగా అది పరిష్కారం కాకుండా ఉండి మళ్ళీ చాలా లిటిగేషన్ చాలా ఎక్కువైపోయిన సందర్భంలో కూడా బ్యాంక్ ఓటీఎస్ కి సమ్మతిస్తుంది. ఒకవేళ డాక్యుమెంట్స్ బ్యాంక్ తీసుకున్న డాక్యుమెంట్స్ లో ఏదైనా లోపాలుంటే, న్యాయపరంగా లోపాలుంటే, చిక్కులుంటే అప్పుడు కూడా బ్యాంక్ ఓటీఎస్ చేయడానికి ఒప్పుకుంటుంది.
1: బ్యాంక్ వారు అప్పు పట్ల కానీ ఆ సూరిటీ పట్ల కానీ ఎంత సమయంలో న్యాయపరమైన చర్యలు చేపట్టాలి, దీనికి లిమిటేషన్ అంటూ ఏదైనా ఉంటుందా?
0: రిమూవబుల్ ప్రాపర్టీ మార్టేజ్ చేసినప్పుడు బ్యాంక్ 12 ఏళ్ల వరకు లిమిటేషన్ ఉంటుంది. 12 ఏళ్ల వరకు లీగల్ యాక్షన్ చేయవచ్చు. ఎక్కడైతే ఆస్తులు తనఖా పెట్టకుండా బ్యాంక్ రుణాలు ఇచ్చిందో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రామిసరీ నోట్ మీద వాటి మీద ఇస్తే అప్పుడు మాత్రం 3 ఏళ్ళు లోపల మాత్రమే బ్యాంక్ లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు.
1: నాకు వన్ టైం సెటిల్మెంట్ కావాలని కట్టలేకపోతున్నానని చెప్పి పౌరుడిగా రుణగ్రహీత ఎవరైనా సెటిల్మెంట్ చేయమని తనే ముందుకు రావచ్చా?
0: తనే ముందుకు రావాలి. యాక్చువల్లీ ఇది ప్రతి రుణగ్రహీత బాధ్యత, తీసుకున్న రుణం తిరిగి చెల్లించడం అతని బాధ్యత. సో ఎప్పుడైతే కట్టలేని కొంతమంది విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు. సో విల్ఫుల్ డిఫాల్టర్స్ ఏం చేస్తారు, ఏదో ఒక కారణం చూపించి లేకపోతే ఏదో ఒక వివాదం సృష్టించి, లేని వివాదాన్ని సృష్టించి
1: వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందామని చూస్తారు.
0: వన్ టైం సెటిల్మెంట్ తక్కువ ఇదిలో చేద్దామని చూస్తుంటారు. వేరే ఏదో ఒక వివాదం చూపించి డబ్బులు కట్టరు బ్యాంకుకి. ఆ సందర్భంలో బ్యాంకుకి నష్టం వాటిల్లే సందర్భం అది. కాబట్టి సిన్సియర్ అంటే జెన్యున్ బారోవర్స్ ఎవరైతే విల్ఫుల్ డిఫాల్ట్ చేయాలన్న ఉద్దేశం లేని వాళ్ళు తమంత తామే బ్యాంక్ అధికారులను సంప్రదించి మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నామని ఓటీఎస్ కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో బ్యాంక్ అప్పుడు వాళ్ళ పాలసీ ప్రకారం, ప్రతి బ్యాంకుకి ఒక ఓటీఎస్ పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారం అన్ని పరిశీలించి బ్యాంక్ ఓటీఎస్ కి సమ్మతిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఎన్నో కేసుల్లో ఏం చెప్పిందంటే ఈ ఓటీఎస్ అనేది బారోవర్ హక్కు కాదు, హక్కుగా స్వీకరించరాదు, బ్యాంకుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వ్యాపారాత్మక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి
1: మళ్ళీ సేవలు అందించాలి మళ్ళీ అంటే బ్యాంకు
0: నిలబడాలి బ్యాంక్ కాబట్టి హక్కుగా తీసుకోరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
1: ఎన్ని విధాలుగా వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది?
0: బ్యాంక్ ని అప్రోచ్ అయిన తర్వాత ఒకటేమో లంసమ్ సెటిల్మెంట్ ఉంటుంది, ఒకేసారి
1: పే చేసి
0: 100 రూపాయలు ఉంటే 80 రూపాయలు

0: 70 రూపాయలు అట్లా చేస్తా అని చెప్పేసి ఒకేసారి చేయొచ్చు, లేకపోతే ఒక 12 నెలలు, జనరల్గా ఒక సంవత్సరం వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2-3 ఏళ్ల వరకు కూడా బ్యాంక్ అలౌ చేస్తుంది.
1: మీరు అన్నట్టు పూర్తిగా ఇది బ్యాంక్ డిస్క్రిషన్, బ్యాంక్ విచక్షణ మేరకు అధికారులు ఎవరైతే పరిశీలన చేస్తారో వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళు అనుకూలంగా స్పందించి ముందుకొస్తే రుణగ్రహీత ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ గ్రహించి వాళ్ళ విచక్షణతో అంగీకరిస్తే ముందుకెళ్తుంది.
0: ముందుకెళ్తుంది.
1: అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నుంచి బ్యాంకులను కాపాడడం కోసం రికవరీని దృష్టిలో పెట్టుకుని సర్ఫేసీ యాక్ట్ 2002లో తీసుకురావడం జరిగింది. మరి సర్ఫేసీ యాక్ట్ పాత్ర ఏమిటి ఈ వన్ టైం సెటిల్మెంట్ విషయానికి వస్తే?
0: ప్రాపర్టీస్ తనఖా పెట్టిన, మార్ట్గేజ్ చేసిన ప్రాపర్టీస్ ని బ్యాంకుకి న్యాయస్థానాల్లో జోక్యం లేకుండా అమ్మడానికి బ్యాంకుకి ఇచ్చిన పవర్ సర్ఫేసీ. సో ఓటీఎస్ అనేది ఏ సందర్భంలో అయినా రావచ్చు. అప్పు చెల్లించలేని సందర్భంలో బ్యాంకులు ఓటీఎస్ శాంక్షన్ చేయొచ్చు, కానీ సర్ఫేసీకి దీనికి సంబంధం లేనట్టే చెప్పొచ్చు. సో ఎందుకంటే సర్ఫేసీ అనేది

0: సర్ఫేస్. సో ఓటీఎస్ అనేది ఏ సందర్భంలో అయినా రావచ్చు, అప్పు చెల్లించలేని సందర్భంలో బ్యాంకులు ఓటీఎస్ శాంక్షన్ చేయొచ్చు, కానీ సర్ఫేసీకి దీనికి సంబంధం లేనట్టే చెప్పొచ్చు. సో ఎందుకంటే సర్ఫేసీ అనేది బ్యాంకుకి ఇచ్చిన అధికారం, తమకి మార్ట్గేజ్ చేసిన ఆస్తులని అమ్మి తమ రుణం వసూలు చేసుకోవడానికి బ్యాంకుకి ఇచ్చిన అధికారం. సో దానికి వన్ టైం సెటిల్మెంట్కి సంబంధం లేదు, కానీ లోక్ అదాలత్లో కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవచ్చు. బ్యాంక్ని రుణగ్రహీతల్ని ఒక చోటికి చేర్చి ఇది ఫెసిలిటేట్
1: చేసి ముందుకు తీసుకెళ్లొచ్చు. అయితే హరీష్ గారు, మీరు అంటున్నట్టు ఎవరైనా వారి వారి పరిస్థితుల వల్ల వన్ టైం సెటిల్మెంట్ విధానానికి వచ్చి బ్యాంకుని సంప్రదించి ముందుకెళ్లడానికి అంగీకారం పొందిన తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించలేని పరిస్థితిలో ఒక సంవత్సరం కానీ సంవత్సరంన్నర కాలంలో చెల్లించడానికి ఒప్పుకొని దాన్ని కూడా దఫాలు దఫాలుగా ఈఎంఐ రూపంలో కానీ వారు ఒప్పుకున్న విధానంలో కట్టడానికి
0: ఒప్పుకున్నారు.
1: మళ్ళీ అదే పరిస్థితుల ప్రభావం వల్ల కట్టలేకపోతేనో, సగం చెల్లించి మిగతా సగం చెల్లించిన విషయంలో జాప్యం జరిగితేనో, అలాంటి వారిపై ఎలాంటి యాక్షన్ ఉంటుంది? మరి వారికి ఇప్పటిదాకా కట్టిన అమౌంట్ తాలూకు విషయంలో మళ్ళీ ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా?
0: అది స్పెషల్ గా ఓటీఎస్ శాంక్షన్ చేసినప్పుడే రాసి ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందే నిర్ణయించబడతాయి, ఇది ఇంత సమయంలో పే చేయాలి, లేకపోతే ఓటీఎస్ స్టాండ్స్ క్యాన్సల్డ్ అని జనరల్ గా బ్యాంక్ ముందే ఇన్ఫార్మ్ చేస్తుంది బారోవర్కి. సో కాబట్టి ఒకవేళ చేయకపోతే ఆల్రెడీ పే చేసింది అకౌంట్ అవుతుంది, కానీ మీ బ్యాంక్కి ఓటీఎస్ క్యాన్సల్ చేసే అధికారం ఉంది.
1: హరీష్ గారు, వన్ టైం సెటిల్మెంట్ లాంటి పరిస్థితి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఎప్పుడైతే బ్యాంక్ ఓటీఎస్ శాంక్షన్ చేసినప్పుడు ఏదో ఒక విధంగా ఆ ఓటీఎస్ అమౌంట్ చెల్లించి రుణ విముక్త అవడమే సరైన మార్గం, లేకపోతే మళ్ళీ ఓటీఎస్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అదే పరిస్థితి వచ్చి కష్టసాధ్యం అవుతుంది అప్పుడు.
1: బాగుంది హరీష్ గారు, పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడు అధిక సంపన్నుడు అన్నట్లు అప్పు చేయకుండానే ఉండాలి, అవసరార్థం చేసిన అప్పును తిరిగి సమయానికి చెల్లించేయాలి, అనుకోని పరిస్థితుల కారణంగా అప్పు చెల్లించలేకపోతే ఈ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్తున్నారు మన హరీష్ గారు. హరీష్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ గురించి రిటైర్డ్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ హరీష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా జయసుధా చిత్రం కోసం పి. సుశీల ఆలపించిన దాసరి నారాయణరావు గీతం, సంగీతం రమేష్ నాయుడు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శంకర్ దాదా జిందాబాద్ ఈ చిత్రం నుండి దివ్య శంకర్ మహాదేవన్ పాడిన పాట విందాం. గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
4: గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అఖండ 2 ఈ చిత్రం నుండి సర్వేపల్లి సిస్టర్స్ పాడిన కళ్యాణ్ చక్రవర్తి గీతం విందాం. సంగీతం ఎస్ఎస్ తమన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తోంది. సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

తరువాత హంసనాదం రాగం ఆదితాళంలో శ్రీ త్యాగరాజస్వామి కృతి బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామా.

శ్రీ కదిరి గోపాల్నాథ్ గారి సాక్సోఫోన్ వాద్యం వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి వసంత భైరవి రాగం, రూపకతాళంలో శ్రీ త్యాగరాజస్వామి కృతి నీ దయరాధ

మీరింతవరకు శ్రీ కదిరి గోపాలనాథ్ గారిచే సాక్సోఫోన్ వాద్యం విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అత్యంత వైభవంగా జరిగాయి. భారత్ భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరై ప్రసంగించారు. పాఠశాల విద్యలో రాష్ట్రం పనితీరు గణనీయంగా మెరుగుపడిందని, కేంద్రం పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో పేర్కొనడం తమ ప్రభుత్వం కృషికి నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 1 కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు ఈవేళ నుంచి అధికారికంగా అమల్లోకొచ్చాయి. కేటగిరీల వారీగా కనీస వేతనాలు పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస వేతనాల పరిధిలోకి కొత్తగా 10 రంగాలు చేర్చడంతో మొత్తం ఉపాధి రంగాల సంఖ్య 70 చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. కెరమెరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరా మహిళ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. ఇందిరా మహిళ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం 2 విడత ఇందిరా మహిళ ప్రారంభోత్సవం పైలాన్ ఆవిష్కరిస్తారు. వాణిజ్య సిలిండర్ ధరను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరోసారి పెంచింది. 19 కిలోల సిలిండర్పై 42 రూపాయల వరకు ధరను పెంచుతున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మార్పులు లేవు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఇవాటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. 40 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కళ నేటితో నెరవేరిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ఐఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభం కుమార్ టాపర్గా నిలిచారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 180,000 మంది హాజరయ్యారు. అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులు, ఆల్ ఇండియా ర్యాంకులు చెక్ చేసుకోవచ్చునని ఐఐటీ రూర్కీ ఒక ప్రకటనలో తెలియజేసింది. మల్కాజ్గిరి పోలీసులు మీ సురక్ష కమ్యూనిటీ పోలీసింగ్ డ్రైవ్కు విశేష స్పందన లభించింది. భద్రత కారణాల దృష్ట్యా ఇప్పటి వరకు 18,413 మంది గృహ కార్మికులు, సహాయక సిబ్బంది తమ వివరాలు నమోదు చేసుకున్నారని కమిషనర్ సుమతి తెలియజేశారు. బీజేపీ త్యాగాల పునాదిపై నిర్మితమైందని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. నాగోల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, కార్యకర్తల కఠోర శ్రమ, అంకిత భావంతో, ప్రజల విశ్వాసంతో అసాధ్యమని భావించిన ప్రాంతాల్లో కూడా బీజేపీ విజయం సాధించిందన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ను వరుసగా 2 సార్లు సొంతం చేసుకుంది. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: ఆరోగ్య దీపిక.
1: అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముదసల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు, ఇటు లోపల ఉండలేరు, అంత గనక వచ్చినట్లయితే మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే, ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 నుంచి మొదలైద్ది మెల్లగా, బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లు గనక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9:05. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఎవడే సుబ్రహ్మణ్యం ఈ చిత్రం నుండి సెంథిల్ రిహిత పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం రాధన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమలో మీరు వింటున్నారు మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ గీతం, గానం కార్తీక్ అంజనా సౌమ్య, చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు.

0: పేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఈ ఉదయం 10 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నవదశాబ్దపు మహతి ఆకాశవాణి నవతి ప్రత్యేక రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీ పివిజీ సతీష్, వ్యాఖ్యానం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, శ్రీ మంచిపగడం నాగరాజు, శ్రీమతి టి శ్రవంతి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, కార్యక్రమ నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. నవదశాబ్దపు మహతి ఆకాశవాణి నవతి ప్రత్యేక రూపకం ఇదే ప్రసారంలో 10:03 ప్రసారమవుతుంది. శ్రోతలు తప్పక వినగలరు.

చిత్రసీమలో ఇప్పుడు వినండి మణిశర్మ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి గీతం, గానం హేమచంద్ర, గీతామాధురి, చిత్రం ఏక్ నిరంజన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను.
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: మీరు వింటున్నారు సూర్య సన్ ఆఫ్ కృష్ణ. ఈ చిత్రం నుండి నరేష్ అయ్యర్, ప్రశాంతిని పాడిన పాట. సంగీతం హారిస్ జయరాజ్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052, 0402324052, 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

శ్రోతలకు మరొకమారు గుర్తు చేస్తున్నాం. ఈ ఉదయం 10:03 తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నవదశాబ్దపు మహతి ఆకాశవాణి నవతి ప్రత్యేక రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, శ్రీ మంచిపగడం నాగరాజు, శ్రీమతి టి శ్రవంతి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, కార్యక్రమ నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఈ ప్రత్యేక రూపకం ఇదే ప్రసారంలో 10:03. నిలయంలో సమయం సరిగ్గా 9:32 దాటి 32 సెకండ్లు. చిత్రసీమలో తర్వాత ఆరెంజ్ చిత్రం కోసం కారుణ్య పాడిన సురేంద్రకృష్ణ గీతం విందాం. సంగీతం హారిస్ జయరాజ్.

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పంజా చిత్రం కోసం హరిచరణ్ శ్వేతా పండిట్ పాడిన చంద్రబోస్ గీతం వినండి. సంగీతం యువన్ శంకర్ రాజా.

0: నిరీక్షణ చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతం విన్నారు. సంగీతం ఇళయరాజా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి గీతం వింటున్నారు. గానం రాహుల్ నంబియార్, చిత్రం దూకుడు.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాకుండా నేపాల్ కూడా భారత్ భూభాగాన్ని ఆక్రమించిందని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. నేపాల్ పార్లమెంట్లో నిన్న మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలియజేశారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారత్ రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అత్యంత వైభవంగా జరిగాయి. కేంద్ర పర్యటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలోని ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులు, ఆల్ ఇండియా ర్యాంకులను చెక్ చేసుకోవచ్చునని ఐఐటీ రూర్కీ ఒక ప్రకటనలో తెలియజేసింది. రాబోయే 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళలో తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చునని ప్రారంభ అంచనాలు పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు బలంగానే ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈవేళ నుంచి రాబోయే 5 రోజుల పాటు కేరళ అంతటా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో 1 కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వచ్చాయి. కేటగిరీల వారీగా కనీస వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి కెరమరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరమ్మేళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఈవేళ నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. 40 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కల ఈవేళతో నెరవేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ను వరుసగా 2 సార్లు సొంతం చేసుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 11 గంటలకు.

ఆకాశవాణి సమయం 10:03, ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నవదశాబ్దపు మహతి ఆకాశవాణి నవతి ప్రత్యేక రూపకం. రచన శ్రీ పివిజి సతీష్. వ్యాఖ్యానం శ్రీ మణిపల్లి దక్షిణామూర్తి, శ్రీ మంచిపగడం నాగరాజు, శ్రీమతి టి స్రవంతి. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. నిర్వహణ

0: శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: నేను ఆకాశవాణి,
2: నేను అశరీరవాణి, నేను మందగించిన స్వరాలకు జీవమై విచ్చిన గొంతుకను, లోలోన పెనుగులాడే గొంతులకు దిక్కులు పిక్కటిల్లే స్వరాన్ని నేను. సంగీత స్వరాకాశంలో అదృశ్య శంపాలతను,
1: సాహిత్య అక్షర మాలికకు సొబగులద్దే మధుర స్వరాన్ని నేను. భాషా యాసల పరిమళాల్ని వ్యోమంలో విదదల్లే స్వరపేటికను,
2: సంస్కృతి సౌరభాలను దాచుకున్న అమృత భాండాన్ని నేను. ఊహలకు ఊపిరులూది దృశ్యమానం చేసే శబ్దవేదిని, శబ్ద తరంగాల్లో ఒదిగిన అనంత శక్తి ప్రస్తారాన్ని
1: నేను. కోట్ల గొంతుకల ఐక్యతా స్వరాన్ని
2: నేను. కోట్లాది మనసులకు చైతన్యఝరిణి.
3: నిజమే, ఆ వాహిని, ఆ తరంగిణి, ఆ స్రవంతి, ఆ శెలయేరు, మీరు విన్న ఆ పదాల జాలు, ఆ వాక్ప్రవాహం ఆకాశవాణిదే. ఆ చైతన్యధార మీ నేస్తం రేడియోదే. ఉన్నచోటనే ఊకనిప్పులా సలసలమంటూ, వాన కురిసిన పొలంలో నీటిజాలల్లే సరసరమంటూ, శ్రోతల చెవులకు ఎంకిపాటలా బిరబిరమంటూ వినిపిస్తూ పరుగులు తీస్తుంది ఆ స్వరం. ప్రభాత కిరణాలతో సభక్తికంగా లోకాన్ని మేల్కొలుపుతుంది.

0: భక్తిరంజనిలో శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, ఎంవి రమణమూర్తి గారు నుతించిన సూర్యస్తుతి రాగరంజితం చేస్తుంది. ఆ సంగీత సురధార అలా ప్రవహిస్తూ పొద్దుగుంకి ఆపై నడిరేయి సమీపం దాకా కొనసాగుతూనే ఉంటుంది.
1: భావగీతాల జడివాణలు మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

0: భావనాత్మక ప్రసంగాలతో ఆలోచింపజేస్తుంది, అభ్యుదయ ఆలోచనలకు ఆచరణ రూపమిస్తుంది.
1: సమాజం భౌతిక స్థాయిలో అనేక జాతులు, అనేక వర్ణాలు, అనేకమైన స్థితిగతులలో తేడాలున్నటువంటి వ్యక్తులంతా కూడా ఒక సమూహంగా, ఒక సంఘంగా, ఒక సమాజంగా ఏర్పడినప్పుడు, ఈ సమాజంలో స్వేచ్ఛ గనక లేకపోయినట్లయితే, అంటే పరస్పరము మనస్సు విప్పి మాట్లాడుకోగలిగిన స్థితిని, ఒకరి నుంచి మరొకరు సహాయాన్ని, శక్తిని స్వీకరించగలిగినటువంటి అన్యోన్యమైనటువంటి భావనని స్వేచ్ఛలో నుంచి మాత్రమే పొందగలరు. అలాగే భౌతికంగా ఆర్థిక స్వేచ్ఛ కూడా ప్రపంచానికి కావాలి.
2: ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసి సమాజం మొత్తానికి హితవచనం పలుకుతుంది ఆకాశవాణి.

0: భాష, యాస, భావం అన్నిటినీ మేళవించి వినేవారి మనసులకు హత్తుకుంటుంది. విషయాన్ని బోధిస్తుంది, వివరిస్తుంది, ఆకలింపు చేస్తుంది.
1: రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనేక అంశాల పట్ల సమాజానికి విషయ పరిజ్ఞానాన్ని అందించడాన్ని ఆకాశవాణి తన కర్తవ్యంగా ఎంచుకుంది. దాన్ని తన బాధ్యతగా భావించింది. స్థానికం నుంచి అంతర్జాతీయంగానూ, కుటుంబం మొదలుకొని అంతరిక్షంలోనూ జరిగే విశేషాల్ని లక్షిత శ్రోతలకు వివరిస్తుంది.

0: మరి ఈ మొత్తం ప్రయాణంలో రేడియోకి శ్రోతలకు మధ్య అనుబంధం ఎలా ఏర్పడిందో చెప్పగలరా? ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఎలా కలిగిందంటారు?
1: ఎలా అంటే, ఆకాశవాణి కార్యక్రమాల్లో శ్రోతలు కేవలం వినడంతోనే కాకుండా వారు కూడా కార్యక్రమాల్లో భాగం కావడం మూలంగా అన్నది మనం గ్రహించాలి. ఈ అవినాభావ సంబంధమే ఆకాశవాణిని శ్రోతలకు, ఇంకా చెప్పాలంటే జనబాహుళ్యానికి చేరువ చేసింది.
0: శ్రోతల అభిప్రాయాలను ఉత్తరాలు, ఆపై ఈమెయిల్స్, తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటుంది. ఇక అప్పుడు ఇప్పుడు నిర్వహిస్తూ వస్తున్న లైవ్ ఫోనిన్ కార్యక్రమాల ద్వారా ఆకాశవాణి తన శ్రోతలతో నేరుగా సంభాషిస్తుంటుంది.
1: అలా చేరువైన మా ఆకాశవాణి కార్యక్రమాల్లో శ్రోతలైన మీరందరూ మీకు నచ్చిన, మీరు మెచ్చిన వాటిని గుర్తు చేసుకుంటూ మురిసే క్షణాలు వస్తూనే ఉంటాయి. మా చిన్నప్పుడు అని సాగదీస్తూ ఏవేవో జ్ఞాపకాల్ని నెమరు వేసుకోకుండా ఉండలేరు మీరు.
0: ఈ విషయంలో మనందరం చిన్నపిల్లలమైపోతాం. చిన్నారి బాలల పొన్నారి స్వరాలై మురిసిపోతాం. బాలాంత్రపు రజనీకాంతరావు గారి స్వరరచనతో గంతులు వేసి తీరుతాం.

0: అవును, భారతదేశంలో రేడియో ప్రవేశించి దేశంలోని వివిధ నగరాల్లో పలు ప్రైవేట్ రేడియో క్లబ్బులు ఒక ప్రక్క స్వతంత్రంగా నడుస్తూ ఉండగా, అప్పటి బ్రిటిష్ వలస ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరుతో రేడియో ప్రసారాల్ని వినిపిస్తున్న సంస్థ ఆల్ ఇండియా రేడియోగా పేరు మార్పు చెంది ప్రభుత్వ ప్రసార వ్యవస్థగా వ్యవహారంలోకి వచ్చింది. అది జరిగింది 1936 జూన్ 8వ తేదీన.
1: అంటే 90 ఏళ్ల కాలం. భారతీయ సాంప్రదాయంలో నవతిపూర్తి ఉత్సవం అంటాం. 90 ఏళ్లు పూర్తయిన వేడుక ఇది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలందరికీ సంబంధించిన విషయాల్ని ప్రస్తావిస్తూ మీ అందరి విషయాలను దేశమంతా చేరవేసే రేడియో సుమా ఇది అనే భావన కలిగించడానికి ఆల్ ఇండియా రేడియో అనే పేరు ఖరారైంది ఆనాడు. ఆనాటి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ లిలిత్ ఈ పేరును సూచించడం జరిగింది.
0: శివరంజని రాగంలోని ఈ సంకేత ధ్వనిని మనం దశాబ్దాలుగా వింటూ ఉన్నాం. యూదు శరణార్థిగా భారతదేశానికి వలస వచ్చిన వాల్టర్ కాఫ్మన్ ఆల్ ఇండియా రేడియో సంగీత విభాగంలో సంచాలకునిగా ఉద్యోగంలో చేరి స్వరపరిచిన సిగ్నేచర్ ట్యూన్ ఇది. ఆకాశవాణి శ్రోతలకు చిరపరిచితమైన స్మృతి ఇది, నోస్టాల్జియా.
1: ఆ జ్ఞాపకాల కిరటాల్లో అలలు అలలుగా చెలరేగే అలాంటి మధురిమల్ని ఆ సమయంలో మరోమారు నెమరు వేసుకుంటున్నాం ప్రతిరోజు. ఈరోజు కూడా 90 ఏళ్లుగా ముద్రిస్తూ వస్తున్న అలనాటి గుర్తుల్ని పరికించి వద్దాం, గతం నుంచి వర్తమానంలోకి ప్రయాణిద్దాం. ఈ కాలగమనంలో రేడియో వేవ్స్పై నర్తించిన మంత్రముగ్ధ స్వరాలను వినివద్దాం.
0: గుమ్మపాల సౌరభాల్ని స్వరజతుల్లో కూర్చి కుమ్మరించే పాలగుమ్మి విశ్వనాథం గారి

0: కాలం గడిచే కొద్దీ జ్ఞాపకాలు పలచబడినా ఆ ఆవిష్కరణ కళారూపం మాత్రం కాల ప్రవాహంలో మునుముందుకు వెళుతూనే ఉంటుంది. చంద్రకళలు తరుగుతూ వృద్ధి చెందుతూ ఉండే ఆ వృత్తమే ఆవృతమై క్రమం తప్పక వస్తుంటుంది.
1: తరం నుంచి తరానికి కాలం ప్రవహిస్తున్నప్పుడు
0: కళారూపాలు జ్ఞాపకాలుగా మారిన తరువాత ఆ జ్ఞాపకాలు తిరిగి వస్తుంటే ఉండే మాధుర్యం ఎంతో బావుంటుంది. వడ్డేపల్లి కృష్ణగారి కలం ఈ మాసపు పాటగా, వేదవతి ప్రభాకర్రావు గారి గళంలో అమృతవాహినిగా సాగిన ఓ జ్ఞాపకం

0: కాలగమనంలో 90 ఏళ్ల కాలం అంటే చిన్నదేమీ కాదు. ఆ జ్ఞాపకాలను తట్టిలేపినప్పుడే అనుభవాల లంకె సజీవంగా ఊపిరి లూదుకునేది. ఈరోజు ఫలానా దినోత్సవం అంటూ ఏటికేడాది జరుపుకునే పండుగల విశిష్టత దాగున్నది అందులోనే. పెద్దలు సంపాదించింది పిల్లలకు అందించబడ్డం అంటే ధన కనక వస్తువాహన సంపత్తి మాత్రమే కాదు కదా, సాంస్కృతిక సంపద కూడా వారసత్వంగా అందించబడాలి. గతం వర్తమానాల పొందికైన అల్లికలోనే భవిష్యత్ కాలం ప్రాణం పోసుకుంటుందని పెద్దలంటుండడం మీరు వినే ఉంటారు.
1: గుండె జల్లు మణిపించి జానపద గలసౌరభం విచ్చి వింజమూరి అనసూయాదేవి సీతగార్ల స్వరధార విన్నాక ఆ మాట మీరు చెప్పకనే చెప్పినట్టు

జానపదుల పాటలు నేరుగా వారు కాకుండా ఆకాశవాణి నిలయ కళాకారులు పాడిన తొలి రోజుల నుంచి నేరుగా అటవీ గిరిజన ప్రాంతాలకు వెళ్లి అక్కడ వారు పాడుతుండగా ధ్వని ముద్రణ చేసి తెచ్చి ఆకాశవాణిలో వినిపించిన

0: కాలము గడిచి ఇప్పుడు అచ్చంగా జానపద కళాకారులని ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించి వారు స్వయంగా పాడుతున్న వాటిని రికార్డు చేసి ఆపై సమయానుకూలంగా వినిపిస్తున్న రోజుల్లో ఉన్నాం.
1: జానపద సంగీతంలోని ఆ పల్లెపట్టుల పదాలతో జానపద గేయాలు, జానపద కళారూపాలైన చిందు యక్షగానం, ఒగ్గు కథ వంటి పలు ప్రక్రియల్ని ఆకాశవాణి రికార్డు చేసింది. మిద్దెరాములు గారు చెప్పిన ఒగ్గు కథ వింటే ప్రాచీన జానపద కళారూపాలు నేటికీ సజీవమే అని, అవి ఆకాశవాణి శబ్ద భాండాగారంలో శ్వాసిస్తున్నాయని, ప్రతిరోజు శ్రోతలకు వినురవిందు చేస్తున్నాయని మీరు తప్పక గ్రహిస్తారు.
2: అటువంటి ఒక ధర్మావతి ఢిల్లీ దాకా నోమి, దియకంబం ఎత్తి కాశీ దాకా నోమి, కై ముద్ద కలిపి పేయ దాకా నోమి, పెయకాళ్ళు గడిగి ఓ గురుడు మెత్తలేదు, ఒడిగట్టలేదు, పల గురుడు మెత్తలేదు, పల వీయలేదు. ఈ జన్మ నాకెందుకు, నా భార్య ఎప్పుడేడుతుందో, రాజ్యం నాకెందుకు, దేశం నాకెందుకు, రాజముద్రికా మిషన్.

0: పదాల పోహళింపుతో సంభాషణలను, పోతపోసే నాటక రచయితలను, కళాకారులను మనం జ్ఞప్తికి తెచ్చుకోవద్దా చెప్పండి.
1: అర్థమైంది. చిలకమర్తి నరసింహం గారి నవలారాజం గణపతిని బందా కనకలింగేశ్వరరావు గారు రేడియో నాటకంగా మలిస్తే, అందులో బి నాగరత్నమ్మ గారి గడుసుదనం, అమాయకపు చమత్కారం, నండూరి సుబ్బారావు గారి విచిత్ర వ్యాఖ్యానం వినకపోతే ఎలా?
2: రేయ్ వరి పిల్లకాయలు, మీలో ఎవరికైనా ఏదైనా ప్రార్థన వచ్చినట్రా? పోని, ఒక్క తెలుగు పద్యం అయినా సరే. రే భద్రాచలం, ఓ పద్యం చదువు దేవుడి మీద.
3: పద్యం అయితే వచ్చుగానండి, అర్థం తెలియదండి.
2: అర్థం తెలియదండి, ఓడి వెళ్తావా? అర్థానికే నే చెప్తా లేరా, నువ్వు పద్యం చదువు.
3: శ్రీ రఘురామ
2: ఓరి వెళ్తావాళ్ళారా, ఈ పద్యానికి అర్థం తెలియదుట్రా. అతి తేలిక. శ్రీరాముల వారు
3: చారు,
2: వీడు ఘాట్లో పడుతున్నాడు. కొన్నాళ్ళు ఒంట్లో పైత్యంగా ఉండి చారు కాపించుకున్నారట్రా.
3: తులసీదళ రామ,
2: తులసీదళ రామ అంటే ఆ దేశంలో కరివేపాకు కరువు గనుక, వింటున్నారా, తులసి ఆకులు వేసి చారు పొంగించారట అక్కడ. ఎలాంటి పద్యానికైనా సరే తెలియకపోతే నన్ను అడగండి, అర్థం క్షణంలో చెప్పేస్తాను.
4: రావులు వారు చారు కాపించుకోవటం ఏమిట్రా? కాపించుకుంటే మాత్రం చారులో ఇంగు వేసుకుంటారు, కొత్తిమీర వేసుకుంటారు, మిరియాలు ధనియాలు వేసుకుంటారు, కరివేపాకు వేసుకుంటారు, కాని తులిశాకులు వేసుకుంటారట్రా.
0: మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, మాటల పాటలతో పది లంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది.
1: వింటున్నాం. భారతీయ సంస్కృతిలో ఆకాశవాణి అంతర్లీనంగా అల్లుకుపోయింది. భాష, కళలు, విజ్ఞాన అంశాల భాండాగారంగా నిలిచింది ఆకాశవాణి. పూర్వకాలపు కళాకారుల సృజనలోని సౌందర్యాన్ని ఆకాశవాణి ఒడిసిపట్టుకుంది. సామాజిక విషయాల్లోని వైజ్ఞానిక అంశాల్ని ధ్వని రూపంలో ముద్రించి దాచిపెట్టింది ఆకాశవాణి.
0: ఇందాకనే మనం చెప్పుకున్నట్టుగా ఆనాటి సంగతులు ఈనాటి తరానికి అందివబడాలి. రాబోయే రోజులకు తగినట్టుగా వారిలో మనోవికాసం కలుగుతుందనేది సత్యం. కలసి పాడుదామంటూ సామూహిక గేయ శిక్షణా కార్యక్రమాన్ని చిరకాలం నిర్వహించిన మహాభాష్యం చిత్తరంజన్ గారి బృందగానాలతో స్వరం కలిపిన పిల్లలు మీలోనూ ఎందరో ఉంటారు.

ఆచార వ్యవహార సాంప్రదాయాలన్నింటినీ ఒద్దిగ్గా ప్రోగుచేసి సమయ సందర్భాలను బట్టి వెల్లడిస్తూ ఉండాలనే విషయాన్ని మీరు ఒప్పుకుంటారు, సందేహమే లేదు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అంటూ ఆకాశవాణి చేసింది కూడా అదే.

0: ఇక్కడో విశేషం ఉంది. ఈ సామూహిక గేయ శిక్షణ కార్యక్రమం కూడా నేషనల్ హార్మోనీ అంటే జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒక నెల మొత్తం ఒకే పాటను గానం చేసేవి.
1: ప్రాంతీయ భాషల్లోనే పిల్లలకు నేర్పించి దాని భావం వివరించి బృందగానంగా పాడి వినిపిస్తూ ఉంటే రేడియో ముందు కూర్చొని ఆ పాట మొత్తం వ్రాసుకుని రేడియోలోని పిల్లలతో కలిసి పాడిన శ్రోతల్లోని పిల్లల తరం ఇప్పుడు పెద్దవాళ్లై ఆ జ్ఞాపకాల్ని నెమరవేసుకుంటున్నారు.
0: తెలుగేతర భాషల గేయాలైనా సరే, అది కదా జాతీయ సమైక్యత. ఆ బంధం వేసింది ఆకాశవాణియే కదా.
1: నిజమే, భారతీయ సాంస్కృతిక వారసత్వ ప్రతీకలు పలు రూపాల్లో ఉండొచ్చుగాక, అచ్చమైన కరదీపిక మాత్రం ఆకాశవాణియే. పలు భాషల, పలు ప్రాంతాల, పలు సంస్కృతులను ఒక్కటిగా కలుపుతుంది ఆకాశవాణి.
0: అవును, ఒక్కటిగా కలిసిన ప్రజల ఐక్యతా స్వరమే దేశ ప్రగతికి పెట్టని కోట. ఒక్కటైన వారందరి సామూహిక పదఘట్టనలే పుట్టిన గడ్డకు రక్షణ కవచం. ఆ సమూహంలో అభిప్రాయాలు వేరైనా గాని, ఒకవేళ ఒంటరివైనా గాని, నీ దారి విడవకు, నీ లక్ష్యం మార్చుకోకు.

అని ప్రబోధించిన విశ్వకవి రబీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ధ రచనను అదే భావంతో తెలుగు చేసి స్వరాలు కూర్చిన బాలాంత్రపు రజనీకాంతరావు గారి బాణీ ఎం శాంతాచారి గారి గళంలో ఆకాశవాణిలో వినిపిస్తూనే ఉంటుంది.

0: ఇప్పుడు చెప్పండి, అజరామరమైన ఇటువంటి గీతాలు మనిషిలోని మనీషికి మేలుకొలుపు పాడతాయని మీరు అంగీకరిస్తారు కదా?
1: ఆహా, తప్పక అంగీకరించాల్సిన విషయమేది. మన ఆకాశవాణి విషయానికొస్తే ఇది శబ్ద భాండాగారం.
0: అర్థమైంది. అంటే గుర్తుంచుకోవాలనే కదా. నిజమే, వినికిడి తక్కువై చూడ్డం ఎక్కువైతే మనిషి మెదడుకు పని తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు. వినడం మనోవికాసానికి మార్గమని చెప్పగలిగితే అద్భుతమే జరుగుతుందనిపిస్తోంది.
1: సమాజ హితాన్ని కాంక్షించే సాహిత్య రంగానికి రేడియో చేసిన సేవ అసామాన్యం. సాహితీవేత్త, రేడియో ప్రయోక్త అయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు 2017 నాటి ఆకాశవాణి సదస్సులో చెప్పిన మాటలు మనం మళ్లీ వినాలి. వారి సహృదయ ఆకాంక్ష కూడా వారి మాటల్లోనే విందాం.
2: దక్షిణాదికి తొలిసారిగా 1938 మద్రాసులో రేడియో కేంద్రం ఏర్పాటైంది. అప్పటి పాలన బ్రిటిష్ పాలన. అప్పుడు మన ఆంధ్రప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చేరి ఉంది. అందువల్ల రేడియో వ్యవస్థ ద్వారా తొలి రోజుల తెలుగు కార్యక్రమాలు మద్రాసు నుంచి ప్రసారమయ్యాయి. ఒకసారి ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుగు జాతి అదృష్టం కొద్దీ తెలుగు కార్యక్రమాల వ్యవస్థను దిద్ది తీర్చిన వ్యక్తులు సమర్థులు, సహృదయులు, కళా సాహిత్యాల పట్ల అపార గౌరవం కలిగిన వాళ్ళు. ఎక్కడెక్కడ రచయితల్ని, గాయకుల్ని, నటుల్ని ఆహ్వానించి అతిశయోక్తి కాదు, అక్షరాల అద్భుత కార్యక్రమాలు రూపొందించిన వాళ్ళు. రేడియో ద్వారా సాహిత్యాన్ని శ్రోతలకు అందజేసే ప్రయత్నం సాఫల్యం రెండు అంతర్వుల్లో జరిగింది. ఒకటి, రేడియో కేంద్రం లోపల కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసిన సాహిత్యవేత్తల కృషి.

0: రెండు, బయట నుంచి వచ్చి కార్యక్రమాల కోసం తమ రచనల ద్వారాను ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారాను వివిధ రచయితలు చేసిన కృషి. నేడు ప్రసార వ్యవస్థ చారిత్రకంగా ఒక కూడలిలో ఉంది. కార్యక్రమాల నిర్వహణ పట్ల కళాత్మక కాంక్ష, సృజనాత్మక నైపుణ్యం వెలసిల్లి సాహిత్యపరంగా ఈ వ్యవస్థకు పూర్వ విభవం సంఘటిల్లాలని ఆశిస్తున్నా.
1: కాలం గడిచే కొద్దీ మార్పులు సహజం, వ్యవస్థల మధ్య పోటీ సహజం, తరం నుంచి తరానికి అభిరుచుల్లో వ్యత్యాసం రావడం సహజం. సాంకేతికతలో వృద్ధి వల్ల విజ్ఞాన శాస్త్రం పలు దిశల్లో వికసించడమూ సహజం. ఈ సహజత్వాలన్నీ అభిలషణీయాలే. కనుక మార్పులు సంభవించే సంధికాలంలో నైపుణ్యంగా మెలకువలు అందిపుచ్చుకుంటూ తనను తాను కొత్త అవతారులోకి పునఃసృజన చేసుకుంటూ శ్రోతలను అలరించడానికి ఆకాశవాణి సంసిద్ధమవుతూనే ఉంటుంది.
2: అయితే ఈ నవ్యతను గ్రహించడానికి శ్రోత కూడా మానసికంగా సిద్ధం కావాలి. కారణమేమంటే, ఇది శ్రవ్య మాధ్యమం కాబట్టి వినేవారి మానసిక ప్రయత్నం లేకుండా చెప్పేవారు చెప్పుకుంటూ వెళితే ఎలా అనే ప్రశ్న పుడుతుంది. రేడియో ద్వారా సైన్స్ను ప్రజలకు చేరువ చేయడం ఆసక్తికరంగా ఉండాలని చెప్తూ రేడియోలో సైన్స్ కార్యక్రమాల ప్రయోక్త కేబీ గోపాలం గారు 2017 నాటి ఆకాశవాణి సదస్సులో తమ ప్రసంగంలో చేసిన ఈ ప్రస్తావన, రేడియో కేంద్రం చేసిన ప్రయత్నాలు ఈ సందర్భంగా మళ్ళీ విందాం.
3: నీటితో ఉక్కును కోస్తున్నారు తెలుసా అంటే అవునా అనిపిస్తుంది. నీళ్లను ఆ స్పీడ్గా జెట్లో పంపించి ఉక్కు పలకలను కోస్తున్నారు షిప్ యార్డ్లో. చూస్తే ఆ అద్భుతం అర్థమవుతుంది. అంతేగాని ఆ సంగతి రేడియోలో వివరించడం ఎట్లా? అసలు ముందు ఆ సంగతి వినడానికి శ్రోతను సిద్ధం చేసేదెట్లా? రేడియోలో సైన్స్ అన్నది కష్టం సులభం. ఒక విషయం గురించి వరుస ప్రసంగాల ద్వారా చాలా సంగతులు శ్రోతలకు అందిస్తే చివరకు ఆ అంశం గురించి కొంతైనా అవగాహన మిగిలి ఉంటుంది. సైన్స్ పాటలు రాసి పాడించాము. రేడియో ద్వారా ఎంతో సైన్స్ సాహిత్యం గొప్పగా పుట్టింది, అప్పటి శ్రోతలకు అందింది. ఆలోచింపజేయగలిగితే, ఆసక్తిని రేకెత్తించగలిగితే సాహిత్యం ప్రయోజనం అందినట్టే లెక్క. ఆ రకంగా సైన్స్ సాహిత్యం రేడియో ద్వారా ఇతరత్ర తన కృషి తాను చేస్తున్నది చేసింది.
1: విన్నారు కదా, రేడియో వింటున్న వ్యక్తి విషయ నిపుణుడు కావచ్చు, అక్షరాస్యతకు దూరంగా ఉన్న వ్యక్తి కావచ్చు. వినడం వినకపోవడం అన్నది వారి వారి సమయానుకూలతలను బట్టి, సహజాసక్తిని బట్టి ఉంటుంది. కానీ ఇద్దరికీ అర్థమయ్యేలా చెప్పగలిగే చాతుర్యమే రేడియో కార్యక్రమాల్ని శ్రోతలకు చేరువ చేస్తుంది, చెవి ఒగ్గి వినేలా చేయగలుగుతుంది.
2: ఈ కనిపించని స్వరం వినిపిస్తూ చేసే మాయాజాలం ఇదే. ఆ జతులు, ఈ గతులతో అల్లుకున్న అభినయాల్ని అంతే అందంగా వినిపిస్తోంది ఆకాశవాణి. ఉద్దండులైన కళాకారుల గళాల్ని వినిపిస్తుంది, వర్ధమాన కళాకారుల్ని పరిచయం చేస్తూనే ఉంటుంది.
1: ప్రతి ఉదయం వినవచ్చే భక్తిరంజనిలో శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో నారాయణ తీర్థ తరంగం,

0: అరుదుగానే అయినా మనం విన్న ఆ స్వర సంతకాల్ని మళ్లీ మళ్లీ వినిపిస్తుంది మీ ఆకాశవాణి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోనూ రేడియో పలుకుతోంది.
1: రేడియో తన బాధ్యతలు విస్మరించలేదు. భారతదేశంలో ప్రజాసేవా ప్రసార మాధ్యమంగా ఉన్న ఆకాశవాణి తన బాణి వీడలేదు.
0: పొలం పనులు, పాడి పంట, వ్యవసాయ సూచనలు, ఇల్లు వాకిలి వంటి వ్యవసాయ గృహ విజ్ఞాన కార్యక్రమాలతో పొలాల్లోని రైతు సోదరులకు, పశు పోషకులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు వినిపిస్తూ వస్తున్న ప్రసంగాలు, లైవ్ ఫోనిన్ కార్యక్రమాలతో ఆకాశవాణి పొలంబడినే నిర్వహిస్తోందని మీకు తెలుసు. అవును, రేడియో రైతులకు పాఠశాలగా మారింది.
1: నేటితరం సాంకేతిక సాధనాల ఉరువడిలో రేడియో వినడాన్ని తగ్గించిందన్నది వాస్తవం. రేడియోకు పునర్వైభవం ఎప్పుడంటూ కొంత చర్చ జరుగుతుండడం మీరు వినే ఉంటారు.
0: ఇక్కడ వినడం లేదంటే అర్థం రేడియో నడక ఆగిందని కాదు. రేడియో ప్రతిభను గుర్తించేలా, రేడియో ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా, రేడియో ప్రయోజనాన్ని గ్రహించేలా ఈ కాలం వారికి పదే పదే తెలియజెప్పాలి. ఒక ఉత్పత్తిని, వ్యక్తిని లేదా సేవను తన సమకాలికుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టే అంశమే సదరు సంస్థ యొక్క ప్రత్యేక లక్షణంగా ఉండాలి. అదే దాని యూనిక్ సెల్లింగ్ పాయింట్, యుఎస్పి. వ్యాపారంలో అయినా సేవారంగంలో అయినా ఈ సూత్రం వర్తిస్తుంది.
1: జనరంజకంగా రేడియో కార్యక్రమాలను రూపొందిస్తూ ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదలాయింపు చేస్తూ ముందటి తరం దారులను మరింతగా విస్తృతం చేసుకుంటూ సంక్షేమ వాణిని వినిపిస్తూనే ఉంది ఆకాశవాణి. ఆ దారిలో కొత్త శీర్షికలతో ఇది మన చట్టంలో నిపుణుల ద్వారా న్యాయ చట్ట సంబంధ విలువైన సమాచారం. సుపథంలో సామాన్యుని విజయగాథల స్ఫూర్తిదాయక పరిచయాలు,
2: సుపథం ఇది సామాన్యుని సాఫల్య కథనం, సుపథం
1: ఆరోగ్య జీవనంలో వైద్యుల చేత వైద్య ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కలిగిస్తూనే
3: ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం.
1: వినసొంపైన వ్యాఖ్యానంతో పసందైన మధురిమ గీతాలు వినిపిస్తూ బాతాఖాని అంటూ నింగి నేలకు మధ్యనున్న కబుర్లెన్నో చెప్తోంది, శ్రోతలను అలరిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
0: ఆ ప్రత్యేక లక్షణాలను సింహావలోకనం చేసుకుంటూ ఉండడానికి ఈ 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానపు కార్యక్రమాల్లో పలు విశేషాలను ఎంచుకుని మీకోసం వినిపిస్తున్నాం. ఈ ప్రయాణ ప్రణాళికలో బడలిక అనేదే లేదు. ఆకాశవాణి ప్రయాణం నిండా ఉన్నది మీరే. మీరు విన్న కార్యక్రమాలే, మీరు మెచ్చిన విశేషాలే, మీకు ప్రయోజనం కలిగించే సమాచారమే, మీకు ఉపకరించే వార్తాంశాలే ఇవన్నీ.
1: వార్తల విషయంలో రేడియో విశ్వసనీయతకు అద్దం పట్టిన విషయం మీరు తప్పక తెలుసుకోవాలి. గంటగంటకు వినిపించే ముఖ్యాంశాలు, మూడు పొద్దుల్లోనూ వినిపించే ప్రాంతీయ వార్తలు, ఆ వేళల్లోనే వినిపించే జాతీయ అంతర్జాతీయ వార్తలు, వీటిని వినేందుకు విశ్వవిద్యాలయ విద్యార్థులు, కార్లలో ప్రయాణించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వివిధ వృత్తుల వారు ఆ సమయానికల్లా రేడియోను ట్యూన్ చేసుకుంటున్నారు.
0: రేడియో వార్తల పట్ల నమ్మకానికి ఇదొక తార్కాణం. ఒకప్పుడు వారం వారం వినిపిస్తూ వచ్చిన వార్తావాహిని

0: ఇప్పుడు లేదు, కానీ ప్రస్తుతం కొన్నాళ్లుగా కరెంట్ అఫైర్స్ వినిపిస్తున్న సంగతి మీరు గమనించే ఉంటారు. రేడియోలో వార్తలు, రాత్రిపూట ఢిల్లీ కేంద్రం నుండి వినవచ్చే స్పాట్లైట్, ప్రతివారం వినిపించే కరెంట్ అఫైర్స్ వంటి కార్యక్రమాలు విని విజ్ఞానవంతులై జాతీయ స్థాయి ప్రభుత్వ సేవలకు ఎన్నికైన అనేక మంది ఆకాశవాణి శ్రోతలు ఇప్పుడు వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారంటే రేడియో కార్యక్రమాల విశిష్టతను అర్థం చేసుకోవచ్చు.
1: ఆకాశవాణిలో మహిళా కార్యక్రమాలు ఒక ప్రత్యేకం. వారి ఆరోగ్యం గురించి, వారిలోని సాహితీ సృజన, వారిలోని వ్యాపారవేత్తలు, వారిలోని శాస్త్రవేత్తల్ని బహుముఖంగా పరిచయం చేయడం విశేషం. రేడియో అన్నయ్య అక్కయ్యల తర్వాత పిల్లల కార్యక్రమాలు చేస్తూనే వనితాలోకంలో మహిళా కార్యక్రమాల బాధ్యత నిర్వహించిన తురగా జానకీరాణి అక్కయ్య గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ,
2: బలము, శక్తి, ధైర్య సాహసాలు అనేవి మూడు విలక్షణమైన అంశాలు. ధైర్య సాహసాలు కలవాడు పురుషుడే, క్రియాశీలత పురుషునికే సాధ్యం. పోరాడి విజయం సాధించడం, శారీరక జవసత్వాల ప్రదర్శన పురుషుని నిరంతర శక్తికి తార్కాణాలు. ఈ పనులు చేయలేని వారు కనుక స్త్రీలు అబలలు అనేది లోకభావన. కార్యసాధనకి శక్తి అవసరం. మరి కరుణకు, ప్రేమకు, వేదనను సహించడానికి సహనశక్తి అవసరం. ఆ శక్తి ఎంత తీవ్రమో, ఈ శక్తి అంత ప్రగాఢమో. ఓరిమిని చూపడానికి అత్యంతమైన సాహసం ఉండాలి. అసమాన సహనశక్తికి ప్రతీకలైన స్త్రీలు మానవాళిని సృజించి పెంచి ముందుకు నడిపించడానికి కారణమవుతున్నారు, సాధనమవుతున్నారు.
0: ఇక్కడ విశేషం ఏంటంటే, శబ్దం సదరు శ్రోత మనసులో ముద్రించే ప్రభావ తీవ్రతను గురించి చెప్పటమే. శబ్దం కలిగించే ప్రభావం చాలా ఎక్కువని చెప్పడమే. ప్రముఖ రేడియో నాటక ప్రయోక్త, వక్త, రచయిత, చలనచిత్ర నటుడు అయిన గొల్లపూడి మారుతీరావు గారు 2017 నాటి రేడియో సదస్సులో మాట్లాడుతూ,
3: ఇక రేడియో నాటకం ప్రయోక్తకి సవాలు, సంగీతాన్ని ఆస్వాదించడానికి కొండకతో ఇన్స్టింక్ట్ చాలు, కానీ నాటక శ్రోతకి అదెంత ప్రాథమికమైనా కొంత ఇంటెలిజెన్స్ కావాలి. అరిస్టాటిల్ ప్రతిపాదించిన మూడు యూనిటీలు, టైము, స్పేసు, యాక్షను కేవలం శబ్దం ద్వారానే ప్రతిపాదించాలి. పాత్రల స్వభావాలు, వయస్సు, సన్నివేశం, జరిగే స్థలం, పాత్రల వయస్సులు, వారి ఆవేశాలు, హావభావాలు వెరసి అన్నిటికీ ఊతం కేవలం శబ్దం. ఇది యూనిడైమెన్షనల్ మాధ్యమం, జరపాల్సింది మల్టీ డైమెన్షనల్ కార్యం. రేడియో నాటకం సరాసరి శ్రోత ఆలోచనకి నిచ్చెన వేసే ప్రక్రియ. అంటే ప్రయోక్త కృషికి శ్రోత ఇనిషియేటివ్ని అనుసంధించే ప్రక్రియ. ఇది కేవలం ప్రాథమిక దశలు. దమ్మున్న ప్రయోక్త, మాధ్యమాన్ని ఆయుధాన్ని చేయగలిగిన ప్రయోక్త చేతిలో ఆలోచనను పదను పెట్టగల శ్రోత మరబం అవుతాడు. ప్రయోక్త చావకొద్దీ మర తుపాకీ కూడా కాగలడు. ప్రసారం ఒక ఆయుధం కాగలదు, ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించగలదు. ఇది దృశ్యానికి దక్కని, కేవలం శ్రవణ ప్రక్రియకు మాత్రమే దక్కే అదృష్టం.
1: విన్నారు కదా, ఈ పద్ధతి నాటకానికో సంగీతానికో మరో ప్రసంగానికో పరిమితం కానే కాదు, ఆకాశవాణి కార్యక్రమాలన్నింటికీ వర్తించే సూత్రం. ఒక మాటను మరుపురాణిదిగా చేయడం అనే శక్తి కలిగిన ధ్వని మాధ్యమం ఆకాశవాణి.
0: నాటకం అని అన్న తర్వాత రేడియో నాటకం గురించిన ప్రస్తావన మళ్ళీ ఎప్పుడొస్తుందా అని చూస్తుంటే ఇదిగో ఇప్పుడొచ్చింది.
1: ఇంతకీ ఏం చెప్పాలని?
0: కవులు చెప్పిన మాటే, కావ్యేషు నాటకం రమ్యం అని అన్నారు కదా. వాచికం, ఆంగికం కలిసిన అభినయ కళ నాటకం. దానిని ఆకాశవాణిలో శ్రవ్య నాటకంగా వినిపించడం, మెప్పించడం నల్లేరు మీద నడకైతే కాదు. అయినా సరే రేడియో నాటకాలు ఆ నైపుణ్యాన్ని వశం చేసుకున్నాయి, ఖ్యాతిని అందుకున్నాయి.
1: టైమ్ మెషిన్ స్ఫూర్తితో కె చిరంజీవి గారి రచన నిర్వహణలో ప్రసారమైన కాలయంత్రం నాటకం ఆనాటికి 25 తర్వాతి ప్రపంచాన్ని ఊహిస్తూ రూపొందించబడింది. సంభాషణలు సరే, కాలంలో ముందుకు ప్రయాణించేందుకు శ్రోతలను కూడా వెంటబెట్టుకుని వెళ్లేలా సౌండ్ ఎఫెక్ట్స్ని ఉపయోగించిన విధానం అప్పటికి సరికొత్త ప్రయోగమే.
0: ఒక విధంగా ఇది దార్శనికతే. మీరు శ్రద్ధగా వినవలసినవి నాటకంలో ప్రస్తావించబడిన వాతావరణం కోసం కృత్రిమంగా సృష్టించబడిన సంగీతం, ఇతర ధ్వనుల్ని.
4: నువ్విప్పుడు నీ భవిష్యత్తులోకి తొంగి చూడబోతున్నావు. అంటే ఫలానా సంవత్సరంలో ఫలానా తేదీన ఫలానా సమయానికి నువ్వెక్కడ ఎలా ఉంటావో అది దృశ్యమానం అవుతుంది. ఆర్డర్ లీడర్స్ టు ద ఫ్యూచర్ స్పాట్.

207, March 8th, 0930 hours, 0930 hours. Order.

0: We landed here at the stroke of 9:30 in the morning, my dear friend.
1: అది ధ్వని మాధ్యమం తాలూకు ప్రతిభ మాత్రమే కాదు, శ్రోతలపై అది చూపించే బలీయమైన ప్రభావం కూడా.
2: ఇన్ని విషయాలు చెప్పుకుంటున్నాం కదా, మీరు సంగతి గమనించే ఉండాలి. రేడియో కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేస్తాం సరే, ప్రసారమైన వాటి లక్ష్యం లేదా గురి ఏమిటో చెప్పగలరా?
1: ఏ కార్యక్రమమైనా వినేందుకు శ్రోత ఉండాలి, అప్పుడే సదరు కార్యక్రమానికి ఫలితం దక్కుతుంది.
2: ఆ గొప్ప ఫలితం పిల్లల కార్యక్రమాల విషయంలో ఒకరికి ఇద్దరు శ్రోతలు ఆకాశవాణికి ఖాయంగా లభించారు. అవును, ఏ కార్యక్రమమైనా దానికి కనీసం ఒక శ్రోత ఉండటం ఖాయం. అయితే పిల్లల కార్యక్రమాలకు వాళ్ల అమ్మా నాన్న ఇద్దరు శ్రోతలు ఉండటంతో వినేవారి సంఖ్య రెట్టింపయింది. ఇదంతా పిల్లల కార్యక్రమాల ప్రసారాలు మొదలు పెట్టినప్పుడే జరిగిన ముచ్చట.
1: మొన్నటి వరకు ఉండిన బాలవాణితో సహా ఇప్పటికీ కొనసాగుతున్న బాలానందం. బాల వినోదం. ఆంగ్లంలో వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమాలు పిల్లలందరికీ గొప్ప అనుభూతిని, ఉత్సాహాన్ని అందిస్తూనే ఉన్నాయి.
2: పిల్లల కార్యక్రమం అనగానే చెప్పుకోవలసింది న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి దంపతుల గురించే. బాలానందం కార్యక్రమాలకు అదే పేరుతో స్థాపించబడి నేటికీ నిర్వహించబడుతున్న సంస్థకు వారు వ్యవస్థాపకులు. వారి ముద్రతోనే పిల్లల కార్యక్రమాలు ఆకాశవాణిలో చిగురించి పల్లవించాయి. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలుగానే వారందరికీ సుపరిచితులు. రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు రాసిన ఈ పాటలోని హాయిని, నిర్మలత్వాన్ని ఆస్వాదించండి.

0: ఏతావత మనం గ్రహించాల్సిన సంగతి ఒకటుంది. మనమంతా ఒక్కటే అనే భావనని చిన్న వయసు నుంచే మదిలో బీజంగా నాటితే అది వారితో పాటు పెరిగి పెద్దై దేశాభివృద్ధికి తోడ్పడుతారనేది అంతఃసూత్రం.
1: ఆ భావన పేరు దేశభక్తి అనండి, జాతీయ సమైక్యత అనండి, మాతృ వందనం.

0: అనేది మన సమైక్య నినాదం కావాలని బోధ చేసింది, చేస్తూనే ఉంటుంది మన ఆకాశవాణి. ఈ విషయంలో మాత్రం ఎలాంటి తడబాటు, తత్తరపాటు, తొందరపాటు లేకుండా, ఎలాంటి కీడు జరగకుండా జాగ్రత్త వహించేలా భారత జాతిని జాగృతం చేస్తూ గట్టి మేళం వినిపిస్తూనే ఉంది ఆకాశవాణి.
1: ఆకాశవాణి నిలయ విద్వాంసులు, వీణ కళాకారులు మంచాల జగన్నాథరావు గారు స్వరపరిచిన పైడిపాటి సుబ్బరామ శర్మ గారి రచన, వింజమూరి లక్ష్మి, రామలక్ష్మి రంగాచారి, కె శేషుబాయ్, విజయలక్ష్మి శర్మ, పాకాల సావిత్రి, ఏవి సావిత్రి, వి వసంత, రాయప్రోలు జానకీదేవి గార్ల బృందగానంలో విని ఆ సంగతి మీరే చెప్పాలి.

0: కాబట్టి తరం నుంచి తరానికి దూరం పెరిగే కొద్దీ పలుచనయ్యే జ్ఞాపకాల్ని ప్రోధి చేసి బంధాన్ని చిక్కబరిచే రెండు జ్ఞాపకాల మధ్య వారధి నిర్మిస్తూ అనుభూతుల్ని పంచుతూ అనుబంధాల్ని దగ్గర చేసే వేడుక ఈ 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవం. ఎన్నాళ్లైనా గాని మనుషుల మధ్యనైనా వ్యవస్థలతో అనుసంధానమైన ఆకాశవాణి తీరు మాత్రం అదే.
1: ఆనాటి కళాకారులు కాలనియమం ప్రకారం భౌతికంగా నిష్క్రమించవచ్చు, వారి కలం గళం మాత్రం ముందుతరం వారికి వారసత్వంగా ఉండిపోతాయి. శారదా అశోకవర్ధన్ గారి రచనలో లలితగీతం ఒకటి విందాం.

0: మనిషి శరీరంలోని 72,000 నాడుల్ని ప్రాణశక్తితో నింపి జాగృతం చేసే శక్తి సంగీతానికి ఉందని సంగీతజ్ఞులు చెప్పారు. అలాంటి సంగీతానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆకాశవాణి కేంద్రాలు చేసిన చేస్తున్న సేవ శిఖరాయమానం కనుకనే ఇలాంటి మధురాతి మధుర సంగీతాన్ని వినగలుగుతున్నాం.
1: రేడియోలో చెప్పేది శ్రోతకు హృదయంగా అనిపించడం ముఖ్యం. ఎక్కడ ఎక్కువ చెప్పాలి, ఎక్కడ తక్కువ చెప్పాలన్నది తెలియడం ముఖ్యం. కథ, కథానిక, నవలా పఠనం, కవితాగానం, ప్రసంగం, గేయం, గీతం, పాట, మాటలతో సహా ప్రతిదీ పలుమార్లు పరిశీలించుకోవడం అవసరం. కథల విషయంలో త్రిపురనేని గోపిచంద్ గారు చెప్పింది కూడా అదే. జీవభాష వాడాలి, సరళంగా పలకాలి, ఆడంబరాలు లేకుండా తేలిగ్గా కథ చెప్పాలంటారు ఆకాశవాణి ప్రయోక్త గోపిచంద్. అప్పుడే కథా ప్రయోజనం నెరవేరుతుందనేది వారి భావం.

0: అంటారు. ఆ సంఘటన సంతోషాన్నిచ్చేదైతే ఓహోహోహో అంటారు, భలే భలే అంటారు, ఇంకా చాలా అంటారు. విచారాన్ని కలిగించేదైతే అను అయ్యో అను జాలిపడతారు. రచనకు పునాది కూడా ఇటువంటిదే అని నా విశ్వాసం.
1: అంటే ఈ లెక్కన భాష, భావం, భావ ప్రకటన, శ్రోతలపై చూపే ప్రభావం తాలూకు బలిమి మనకు అర్థమవుతోంది. లెక్క మారితే విషయం మారకపోవచ్చుగాక, ప్రభావం పలుచున కావచ్చు.
2: అవునవును, రోటి పచ్చడికి మిక్సీ పచ్చడికి రుచిలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది మరి.
1: ఓహో, అంతేలే, కూసింత హాస్యం కూడా జోడిస్తేనే ఏ ప్రసంగానికైనా ఏ రచనకైనా రుచి పెరుగుతుంది, స్వర రుచి అమరుతుంది, శ్రవణ మాధుర్యం అబ్బుతుంది.
2: జనజీవితాలతో మమేకమైపోయిన ఎన్నో విషయాలను పునశ్చరణ చేసుకుంటున్న ఆకాశవాణి ద్వారా క్రిందటి తరం పెద్దవారిని, ఆనాటి విషయాల్ని గుర్తు చేసుకుంటున్నామంటే మన తరం గౌరవాన్ని మరింతగా పెంచుకుంటున్నామనే అర్థం. ఇహ ఇందులో మరో వాదనే లేదు, అలా కాదేమో అనే బెంగా లేదు.
1: బెంగా వద్దు, బెదరును వద్దు, పాలగుమ్మి గారి పాట వింటే చాలు.

0: ప్రజల జీవిత గమనాన్ని ప్రభావితం చేసే సమాజాలు, సంస్కృతి వారసత్వాలు, చారిత్రక ఘనతలకు విలువ అప్పటికప్పుడే కాదు, ఎల్లకాలమూ ఉంటుందనడానికి ఆకాశవాణి కార్యక్రమాలు కూడా విలువైన ఉదాహరణలే అని చెప్పుకోవడం కూడా గర్వకారణమే.
1: ప్రజల ప్రమేయం గురించి పదే పదే ఎందుకు చెప్పుకుంటున్నట్టు అంటే, ఇంతకు మునుపు పలు సందర్భాల్లో జరిగినట్టే ఇప్పుడు కూడా 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానంలో భాగంగా ఈ ఉత్సవ సందర్భం కోసం తగినట్టుగా చేసే కార్యక్రమాల నిమిత్తం సరికొత్త సిగ్నేచర్ ట్యూన్లను సృజించి ఇమ్మని దేశ ప్రజల్ని కోరింది ఆకాశవాణి. ప్రజల భాగస్వామ్యాన్ని కోరడం

0: అంటే వారిని మమేకం చేసుకోవడమే.
1: అలా చేస్తూనే భాషకు ఆకాశవాణి చేసిన అమోఘమైన అసమానమైన సేవ అక్షరాల్లో పేర్చడం మొదలు పెడితే ఆకాశమంత ఎత్తవుతుంది.
0: మానవుడిని కేంద్ర బిందువుగా చేసుకుని మానవ ప్రగతికి మూల కారణంగా అతడిని నిలిపినప్పుడే సమాజ శ్రేయస్సు నిలుస్తుందనేది సామాజికవేత్తల నిఖచ్చైన అభిప్రాయం. వ్యక్తుల్లో అలాంటి వ్యక్తిత్వ నిర్మాణానికి ఆకాశవాణి తన ప్రయత్నం చేస్తూనే ఉంది.
1: ఇంతకీ మనం ఒక విషయం చెప్పుకోనేలేదు.
0: మనం అక్కడికే వస్తున్నాం. ఓ పాట పుట్టాలంటే దానికో సందర్భం ఉండాలి. ఆ సందర్భానికి తగిన సాహిత్యం కావాలి. ఆ సాహిత్యాన్ని ప్రకటించడానికి తగిన సంగీతం సిద్ధమవ్వాలి. అంతా చేశాక శ్రోతకు వినిపించడానికి అనౌన్సరుండాలి. వీటన్నిటి పట్ల కనీసపు అవగాహన కలిగిన ఆ ఉద్ఘోషకుని వాక్కు ఆ పాట పట్ల శ్రోతకు ఆసక్తిని, అనురక్తిని కలిగిస్తుంది. అంతటి అవగాహనతో ఆ అనౌన్సర్ని సంసిద్ధం చేసేందుకు కార్యక్రమ రూపకర్తలు, పర్యవేక్షకులు, సంచాలకులు పనిచేస్తారు. సాంకేతిక సిబ్బంది దన్నుగా నిలుస్తారు. చివరిగా ఇందరి ఆలోచనల్ని, భావాల్ని తనదైన స్వరంతో, స్వరంలోని విరుపుతో, విషయంలోని స్వభావాన్ని ప్రకటించడంలో నేర్పరితనం కలిగి ఉండాలి.
1: అంటే ఆకాశవాణిలో అనౌన్సర్ ఓ ఆల్కెమిస్ట్గా పనిచేయాలి. ఆ రసవిద్య వంటబడితే,
0: స్వరవిద్య వంటబడితే ఆకాశవాణికి ప్రజలకు ఒక అనుసంధానకర్త అవుతారు.
1: కొందరివి స్వరాలు, మరికొందరివి వాద్యనాదాలు.
0: స్వరాల్లో కొన్ని మేఘనాదాలు, కొన్ని శ్యామఖంఠాలు, కొన్ని నర్తన ప్రియాలు, కొన్ని కలధ్వనులు, కొన్ని కలవాపిలు.
1: ఇది చిరకాలం సాగిపోయే స్వరధార,
0: చివరి గమ్యమంటూ లేని రహదారి,
1: ఎదలో మిదిలి భావవీచికల మేలు జలతారు,
0: విజ్ఞాన వినోదాల బాట,
1: మనసులుమిచ్చే మాటపాటల పల్లకి,
0: సవ్వడి చేస్తూ స్వరఝరులపై తేలియాడుతూ వినిపించే వికాస తరంగిణి,
1: ఇది ఆకాశవాణి.

0: 90 ఏళ్ల పాటు మనం విన్న వాటిని 90 రోజుల్లోనో 90 గంటల్లోనో 90 నిమిషాల్లోనో శాంతం గుర్తు చేసుకోలేము. ఎన్నో మధుర జ్ఞాపకాల్ని దాచుకున్న వారిని తరచుగా ఈ మధ్య 90s కిడ్స్ అంటున్నారు కదా. ఏ ఆ గిలిగింత ఇప్పుడున్న మీకు వద్దా, మీ తర్వాత వారికి అందివద్దా? మేం మిలీనియం కిడ్స్, మేం జెన్జీ అని చెప్పుకుని జెన్ జీ ప్లస్ కాలంలో చెప్పుకోవడానికి కావలసిన జ్ఞాపకాల్ని ఇప్పటి వాళ్లకి ఇవ్వాలి కదా. భావితరానికి పునాది వర్తమానమే కదా.
1: అందుకే మీరు ఇంతవరకు విన్నది ఓ భావచిత్రం, స్వభావ చిత్రం, స్వరభావ చిత్రం, మనోభావాల మనసు చిత్రం, అనుభూతులు అల్లుకున్న జ్ఞాపకాల బరువు చిత్రం.
2: నేను అక్షరాలకు భావనాశక్తిని జోడించినాను. నేను భావ ప్రకటనకు శబ్దరూపమై వ్యాపించినాను. నేను అశరీరవాణి, నేను ఆకాశవాణి.
3: మీరింతవరకు నవదశాబ్దపు మహతి ఆకాశవాణి నవతి ప్రత్యేక రూపకం విన్నారు. రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, శ్రీ మంచిపగడం నాగరాజు, శ్రీమతి టి స్రవంతి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథం.

0: నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 11:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గురువు గొప్పదానాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఒక సంస్కృత సుభాషితాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. కొందరు వ్యక్తులు ఏదైనా ఒక పనిని స్వయంగా చేయడంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉంటారని, మరికొందరు ఆ జ్ఞానాన్ని లేదా నైపుణ్యాన్ని ఇతరులకు బోధించడంలో నిపుణులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆత్మ నైపుణ్యం, ఇతరులకు బోధించే నైపుణ్యం కలిగిన వారు ఉపాధ్యాయుల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠులైన వారిగా గుర్తింపు పొందుతారని సుభాషితాన్ని ఉటంకిస్తూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వైభవంగా జరిగాయి. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాకుండా నేపాల్ కూడా భారత భూభాగాలను ఆక్రమించిందని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని నిన్న నేపాల్ పార్లమెంట్లో చెప్పారు. దేశంలోని ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభం కుమార్ టాపర్గా నిలిచారు. అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులు, ఆల్ ఇండియా ర్యాంకులు చెక్ చేసుకోవచ్చునని ఐఐటీ రూర్కీ తెలియజేసింది. కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా ఈరోజు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరమెరి మండలం కొత్తార గ్రామంలో ఇందిరా మేళ్ల గృహ ప్రవేశంలో పాల్గొంటారు. రెండో విడత ఇందిరా మేళ్ల ప్రారంభోత్సవం పైలను ఆవిష్కరిస్తారు. తెలంగాణలో 1 కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు వెల్లడించి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి సమయం 11:03 సంస్కృత పాఠం వింటారు. నిర్వహణ శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యం, విద్యార్థిని గగన్ ప్రియా.

0: శ్రీ గురుభ్యో నమః నమస్కరోమి ఆచార్యాః.
1: అయి బాలే ఆగచ్చ ఉపవిశ. అద్య వయం భర్తృహరి విరచిత సుభాషితేషు పరోపకార పద్ధతౌ ఏకం శ్లోకం అధికృత్య పఠామః. తస్య శ్లోకస్య న కేవలం అర్థః భావః మయా ఉచ్యతే, కింతు వ్యాకరణాంశాః అపి, అర్థాత్ కేచన శబ్దాః ధాతవః సమాసాశ్చ మయా ఉచ్యంతే. ఆగచ్చ బాలే ఉపవిశ. రామ్మ, ఈ శ్లోకం నేను ముందు చదువుతానమ్మా, తర్వాత నువ్వు నాతో చదువుదిగానమ్మా.
0: అలాగేనండి గురుగారు.
1: పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్ర.

0: వికాసయతి కైరవ చక్రవాళం నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతః స్వయం పరహితే విహితాభియోగాః. శ్లోకం నేను చదువుతాను.
1: అలాగేనండి గురుగారు.
0: పద్మాకరం
1: పద్మాకరం
0: దినకరో
1: దినకరో
0: వికచం
1: ద్వికచం
0: కరోతి
1: కరోతి
0: చంద్రో
1: చంద్రో
0: వికాసయతి
1: వికాసయతి
0: కైరవ
1: కైరవ
0: చక్రవాళం
1: చక్రవాళం
0: నాభ్యర్థితో
1: నాభ్యర్థితో
0: జలధరోపి
1: జలధరోపి
0: జలం దదాతి
1: జలం దదాతి
0: సంతః
1: సంతః
0: స్వయం
1: స్వయం
0: పరహితే
1: పరహితే
0: విహితాభియోగాః
1: విహితాభియోగాః.
0: మళ్ళీ విహితాభి
1: ద్విహితాభి
0: యోగాః
1: యోగాః.
0: పదచ్ఛేదం చెప్తాను.
1: అలాగే గురుగారు.
0: పద్మాకరం
1: పద్మాకరం
0: దినకరః
1: దినకరః
0: వికచం
1: వికచం
0: కరోతి
1: కరోతి
0: చంద్రః
1: చంద్రః
0: వికాసయతి
1: ద్వికాసయతి
0: కైరవ చక్రవాళం
1: కైరవ చక్రవాళం
0: నాభ్యర్థితః
1: నాభ్యర్థితః.
0: మళ్ళీ నాభ్యర్థితః
1: నాభ్యర్థితః
0: జలధరః
1: జలధరః
0: అపి
1: అపి
0: జలం
1: జలం
0: దదాతి
1: దదాతి
0: సంతః
1: సంతః
0: స్వయం
1: స్వయం
0: పరహితే
1: పరహితే
0: విహితాభియోగాః
1: ద్విహితాభియోగాః
0: విహితాభియోగాః
1: ద్విహితాభియోగాః.
0: ఇది పదచ్ఛేదమమ్మా. ఈ శ్లోకానికి అర్థం చెప్తానమ్మా.
1: అలాగే గురుగారు.
0: సత్పురుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనకి ఉదాహరణ పూర్వకంగా చెప్తున్నారమ్మా భర్తృహరి. పద్మాకరం దినకరో వికచం కరోతి. దినకరః అంటే సూర్యుడమ్మ. సూర్యుడు ఏం చేస్తున్నాడు? పద్మాకరం, పద్మాల యొక్క కొలనమ్మ. పద్మాలు బోళ్ళన్ని పద్మాలు వికసించి ఉన్నాయమ్మ కొలనంలో. అటువంటి పద్మాకరాన్ని వికచం కరోతి, వికచం కరోతి అంటే వికసింప చేస్తున్నాడు. ఇక చంద్రః, చంద్రుడు చెప్పమ్మా. చంద్రః
1: చంద్రః
0: చంద్రుడు ఏం చేస్తున్నాడు? కైరవ చక్రవాళం. కైరవం అంటే కుముదములు, కలువలు అని అర్థం అమ్మ. కలువల సమూహాన్ని ఏమమ్మా, కలువల యొక్క సమూహాన్ని ఈయనేం చేస్తున్నారు, చంద్రుడు ఏం చేస్తున్నాడు? వికాసయతి వికసింప చేయుచున్నాడు. ఏమమ్మా, తెల్ల కలువల సమూహాన్ని వికసింపచేయుచున్నాడు. నాభ్యర్థితః జలధరః అపి. జలధరః అంటే మేఘుడమ్మ. మేఘుడిని మనం అందరం కోరామా, వర్షించు మాకు మంచినీళ్లు కావాలి అని కోరామా? కోరకపోయినా కూడా నాభ్యర్థితః అంటే అభ్యర్థింపబడకపోయినా కూడా, మనం అభ్యర్థించకపోయినా కూడా జలధరః మేఘుడు జలం దదాతి నీటిని దదాతి ఇచ్చుచున్నాడు. వీళ్ళంతా సత్పురుషులమ్మా. మొదటేమో సూర్యుడు, రెండు చంద్రుడు, మూడు మేఘుడు. వీళ్ళందరూ ఎటువంటి వారు? పరహి సంతః సత్పురుషులు. స్వయం స్వయముగా, పరహితే ఇతరుల యొక్క హితమందు, విహితాభియోగా అంటే అభినివేశము కలిగి ఉంటారు. ఏమ్మా, నాకు ఉపకారం చెయ్యండి అని ఎవరు అడగక్కర్లేదు. సూర్యుణ్ణి పద్మాలని వికసింపచేయుము అని చెప్పి ఎవరు అడగక్కర్లేదు. సూర్యుడే స్వయంగా పద్మాల యొక్క సమూహాన్ని, పద్మాల యొక్క కొలను వికసింపచేయుచున్నాడు. అదేవిధంగా కలువలని వికసింపచేయమని చంద్రుణ్ణి ఎవరు అడగక్కర్లేదు. ఆ చంద్రుడే స్వయంగా తెల్ల కలువల సమూహాన్ని వికసింపచేస్తున్నాడు. అదేవిధంగా మేఘుణ్ణి మనం ఎవరూ అడగక్కర్లేదు నాకు మంచినీళ్ళు ఇయ్యమని. ఆయనే స్వయంగా నీటిని మనకు ఇస్తున్నాడు. సత్పురుషుల యొక్క లక్షణం ఇది. సత్పురుషులు కూడా వారిని ఎవరూ ఏమీ అడగక్కర్లేదు, వారే స్వయంగా ఇతరులకు ఉపకారము చేసేది.

0: అని చెప్పి శ్లోకంలో సత్పురుషుల యొక్క లక్షణం చెప్పారమ్మా. అర్థమైందమ్మా?
1: అలాగేనండి గురుగారు.
0: ఈసారి శబ్దాలు చెప్పి పద్మాకరం.
1: పద్మాకరం
0: ఇది షష్ఠీ తత్పురుష సమాసం అంటారమ్మా. ఎలాగో చెప్తాను చూడు. పద్మానాం ఆకరః.
1: పద్మానాం
0: ఆకరః. ఇది పద్మాకరః.
1: పద్మాకరః. తం
0: పద్మాకరం.
1: పద్మాకరం
0: పద్మాకర శబ్దం అమ్మా. ద్వితీయ విభక్తి ఏకవచనం అమ్మా. రామ శబ్దం చూడమ్మా. రామం.
1: రామం.
0: రామౌ.
1: రామౌ.
0: రామాన్.
1: రామాన్
0: అన్నట్టుగా పద్మాకరం.
1: పద్మాకరం.
0: పద్మాకరౌ.
1: పద్మాకరౌ.
0: పద్మాకరాన్.
1: పద్మాకరాన్.
0: ఈ పద్మాకర శబ్దము అకారాంత పుంలింగ శబ్దము. ద్వితీయ విభక్తి ఏకవచనము. అర్థమైందమ్మా?
1: అవునండి గురుగారు.
0: రెండోది దినకరం. ఏమ్మా? దినం కరోతీతి దినకరః. చెప్పమ్మా. దినం కరోతి.
1: దినం కరోతి.
0: ఇతి.
1: ఇతి.
0: దినకరః.
1: దినకరః
0: అంటే దినం అంటే పగలును చేయువాడు. పగటిని ఎవరు చేస్తారు? సూర్యుడు చేస్తాడు. ఏమ్మా?
1: అవునండి గురుగారు.
0: ఇది దినం కరోతీతి దినకరః. ఏమ్మా? దీనిని ఉపపద సమాసము అంటారమ్మా.
1: ఉపపద సమాసము
0: అంటారు. ఇది కూడా రామ శబ్దం మోస్తారు. చెప్పమ్మా. దినకరః.
1: దినకరః.
0: దినకరౌ.
1: దినకరౌ.
0: దినకరాః.
1: దినకరాః.
0: ఎలాగూ రామః.
1: రామః.
0: రామౌ.
1: రామౌ.
0: రామాః.
1: రామాః
0: అన్నట్టమ్మా. ఏమ్మా?
1: అలాగే గురుగారు.
0: తర్వాత వికచం కరోతి అని ఉంది కదమ్మా.
1: అవునండి గురుగారు.
0: విశిష్టం కచ్చతే అంటే విశిష్టం ప్రకాశతే అనమ్మా. వికచం కరోతి అంటే బాగుగా ప్రకాశించేటట్టుగా చేస్తాడు. సూర్యుడు బాగుగా ప్రకాశించేటట్టుగా చేస్తాడు. వికచం విశిష్టం కచతే ఇది వికచః. తమ్మని కూడా చెప్పచ్చమ్మా.
1: అలాగే గురుగారు.
0: తర్వాత కరోతి.
1: కరోతి.
0: కరోతి.
1: కరోతి.
0: కురుతః.
1: కురుతః.
0: కుర్వంతి.
1: కురువంతి.
0: డుక్రీకరణే ధాతువమ్మా. ఏ ధాతువు చెప్పు? డుక్రీ.
1: డుక్రీ.
0: కరణే.
1: కరణే.
0: ఈ ధాతువుకి లట్ ప్రథమ పురుష ఏకవచనం అమ్మా.
1: అలాగే గురుగారు.
0: లట్ అంటే వర్తమాన కాలాన్ని చెప్పేటువంటి లకారం అంటారమ్మా. కరోతి అంటే చేయుచున్నాడు అని అర్థం. వర్తమాన కాలం అర్థం అమ్మా.
1: అలాగే గురుగారు.
0: తర్వాత చంద్రః.
1: చంద్రః.
0: దీని శబ్దం చెప్పమ్మా. చంద్రః.
1: చంద్రః.
0: చంద్రౌ.
1: చంద్రౌ.
0: చంద్రాః.
1: చంద్రాః.
0: ఎలాగూ రామ శబ్దం మోస్తారమ్మా. చెప్పమ్మా. రామః.
1: రామః.
0: రామౌ.
1: రామౌ.
0: రామాః.
1: రామాః
0: అన్నట్టుగా చంద్రః చంద్రౌ చంద్రాః. ఏమమ్మా?
1: అలాగే గురుగారు.
0: తర్వాత వికాసయతి అని ఉంది కదమ్మా. కాసృ ధాతువమ్మా. ఇది కూడా లట్ ప్రథమ పురుష ఏకవచనమమ్మా. రూపాలు చెప్తాను చెప్పమ్మా. వికాసయతి.
1: వికాసయతి.
0: వికాసయతః.
1: వికాసయతః.
0: వికాసయంతి.
1: వికాసయంతి.
0: తర్వాత కైరవ చక్రవాణం.
1: కైరవ చక్రవాణం.
0: కైరవ అంటే కలువలు అర్థం అమ్మా. ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం అమ్మా. కైరవాణం.
1: కైరవాణం.
0: చక్రవాలః.
1: చక్రవాలః.
0: కైరవ చక్రవాలః.
1: కైరవ చక్రవాలః.
0: తం.
1: తం.
0: కైరవ చక్రవాలం.
1: కైరవ చక్రవాలం.
0: తర్వాత నాభ్యర్థితః.
1: నాభ్యర్థితః.
0: ఇది కూడా ఒక సమాసం అమ్మా. సమాసం కాదేమో అనిపిస్తుంది గాని ఇది కూడా సమాసమే. ఇది సహసుపానే సూత్రం చేత లేదా సుప్సుపానే సూత్రం చేత సమాసం వచ్చిందని చెప్తారమ్మా. ఇది కూడా సమాసమే. జలధరః.
1: జలధరః.
0: జలం.
1: జలం.
0: ధరతీతి.
1: ధరతీతి.
0: జలధరః.
1: జలధరః.
0: ఉపపద సమాసం అంటారమ్మా అది. జలధరః.
1: జలధరః.
0: జలధరౌ.
1: జలధరౌ.
0: జలధరాః.
1: జలధరాః.
0: రామః.
1: రామః.
0: రామౌ.
1: రామౌ.
0: రామాః.
1: రామాః
0: అన్నట్టమ్మా. తర్వాత అపి అవ్యయం. జలం.
1: జలం.
0: జలే.
1: జలే.
0: జలాని.
1: జలాని.
0: జల శబ్దము అకారాంత నపుంసకలింగ శబ్దము ద్వితీయ విభక్తి ఏకవచనం అమ్మా.
1: అలాగే గురుగారు.

0: తర్వాత దదాతి అని ఉంది కదమ్మా, చిత్తం చెప్పమ్మా, దదాతి
1: దదాతి
0: దత్తః
1: దత్తః
0: దదతి
1: దదతి.
0: దా ధాతువు అమ్మ, ఇది లట్ ప్రథమ పురుష ఏకవచనం అమ్మ.
1: అలాగే గురుగారు.
0: తర్వాత సంతః
1: సంతః
0: చెప్పమ్మా. సన్
1: సన్
0: సంతౌ
1: సంతౌ
0: సంతః
1: సంతః.
0: సత్ శబ్దము
1: సత్ శబ్దము
0: ప్రథమా విభక్తి
1: ప్రథమా విభక్తి
0: బహువచనము
1: బహువచనము
0: సంతః అనే శబ్దము
1: సంతః అనే శబ్దము.
0: తర్వాత స్వయం, ఇది కూడా అవ్యయం అమ్మ. తర్వాత పరహితే అని ఉంది కదా, పరేషాం హితం పరేషాం
1: పరేషాం
0: హితం
1: హితం
0: పరహితం
1: పరహితం
0: తస్మిన్
1: తస్మిన్
0: పరహితే
1: పరహితే.
0: ఇది షష్ఠీ తత్పురుష సమాసం అమ్మ.
1: అలాగే గురుగారు.
0: విహితాభియోగాః
1: విహితాభియోగః
0: యోగాః
1: యోగాః
0: విహితః
1: విహితః
0: అభియోగః
1: అభియోగః
0: యైహి
1: యైహి
0: తే
1: తే
0: విహితాభి
1: విహితాభి
0: యోగాః
1: యోగాః.
0: బహువ్రీ సమాసం అమ్మ.
1: అలాగే గురుగారు.
0: శ్లోకం చెప్తాను చెప్పమ్మా. పద్మాకరం
1: పద్మాకరం
0: దినకరో
1: దినకరో
0: వికచం
1: వికచం
0: కరోతి
1: కరోతి
0: చంద్రో
1: చంద్రో
0: వికాసయతి
1: వికాసయతి
0: కైరవ
1: కైరవ
0: చక్రవాలం
1: చక్రవాలం
0: నా

0: స్వయం
1: పరహితే
0: విహితాభియోగాః.
1: ఈ శ్లోకంలో కూడా భర్తృహరి పరోపకార పద్ధతిని వర్ణించి చెప్పాడమ్మా. సత్పురుషులు వాళ్ళని ఎవరూ యాచించక్కర్లేదమ్మా, యాచించకుండానే దానం చేస్తారు అని చెప్పి పరోపకార పద్ధతిని గూర్చి భర్తృహరి మనకి వివరించి చెప్పాడు. ఇంతటితో ఈరోజు పాఠం పూర్తయిందమ్మా.
0: అలాగేనండి గురుగారు, వెళ్ళొస్తానండి గురుగారు.
1: సరే అమ్మా,
0: ధన్యవాదములు గురుగారు.
2: ఇంతవరకు సంస్కృత పాఠం విన్నారు. నిర్వహణ శ్రీపాద సుబ్రహ్మణ్యం, విద్యార్థిని గగన్ ప్రియ. సంస్కృత పాఠం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఇప్పుడు చిత్రగీతం వింటారు. నాన్నకు ప్రేమతో చిత్రం కోసం జూనియర్ ఎన్టీఆర్ పాడిన పాట. రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి రెడీ చిత్రం కోసం నీరజ్ శ్రీధర్ దివ్యా పాండే పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: శ్రోతలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ బ్రిజ్ భూషణ్ కాబ్రా గారి గిటార్ వాద్యం వింటారు.

0: ఇంతవరకు శ్రీ బ్రిజ్ భూషణ్ కబ్రా గారి గిటార్ వాద్యం విన్నారు. ఈనాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 12 గంటలు. మరికొద్ది క్షణాల్లో హిందీలో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. प्रधानमंत्री नरेंद्र मोदी और म्यांमार के राष्ट्रपति ऊ मिन आउं लाइन के बीच नई दिल्ली में द्विपक्षीय बैठक हो रही है. दोनों नेताओं के बीच ऐतिहासिक और सभ्यतागत संबंधों को और सुदृढ़ करने के लिए ये चर्चा हो रही है. म्यांमार और भारत के बीच सुरक्षा और संपर्क सहित दोनों देशों के संबंधों के सभी पहलुओं पर बातचीत की संभावना है. हमारे संवाददाता ने बताया है कि म्यांमार के राष्ट्रपति का काफी व्यस्त कार्यक्रम है.
2: म्यांमार के राष्ट्रपति आज

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోలో సమయం 12:11. నేను మిషాలు. మీ అందరికీ యువత రంగ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయ్యో, అందరు పిల్లలు బాధపడుతున్నారు కదా, ఇంకా 10 రోజులలో స్కూల్ స్టార్ట్ కాబోతుందని. మళ్ళీ వెకేషన్ కోసం 1 ఇయర్ వెయిట్ చేయాలి, రోజు చదవాలి స్కూల్ స్టార్ట్ అయితే అని ఆలోచిస్తున్నారు. కానీ అందరూ ఈ సమ్మర్ బాగా ఎంజాయ్ చేశారు కదా అని అనుకుంటానా, కానీ తెలీదు. అంటే మంచిగా ఫ్యామిలీతో, అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలతో ఊరికి వెళ్ళి లేదా ట్రిప్స్కి ఇవ్వి ఇలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. సరే, కానీ ఎలా అయినా అమ్మమ్మ తాతయ్యల కాలం గురించి కూడా కొంచెం అలా అలా టచ్ చేసేద్దామా మరి. అంటే ఇంకా ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగనా, కళ్ళకు కనిపించదు కానీ కేవలం తన స్వరంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మాధ్యమం ఏది? ఆలోచించు, ఆలోచించు. గుర్తొచ్చిందా? సరే, అదే రేడియో. ఈరోజు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, కానీ ఒకప్పుడు ఇవేవీ లేవు. అప్పుడు ప్రజలకు ప్రపంచంతో అనుసంధానం కల్పించిన ఏకైక సాధనం రేడియో. కానీ ఈ రేడియో ఎలా పుట్టింది? దీని వెనుక కథ ఏంటిది? ఎలా ప్రపంచాన్ని మార్చేసింది? భారతదేశంలోకి ఎలా వచ్చింది? ఆకాశవాణిగా ఎలా మారింది? ప్రైవేట్ ఛానల్స్ ఎలా వచ్చాయి? వైర్ లేకుండా సమాచారాన్ని పంపించగలమా అని ప్రశ్నలో ఉన్నప్పుడు టెలిగ్రామ్ ఉండే, కానీ ప్రతి సందేశం వైర్ ద్వారా వెళ్ళేది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రయత్నించారు మొదటిగా హెన్రిక్. విద్యుత్ తరంగాల గాలితో ప్రయాణించగలవని నిరూపించారు. అది గొప్ప ఆవిష్కరణ. ఆ ఆలోచన ఆధారంగా మార్కొని వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రారంభించారు. అందుకే ఆయనని రేడియో పితామహుడు అని పిలుస్తారు. కానీ సంకేతాలు ఒకటే పంపారు, గొంతు కాదు. 1906లో మొదటిసారిగా సంగీతం, మానవ స్వరం, పాటలు అన్నీ వినిపించాయి మరి. 1920లో అమెరికాలో మొదటి రేడియో స్టేషన్ ప్రారంభమైంది. ఇంట్లో కూర్చొని ప్రపంచాన్ని తెలుసుకోవడం ఊహించలేని విషయంగా మారిపోయింది అప్పుడు.
1: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: భారతదేశంలో రేడియో ప్రయాణం 1923లో ప్రారంభమైంది. బాంబేలో ప్రసారాలు చేశారు. 1927లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏర్పడింది. ఇది మొదటి ప్రసారం. కానీ కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. 1930లో భారత ప్రభుత్వం రేడియో బాధ్యతలు తీసుకుంది. అప్పుడు దీనిని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అని పిలిచేవారు. 1936లో కొత్త పేరు వచ్చింది మళ్ళీ, ఆల్ ఇండియా రేడియో అని. ఈ పేరు తర్వాత భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా మారింది. దేశం నలుమూల ప్రజలకు సమాచారం చేరవేయడం ప్రారంభమైంది. వార్తలు, సూచనలు, సంగీతం, నాటకాలు. అప్పుడు ఆల్మోస్ట్ 1957లో ఆల్ ఇండియా రేడియోకి మరో పేరు వచ్చింది, ఆకాశవాణి అని. అంటే ఆకాశం నుండి వినిపించే స్వరం. ఈ పేరు అందరికీ ఎంతో నచ్చింది. 1960లో రేడియో స్వర్ణయుగం ప్రారంభమైంది. ప్రతి ఇంట్లో రేడియో ఉండేది. టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్ లేని కాలంలో ప్రపంచాన్ని తెలుసుకున్న ప్రధాన కిటికీ

రేడియో మాత్రమే. 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధ వార్తలన్నీ రేడియోపైనే ఆధారపడ్డాయి. 1980లో టెలివిజన్ వచ్చింది, దూరదర్శన్ ప్రజాదరణ పొందింది. అందరూ అనుకున్నారు, ఇప్పుడు టెలివిజన్ వచ్చిందిగా మరి రేడియో ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని. అప్పుడు మొదలైంది ఎఫ్ఎం విప్లవం, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఏఎం రేడియోతో పోలిస్తే ఎఫ్ఎం శబ్దం స్పష్టంగా వినిపించేది. 1990లో భారత ప్రభుత్వం ప్రైవేట్ ఎఫ్ఎంకి అనుమతిచ్చింది. ఆర్జే మాటలు, వార్తలు, కార్యక్రమాలు వచ్చాయి. సరదా సంభాషణలు, లైవ్ కాల్స్, కాంటెంట్, దీంతో రేడియో యువత హృదయంలో స్థానం పొందింది. రేడియో కళ్ళకి కనిపించదు కానీ మనసుకు వినిపిస్తుంది. ఒక చిన్న ప్రయోగంగా ప్రారంభించిన ఆవిష్కరణ కోట్లాది మంది జీవితాలలో భాగమైంది. అది చరిత్ర, సంస్కృతి జ్ఞాపకం.

సంగీతం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు. నాకైతే ఇట్లా మ్యూజిక్ పెట్టగానే వైబ్ అవుతూనే ఉంటా. పర్టికులర్గా ఈ మ్యూజిక్ ఇష్టం, ఆ మ్యూజిక్ ఇష్టం, ఇదే వింటా అది వినను అన్నట్టు ఏది లేదు. ఐ ఆల్మోస్ట్ ఎంజాయ్ ఆల్ ది మ్యూజిక్. 90s మ్యూజిక్ కదా నచ్చదు అని లేదు, భక్తి మ్యూజిక్ కదా అని నచ్చదు అని లేదు. అలా అని చెప్పి జెన్జిన్ అని చెప్పి ఓన్లీ ర్యాప్ లేదా హిప్ హాప్లు అన్నట్టు లేదు. ఐ రియల్లీ ఎంజాయ్ ఎవ్రీ మ్యూజిక్ అన్నమాట. అంటే సంగీతం అంటే కేవలం పాటలు వినడం కాదు కదా, మన ఆనందంలో, బాధలో, పండుగలలో, ప్రయాణాల్లో, ప్రతి సందర్భంలో సంగీతం మనతోనే ఉంటుంది. అయితే సంగీతంలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి కదా. మరి ముందుగా శాస్త్రీయ సంగీతం, ఇది భారతదేశానికి గొప్ప సంపద. కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ వంటి రూపాలు ఇందులోకి వస్తాయి. ఈ సంగీతం వినడానికి కొంచెం సాధన అవసరం, అయినా విన్నా కొద్దీ మాధుర్యం అర్థమవుతూ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి జానపద సంగీతం, ఇది మన గ్రామాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ పాటలు, కోలాట పాటలు, లంబాడి పాటలు వంటి జానపద గీతాలు మన జీవితానికి దగ్గరగా ఉంటాయి. వీటిలో మన నేలవాసన కనిపిస్తుంది. మరి నెక్స్ట్ వచ్చేసి భక్తి సంగీతం, దేవుని పాటలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఉదయం వినే భక్తి గీతాలు రోజంతా మనకు ప్రశాంతతను ఇస్తాయి, సానుకూల భావనను కలిగిస్తాయి. మరి ఇటీవలే యువతిలో పాప్ సంగీతం అని లేదా ర్యాప్ సంగీతం అని చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి కదా. మరి పాప్ సంగీతం అంటే ఉత్సాహభరితంగా ఉంటే, ర్యాప్ సంగీతం వేగంగా పదాలను ఉపయోగించి ఒక సందేశాన్ని లేదా అనుభూతిని వ్యక్తపరుస్తుంది. అలాగే వెస్టర్న్ లేదా రాక్ సంగీతం వంటి విదేశీ సంగీత రకాలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటూనే ఉంటారనుకో. నేటి డిజిటల్ యుగంలో ప్రపంచంలోని ఏ సంగీతమైనా మనం సులభంగా వినగలుగుతున్నాం, అందుకు జస్ట్ ఫోన్ వల్ల ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ వల్ల. సంగీతం ఏ రకమైనగా ఉపయోగపడుతుంది మనకి, అంటే ఏం ఉద్దేశం ఇస్తుంది మనకి అని అడిగితే నన్ను లైక్ కొందరు శాస్త్రీయ సంగీతం ఇష్టం అంటారు, మరి కొందరు ఏమో జానపదం అంటారు, లేదా కొంతమంది సినీ సంగీతం. కానీ సంగీతం మాత్రం అందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తుందని నా అభిప్రాయం. సంగీతం భాషలు, ప్రాంతాలు, వయసులు దాటి మనుషులను కలిపే అద్భుతమైన శక్తి కేవలం సంగీతానికి మాత్రమే ఉంది.

ఇదండి మన ఈనాటి కార్యక్రమం. మంచి మంచి విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, అలానే ఇంకో మంచి కార్యక్రమంతో అలానే ముందుకు వస్తూ ఉంటాను. అప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూమి నాంగ్ హలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మర్లెస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈవేళ వెలువడింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ని ఓడించి వరుసగా రెండోసారి టైటన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యకుడు యు మీ నాంగ్ లైంగ్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రస్తుతం ఈ చర్చలు సాగుతున్నాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయి. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యకుడు శనివారం బీహార్లోని గయాకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యకుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. జాతీయ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద అవేకెండ్ వన్ అనే ప్రదర్శన కూడా ఆయన సందర్శిస్తారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాహ్ అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. భారతదేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. అధ్యకుడు యు మీ నాంగ్ లైంగ్ అధికార భరిత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు మరింత విస్తరణకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల చర్చలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని, సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీల్ నాగు, ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూకాశ్మీర్ లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ వెంకట సుబ్రహ్మణ్య మోహన్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేలాగా చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈరోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. కోల్కతా లోక్ భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో 35 కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో పాటు మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలను త్వరలో కేటాయించే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్ గుప్తా, అర్జున్ సింగ్, పాపస్ రాయ్, శంకర్ ఘోష్ తదితరులు ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రజన్ జిల్లా నుంచి ఖేత్ బచావ్ అభియాన్ను ప్రారంభిస్తారు. 4 పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం 3 వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతూకంతో విచక్షణాయుతమైన వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఏఆర్ సంస్థ

సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి సంభాషించారు. 10 రాష్ట్రాల నుంచి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చేరి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరొక స్థానానికి ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సభ్యులు ఉన్నారు. మహారాష్ట, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈవేళ విడుదలైంది. ఇటీవల రాష్ట అసెంబ్లీకి ఎన్నికైన మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. అప్పటి బ్రిటిష్ భారతదేశంలో భాగమైన ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఢాకాలో 1937 జనవరి 28వ తేదీన జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ 1950 దశకాల మధ్యకాలంలో హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలను రికార్డు చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్తే ప్యార్ మొదలైనవి ఉన్నాయి.

లతామంగేష్కర్ స్వరంతో దగ్గర పోలికొన్నప్పటికీ సుమన్ కళ్యాణ్పూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యారంటీ లేని రుణాలు ఆర్థిక సమూహీకరణ వృద్ధికి కొత్త అవకాశాలు కల్పించడం ద్వారా పీఎం స్వనిధి పథకం అసంఖ్యాకమైన వీధి వ్యాపారుల జీవితాలను మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని కొనియాడారు. విశ్వాసం గౌరవం సలక్షణమైన సాధికారతకు చిహ్నమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2020లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా రుణాలను పీఎం స్వనిధి పథకం కింద పంపిణీ చేశారు. గత 6 ఏళ్లలో లక్షలాది మంది వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందేందుకు పీఎం స్వనిధి తోడ్పడింది. మయన్మార్లోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలోని కాంగ్టూప్ గ్రామంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరుకుంది. నిన్న జరిగిన ఈ పేలుళ్లలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గనుల తవ్వకం కోసం నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రామమంతా పేలుడు ప్రభావానికి గురైందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్ను స్వాధీనం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ నాంగ్ లాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు సంయుక్త సమావేశం జరుపుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ క్రికెట్ టైటిల్ను గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: तो हमारा आज का प्रसारण यहीं पर समाप्त होता है, इसलिए मुझे यानी अजीत को
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: एनसीईआरटी वारी प्रायोजित कार्यक्रमं ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: సుప్రభాత వేళ భక్తిభావం.
5: కర్షక జనావళికి తారక మంత్రం.
4: మహిళా లోకానికి ప్రియనేస్తం.
5: యువజనులకై ఉత్తుంగ తరంగం.
4: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
6: కొంతకాలం కొంతకాలం
5: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
4: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
7: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
5: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
7: రాముడు జన్మదినం అయినప్పటికీ కూడా
4: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
5: అన్నీ తానై,
4: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
5: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
4: ఆకాశవాణి
5: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల మార్పిడి, తక్కువ నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వల్లనే నేటి అఖండ భారతం సాధ్యమైందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రాష్టంలో ఈరోజు అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాకాల సన్నద్దతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, నీటిపారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీరాజ్, ఆరోగ్య, హోం, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నైరుతి ఋతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీరు వినియోగించుకునే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులు

0: అధికారులకు సూచించారు. పంటల మార్పిడి, పంటల వైవిధ్య ప్రాధాన్యాన్ని రైతులకు వివరించాలన్నారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గత రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. భారత్ భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సర్దార్ పటేల్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక కాలాతీత శక్తి అని అభివర్ణించారు. బ్రిటిష్ పాలకులు భారత్ను 562 చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి దేశాన్ని బలహీనపరిచి వెళ్లాలని చూశారని పేర్కొన్నారు. ఆ సమయంలో సర్దార్ పటేల్ తన అద్భుతమైన దౌత్యం, రాజనీతిజ్ఞత, ధైర్యంతో ఆ సంస్థలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి నేటి అఖండ భారతావనిని నిర్మించారని తెలిపారు. ఒకవేళ సర్దార్ పటేల్ లేకపోతే నేడు మనం చూస్తున్న భౌగోళిక భారత్ ఉండేది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు నేటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. కేటగిరీల వారీగా కనీస వేతనాలను పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస వేతనాల పరిధిలోకి కొత్తగా 10 రంగాలను చేర్చడంతో మొత్తం ఉపాధి రంగాల సంఖ్య 77కు చేరింది. వేర్వేరు షెడ్యూల్డ్ రంగాలకు వేర్వేరు వేతనాలు కాకుండా అందరికీ ఒకే విధమైన వేతనాల కోసం ప్రభుత్వం ఏకీకృత నమూనా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఉత్తర్వులతో కార్మికులకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాళేశ్వరం, సరస్వతి అంత్యపుష్కరాల్లో భాగంగా ఈరోజు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సరస్వతి పుష్కరాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ముక్తేశ్వర స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు. కాగా సరస్వతి అంత్యపుష్కరాలు నేటితో ముగియనున్నాయి.
1: లక్షలాది మంది వచ్చి మరి పుష్కర స్నానం గావించుకొని పుణ్యాన్ని పొంది వారు భవిష్యత్తుకు సంబంధించి మంచి జరగాలని, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా లేదా దేశమంతా కూడా మంచి సుభిక్షమైన వర్షాలు పడి సస్యశ్యామలంగా రైతాంగము అందరు సుఖ సంతోషంతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇది లోక కళ్యాణం కొరకు జరుగుతున్నటువంటి కార్యక్రమంగా ప్రతి ఒక్కరికి శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అందరి నమస్కారం చెప్పి సెలవుకుంటాను.
0: పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్రం పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర విద్యాశాఖ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో పేర్కొనడం తమ ప్రభుత్వ 2 ఏళ్ల కృషికి నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, నూతన ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై బలమైన కార్యాచరణ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పూర్తయి భవిష్యత్తులో ఈ పాఠశాలలు దేశ విద్యా వ్యవస్థలో తెలంగాణ స్థానాన్ని మొదటి స్థానంలో నిలబెడతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ లక్ష్య సాధనలో కేంద్రం ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ఫలితాలు ప్రేరణగా నిలిచాయని వివరించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు అన్నారు. నాగోల్లో జరిగిన రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజాదరణ పొందుతోందని, పార్టీకి అవకాశాలు లేవనుకున్న ప్రాంతాల్లో కూడా కార్యకర్తల కృషితో ఘన విజయాలు సాధిస్తోందన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్టీ సైద్ధాంతిక విలువలు, భవిష్యత్ కార్యాచరణ, ప్రజలతో మమేకం కావడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా కెరిమేరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ పైలాన్ను ఆవిష్కరిస్తారని చెప్పారు. ఆ వెంటనే కాగజ్ నగర్ చేరుకుని పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు.

0: చేశారు. అనంతరం మంచిర్యాల మీదుగా రాత్రి 10 గంటలకు హైదరాబాద్కు బయలుదేరతారని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో వేతనం పెంచడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ పథకం మహిళా కూలి చిరుత వెంకటలక్ష్మి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
1: ఉపాధి హామీ కూలీలం, మాది రాజన్న చిరుసుర్ల జిల్లా చెందూరు మండలం. మా పేరు చిరుత వెంకటలక్ష్మి. పోయిన సంవత్సరం 250-270 ఉండే కూలీ. ఈ సంవత్సరం మమ్మల్ని గుర్తించి 309 రూపాయలు చేసినందుకు కృతజ్ఞతలు మీకు. ఇంకా మాకు 7 కిలోమీటర్ల దూరంలో పల్గురాళ్ల బోరు చీకట్లో అని అక్కడ పనిచేస్తున్నాము. 3 కిలోమీటర్లు నడిచేస్తున్నాము. 4 కిలోమీటర్లు ట్రాక్టర్లు అటువంటి బండ్లు తీసుకున్నస్తున్నాము. మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించి 350 రూపాయలు చేయగలరని మేము కోరుకుంటున్నాము. మా కష్టాన్ని గుర్తించినందుకు మీకు కృతజ్ఞత.
0: మక్కల కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మే 30 నాటికే 130,000 మెట్రిక్ టన్నుల మక్కల కొనుగోలు చేశామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు 2,400 రూపాయలుండటంతో రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొచ్చారని తెలిపారు.
2: 134,000 మెట్రిక్ టన్ షిఫ్ట్ చేశాము. ఇప్పుడు మిగిలింది కేవలం 30,000 మెట్రిక్ టన్, అది కూడా డైలీ 5-6,000 మెట్రిక్ టన్ త్రూ లారీస్ త్రూ ట్రాక్టర్స్ షిఫ్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇవాళ రేపు జూన్ 1 అండ్ జూన్ 2 అంటే మన స్టేట్ ఫార్మేషన్ రాత్రి వరకు 100% షిఫ్టింగ్ కూడా.
0: తెలంగాణలో మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, వనపర్తి, గద్వాల్, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించుగా 40-44 డిగ్రీల స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా రాబోయే 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు బలంగా ప్రారంభం కానున్నాయని పేర్కొంది. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట ప్రభుత్వం ముందుకు సాగాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో నిర్వహించిన బీజేపీ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో విద్యాసాగర్ రావు మాట్లాడారు. స్వావలంబన, స్వాభిమానం ఆలోచనలతో ప్రభుత్వాలు వ్యవహరించాలని సూచించారు. విశేషాలు మరోసారి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల మార్పిడి, తక్కువ నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వల్లనే నేటి అఖండ భారతం సాధ్యమైందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ సందర్భంగా టుగెదర్ ఫర్ పేరెంట్స్ అనే అంశంపై చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీమతి కెఎస్ఎన్ జ్యోతి, శ్రీమతి రోహిణి చింత, డాక్టర్ వనితా పాండే, డాక్టర్ ఏకే అశ్వనీ గారులతో చర్చా కార్యక్రమం వింటారు.
4: నమస్కారం శ్రోతలారా, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది వినడానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్, అదే ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే నిస్వార్థ త్యాగాలను మరియు వారు అందించే రక్షణను గుర్తించి గౌరవించడానికి 2012లో ఐక్యరాజ్య సమితి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతి సంవత్సరం ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని ఒక ప్రత్యేక థీమ్తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆ థీమ్ టుగెదర్ ఫర్ పేరెంట్స్. ఈ థీమ్ యొక్క ప్రత్యేక ఉద్దేశం కుటుంబంలో తల్లిదండ్రులకు సహకారం, గౌరవం మరియు భావోద్వేగ మద్దతు ఎంత అవసరమో గుర్తు చేయడం. పిల్లల పెంపకం అనేది కేవలం తల్లిదండ్రులు

0: కుటుంబాల బాధ్యత మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు, విద్యా సంస్థలు, సమాజం అందరూ కలిసి చేయాల్సిన బాధ్యత అనే సందేశాన్ని ఈ థీమ్ అందిస్తుంది. దీని గురించి ఇవాళ మనం చర్చించుకుందాం. దీనికోసం నాతో పాటు ఇవాళ నా స్నేహితులు కూడా ఇక్కడికి వచ్చారు. డాక్టర్ వినితా పాండే సోషియాలజీలో ప్రొఫెసర్, సామాజిక శాస్త్రాన్ని బాగా వంట పట్టించుకున్నారు ఆవిడ. డాక్టర్ అశ్విని సైకాలజీలో ప్రొఫెసర్, ఎంతో మంది మానసిక సమస్యలు, భావోద్వేగాల గురించి బాగా స్టడీ చేశారు ఆవిడ. మనతో ఉన్న ఇంకొకరు మనందరికీ సుపరిచితులు, డాక్టర్ రోహిణి. ఈవిడ ఒక మంచి స్టోరీ టెల్లర్. హ్యాపీ చైల్డ్హుడ్ లీడ్స్ టు హ్యాపీ సొసైటీ అంటే ఆనందకరమైన బాల్యమే ఒక ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని నమ్మే జెనెటిక్స్ ప్రొఫెసర్. మీ అందరికీ ఈ చర్చా కార్యక్రమానికి స్వాగతం.
1: హలో జ్యోతి.
2: హలో
1: శ్రోతలారా.
0: సో ఇవాళ మనం ఈ చర్చా కార్యక్రమంలో పిల్లల వ్యక్తిత్వ వికాసంలో తల్లిదండ్రుల పాత్ర, అలాగే మారుతున్న డిజిటల్ ప్రపంచంలో కుటుంబ సంబంధాల్లో సంబంధాలు ఎలా మారుతున్నాయి, వీటి వల్ల తల్లిదండ్రుల పాత్ర ఇంకా కష్టమైందా, సులభమైందా, పిల్లలతో ఆరోగ్యకరమైన సంభాషణ ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా పేరెంట్స్కి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ అవసరం, ఇలాంటి విషయాలన్నింటినీ మనం చర్చిద్దాం. అయితే రోహిణి, ఈ అంశం మీద చర్చ మొదలు పెట్టే ముందర నువ్వేదైనా ఒక మంచి దీనికి సంబంధించినటువంటి ఒక చక్కటి కథ చెప్తావా?
1: ఓ తప్పకుండా చెప్తా జ్యోతి. ఇందాక నువ్వు ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు చెప్పావు చూడు, నిస్వార్థమైన తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం అని. అవి నువ్వు చెప్తుంటే నాకు రెండు కథలు, చిన్నప్పుడు నేను విని నన్ను బాగా ప్రభావితం చేసిన కథలు నాకు గుర్తొచ్చాయి. ఒకటి గణేశుడి కథ, ఒకటి పుణ్యకోటి అనే ఆవు కథ. గణేశుడి కథలోకి వస్తే, శివపార్వతులు ఒకరోజు గణేశుణ్ణి, స్కందుణ్ణి పోట్లాడుకుంటూ చూస్తారు. వాళ్ల బాధ ఏమిటంటే శివగణాలన్నిటికీ ఎవరు అధిపతి కావాలి అన్నది. అయితే శివపార్వతులు గణేశుడికి, స్కందుడికి చెప్తారు, ఈ ప్రపంచంలో ఉన్న నదులన్నిటిలోని మునిగి మొట్టమొదటిగా ఎవరు తిరిగి వస్తారో వారికే ఆధిపత్యాన్ని ఇస్తామని చెప్తారు. తీరా చూస్తే స్కందుడు నెమలమీదెక్కి గబగబా ఎగిరిపోతాడు, కాని గణేశుడు కదల్లేడు, తన ఎలక వాహనాన్ని ఎక్కలేడు. ఎలాగాని ఆలోచిస్తుంటే అప్పుడు గణేశుడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ముల్లోకాలకు మూల దైవం తల్లిదండ్రులే కదా, అందుకని నమస్కారం చేసి తన తల్లిదండ్రుల ముందు చుట్టూ 3 సార్లు తిరిగాడు. తిరిగేసరికి స్కందుడు ఏ నదిలో మునిగినా ముందు గణేశుడు అక్కడికి వచ్చేసి ఆ నదిలో స్నానం కానిచ్చి మరో నదికి వెళ్తున్నట్టే కనిపించాడు. దాంతో స్కందుడికి బాగా ఆశ్చర్యం వేసింది, తనకంటే ముందు గణేశుడు ఎలా రాగలడు, తన వాహనం ఎలుక, స్కందుడి వాహనం నెమలి, ఎంత వేగంగా ఎగరగలదు, అర్థం అవలేదు స్కందుడికి ఏం జరిగిందో. తీరా అన్ని నదుల్లోని మునిగి వచ్చేసరికి గణేశుడు అన్ని మునిగి ముందుగానే వచ్చేసినట్టు తనకు అనిపించింది. దీని భావం ఏమని తన తల్లిదండ్రులను అడగగా శివపార్వతులు స్కందుడికి ఇలా చెప్పారు, ముల్లోకాలకి మూల దైవం తల్లిదండ్రులు, వాళ్లని గౌరవించే వాళ్ళని, ఎప్పుడూ వాళ్లకు మంచే జరుగుతుంది, ఎప్పుడూ వాళ్ళు ముందుగానే ఉంటారు, జయం సాధిస్తారు అని బోధించారు స్కందుడికి. దాంతో స్కందుడు విషయాన్ని అర్థం చేసుకుని ఎంతో చక్కగా గణేశుడు తల్లిదండ్రుల పూజ వల్ల గొప్పతనాన్ని సాధించేయడని అర్థం చేసుకుని ఆ గణాలకు ఆధిపత్యం అతనికే ఇచ్చేశాడు. ఇంకో కథ నిస్వార్థమైన తల్లి ప్రేమ. అవధుల్లేని తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మనం పుణ్యకోటి అనే ఆవు కథ వినాలి. పుణ్యకోటి ఒకరోజు అడవిలో మేతమేసి తిరిగి వస్తుండగా ఓ పులి కనిపించింది. ఆ పులి ఆవురావురమంటూ విపరీతమైన ఆకలిగా ఉంది. అది పుణ్యకోటిని చూసిన వెంటనే, నీ మీద పడి నేను ఇప్పుడు తినేస్తాను అంది. కానీ పుణ్యకోటి అంది, లేదు, నాకు ఒక చిన్న లేగ దూడ ఇంట్లో నా కోసం కాసుకునుంది, నేను వెళ్లి దానికి కాస్త పాలిచ్చి వస్తాను, అది నా బాధ్యత. ఈ ఒక్కసారికి నువ్వు నన్ను నమ్మి ఇంటికి వెళ్లి పాలిచ్చి రానిచ్చావంటే నీకు నేను ఎంతో రుణపడి ఉంటాను, తప్పక తిరిగి వస్తాను అంది. పులికి ఎందుకో ఇది నమ్మబుద్ధి అవ్వలేదు, అయినా సరే పుణ్యకోటిని నమ్మి, సరే ఈ ఒక్కసారికి నీకు అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఎక్కడికి పోతావు, రేపు మళ్లీ తిరిగి ఇదే అడవికి రావాలి, నా కళ్ళల్లోనే పడాలి, వెళ్ళు అంది. పుణ్యకోటి ఇంటికి వెళ్లి ఆ లేగ దూడకి ఆఖరిసారిగా పాలు ఇచ్చి ఎంతో ప్రేమతో దాన్ని నిమిరి తన బాధ్యత ఆ రోజుకైనా తీర్చుకుంది అన్న సంతోషంతో తన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై పులి దగ్గరికి వచ్చేసింది. పులి దాన్ని చూసి ఎంతో ఆనందపడి పుణ్యకోటిని, పిల్లని వదిలేసింది. నిస్వార్థ

0: అసాధ్యమైన తల్లి ప్రేమ ఇంత గొప్పగా ఉంటుంది.
1: భలే కథలు చెప్పావు రోహిణి. ఈ రెండు కథల ద్వారా మనకేమర్థమవుతుంది? మొదటి కథలో పిల్లలు తల్లిదండ్రులని భక్తిభావంతో ఎలా చూడాలని, రెండో కథ ద్వారా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పట్ల బాధ్యతని ఎలా నిర్వర్తించాలని భలే చక్కటి థీమ్ కి సంబంధించిన కథలు చెప్పావు రోహిణి. అవి అయితే పురాతన కథలు, మనం ఎప్పటి నుంచో వింటున్న కథలు. మరి నేటి సమాజంలో తల్లిదండ్రులు ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంటున్నారు? అశ్విని, ఒక సైకాలజిస్ట్ గా దీని గురించి నువ్వేం చెప్తావు?
2: ష్యూర్ జ్యోతి. సో ఇప్పుడు మనం చూస్తే ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. వాళ్ల ఉద్యోగ టెన్షన్స్, కుటుంబానికి సమయం కేటాయించలేకపోవడము, పిల్లల్లో మొబైల్ ఫోన్స్ మరియు స్క్రీన్ వినియోగం అధికం అవ్వడము, చదువులో తీవ్రమైన పోటీలు, వాళ్ల సోషల్ మీడియా ప్రభావం, పిల్లల్లో పెరుగుతున్న ఎమోషనల్ స్ట్రెస్ లాంటి అంశాలు చాలా సమస్యలుగా మారాయి. అండ్ దీంతో వాళ్ల ఉద్యోగ బాధ్యతలు మరియు పిల్లల వైపు ఎమోషనల్ అవైలబిలిటీని బ్యాలెన్స్ చేసుకోవడమే ఈనాటి తల్లిదండ్రులకి పెద్ద సవాలుగా మారింది జ్యోతి.
1: అంతేలే, గత తరాలతో పోలిస్తే పేరెంటింగ్ ఇప్పుడేం ఈజీ కాదు. ఎన్ని మార్పులు వచ్చాయో కదా అశ్విని.
2: చాలా జ్యోతి. మన చిన్నప్పుడు చూసుకుంటే గతంలో పిల్లల పెంపకం ప్రాధాన్యంగా క్రమశిక్షణ, వాళ్ళకి ఒకలాంటి సెక్యూరిటీ ఇవ్వడం ఉండేది. కానీ నేటి పేరెంటింగ్, మనం మోడర్న్ పేరెంటింగ్ అంటాం కదా జ్యోతి, మోడర్న్ పేరెంటింగ్ లో ఎమోషనల్ కమ్యూనికేషన్, మానసిక ఆరోగ్య అవగాహన, డిజిటల్ పర్యవేక్షణ లాంటి అంశాలు కూడా అత్యంత ముఖ్యమైనవి. అండ్ ఇవి చూసుకుంటే ప్రస్తుతం పిల్లలు సామాజిక సాంకేతిక ఒత్తిడులకు ఎక్కువగా గురవుతున్నారు. వారికి ఎమోషనల్ అవైలబిలిటీ అండ్ వాళ్ళకి ఒకలాంటి మెంటల్ అవేర్నెస్ చాలా అవసరం అవుతుంది.
1: కరెక్టే, అవన్నీ ఇచ్చే బాధ్యత కూడా ఇప్పుడు పేరెంట్స్దే కదా. మరి వాళ్ళ భావోద్వేగ మార్గదర్శకత్వం అంతా కూడా తల్లిదండ్రులే చెయ్యాలి. మరి ఈ సంవత్సరం థీమ్ టుగెదర్ ఫర్ పేరెంట్స్. సో సమాజ శాస్త్ర దృష్టిలో చూస్తే నేటి సమాజంలో పిల్లల పెంపకం ఒక సమిష్టి బాధ్యతగా ఉండాలి అనే దాన్ని మీరెంతవరకు సమర్థిస్తారు వినిత?
3: జ్యోతి, చూడాలంటే సమాజ శాస్త్రం ప్రకారం పిల్లలను పెంచడం కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు, మొత్తం సమాజం బాధ్యత కూడా. పిల్లల పెంపకం, విద్యా విలువలు, భద్రత వంటి అంశాల్లో కుటుంబంతో పాటు పాఠశాలలు, సమాజము, ఉద్యోగ సంస్థలు, ప్రభుత్వం కూడా సహకరించాలి. గతంలో మనకు ఉమ్మడి కుటుంబం వ్యవస్థ ఉండటంతో పిల్లల సంరక్షణ తాతలు, అమ్మమ్మలు, బంధువులు అందరూ భాగస్వామ్యులుగా అయ్యేవారు. ఇప్పుడు అణు కుటుంబాలు పెరగడంతో ఉద్యోగాల కోసం వలసలు పెరగడం వల్ల తల్లిదండ్రులపై భారం ఎక్కువైంది. అందుకే తల్లిదండ్రులకు అవసరమైన సౌకర్యాలు కానీ, సహాయం కానీ, మద్దతు కానీ అందించడం సమాజం బాధ్యతగా కూడా మారింది.
1: అవును మేడం, నిజంగా కరెక్ట్ గా చెప్పారు. మారుతున్న కుటుంబ వ్యవస్థలు, నగరీకరణ, సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా పేరెంటింగ్ మీద చాలా ప్రభావితం చూపిస్తున్నాయి. మరి అశ్విని, ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు సాధారణంగా చేసే పెద్ద తప్పు ఏంటంటావు? ఇందాక నువ్వు చెప్పావు చాలా సమస్యలున్నాయి, వీటిని అన్నిటినీ అడ్రస్ చేయడం పేరెంట్స్ కి ఒక పెద్ద సమస్యగా అయింది అని. సో ఇలాంటి తరుణంలో పేరెంట్స్ చేస్తున్న తప్పు ఏంటి, ఆర్ వాళ్ళు చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయంటావా?
2: ఉన్నాయి జ్యోతి. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది తల్లిదండ్రులు పిల్లల విద్యా విజయాలపైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు, కానీ వాళ్ళ మెంటల్ హెల్త్ పరంగా చూసుకుంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు తెలియకుండానే పిల్లల వైపు హై ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళకి విమర్శలు పెడతారు. ఇవి పిల్లల ఆత్మవిశ్వాసం మరియు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.
1: అవును, నిజమే అశ్విని. ఎన్ని తెలుసుకోవాలో ఇలాంటి చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుకుంటుంటే మనకి ఎన్ని సమస్యలున్నాయో తెలుస్తుంది. మనం అందరం కూడా ఎలా పొద్దున్నే లేచి పరిగెత్తి ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ, స్టిల్ ఇంకా ఎన్ని సాధించాల్సిన మన ముందు మనకి ఎన్ని సవాళ్లు ఉన్నాయో ఇలాంటివి వింటుంటే తెలుస్తుంది. రోహిణి, ఈ సవాళ్లు లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీలు, ఇమోషనల్ స్ట్రెస్ ఇలాంటివన్నీ వింటుంటే నీకేదన్నా ఒక చక్కటి అనుబంధమైన కథ గుర్తొస్తుందా?
4: ఈ సందర్భంలో టుగెదర్ ఫర్ పేరెంట్స్ అనే థీమ్ ఉంది కదా, ఆ థీమ్ మీద నేను ఒక కథ చెప్తాను. ఇది ఒక ఆఫ్రికన్ స్టోరీ అండ్ నిజంగా జరిగిన కథ. ఒక చిన్న ఫ్యామిలీ ఉంది, తండ్రి లేడు, తల్లి, అమ్మమ్మ, పిల్ల ఉండేవారు ఆ ఫ్యామిలీలో. ఆ తల్లి

0: ఒక రెస్టారెంట్లో వెయిట్రెస్గా పనిచేసేది. అమ్మమ్మ కూరగాయలు అవి కొనడానికి ఎంత డబ్బులుంటే అంత తీసుకుని బాగా బేరాలాడి మిగిలిన డబ్బులు జాగ్రత్తగా భద్రపరిచేది. ఆ వెయిట్రెస్కి రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళందరూ ఇంతో అంతో టిప్ ఇచ్చేవారు. ఈ చిన్న పాప స్కూల్ అయిపోగానే రెస్టారెంట్కి వెళ్ళి ఏమైనా మిగిలిన పనులుంటే చిన్న చిన్న కప్పులు కడగడం అలాంటివి ఉంటే అవి కూడా చేసేది. దానికి ఆ అమ్మాయికి కూడా కాస్త డబ్బు ఇచ్చేవారు. అయితే తల్లి రోజు ఇంటికొచ్చి ఎంతో అలసట అనుభవించి రోజంతా నిలబడి ఉండడం వల్ల కాళ్ళు లాగుతున్నా కూర్చోడానికి సరైన కుర్చీ ఉండేది కాదు. ఎందుకుండేది కాదంటే కొన్నాళ్ల క్రితమే వాళ్ళ ఇల్లు కాలిపోయి అన్నీ దగ్ధమైపోయాయి. అయితే వాళ్ళిల్లు కాలిపోయినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ మాయ ఇంటికి వెళ్ళి ఉండేవారు. అలా వాళ్ళ మాయ వాళ్ళకి సహాయం అందించాడు కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండడానికి. వాళ్ళు కానీ ఎన్నాళ్లను ఒకళ్ళ పంచని ఉంటారు, అందుకని ఆ మావయ్య ఇంటి కింద ఇంకొక అపార్ట్మెంట్ తీసుకుని అందులో ఉన్నారు. కానీ అందులో సామానేమీ లేదు, వీళ్ళ సామాన్ అంతా కాలిపోయింది. ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఎలా సహాయం చేశారో మనం తెలుసుకుందాం. టుగెదర్ ఫర్ పేరెంట్స్ అనే థీమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ కథలో. పక్కింటి వాళ్ళు అయ్యో వీళ్ళకి వండుకోవడానికి గిన్నెలు లేవు కదా అని పక్కింటి వాళ్లే ఓ రెండు రోజులు మంచి మంచివన్నీ పరవాన్నాలు పాయసాలు ఏం తింటే అవన్నీ వండి తీసుకొచ్చి ఇచ్చారు. సంతోషంగా వీళ్ళు భోంచేశారు. ఎదురింటి వాళ్ళు అయ్యో వాళ్ళకు కూర్చోడానికి ఒక కుర్చీ అనా లేదే అని వాళ్ళ ఇంట్లో మిగిలిపోయిన రెండు ఇనప కుర్చీలు ఒక చిన్న టేబుల్ తెచ్చిచ్చారు. ఇంకో పక్కింటి వాళ్ళు అయ్యయ్యో వీళ్ళందరూ ఇస్తున్నారు, ఇంత కష్టాల్లో ఉన్నారు, మనం కూడా ఏదైనా ఇద్దాము అని వాళ్ళు ఏం తీసుకొచ్చారు, చిన్నప్పుడు వాళ్ళ పిల్లలు వాడి వదిలేసిన ఆట వస్తువులన్నీ తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఇలా అందరూ చెరో చెయ్య వేసి సహాయం చేశారు. వాళ్ళు రోజు అలా వెళ్తున్నారు. ఇలా వాళ్ళు అందరూ ఇవ్వగా అవే సరుకులు వాడుకుంటూ డబ్బును బాగా ఆదా చేశారు. చిన్నపిల్ల ఒకరోజు రెస్టారెంట్కి వెళ్ళి పెద్ద జార్ తీసుకొచ్చి ఆ సీసాలో డబ్బులు నింపడం మొదలెట్టింది. తను రెస్టారెంట్లో పనిచేస్తే మిగిలిన డబ్బులు, వాళ్ళ అమ్మమ్మ కూరగాయలు వాళ్ళ దగ్గర బాగా బేరమాడి మిగిల్చిన డబ్బులు అన్నీ కలిపి అందులో వేయడం మొదలెట్టారు. అలా ఒకరోజు ఆ జార్ నిండిపోయింది. నిండిపోతే సర్ప్రైజ్గా ఆ పిల్లను అమ్మమ్మ ఏం చేశారు, వాళ్ళ మాయని తీసుకుని ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్ళి పెద్ద సోఫా, సుఖంగా సౌకర్యంగా ఉండే సోఫా కొని ఇంటికి తీసుకొచ్చి సాయంత్రం వాళ్ళమ్మ అలిసిపోయి రెస్టారెంట్ నుంచి వచ్చేసరికి ఆ సోఫాలో ఆవిడ్ని కూర్చోబెట్టారు. అంతే, తల్లి హృదయం పొంగుకొచ్చింది. తన చిన్న కూతురు తన కోసం ఆలోచించి ఎంతో ఆదరంతో తన డబ్బులన్నీ ఆదా చేసి ఆ కుర్చీ కొనిచ్చింది అన్న సంతోషంతో హాయిగా ఆ రోజు ముగ్గురు కలిసి టీవీ ముందు కూర్చుని ఇంకో పక్క వాళ్ళు ఇచ్చిన టీవీ అది అందులో ప్రోగ్రాం చూసి సంతోషంగా పడుకున్నారు. అలా నలుగురు చెయ్యవేస్తేనే ఒక కుటుంబంలో అన్నీ సక్రమంగా అవుతాయి.
1: భలే భలే, ఎంత చక్కటి కథ చెప్పావు రోహిణి. నిజంగా కూడా సమిష్టి కృషి, సమాజ విలువలు అన్నీ కలగలిసినటువంటి ఒక మంచి కథ. అయితే పిల్లలు మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులకు ప్రేమ అర్థం చేసుకోవడం ఎంత అవసరమో, అలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలు సహకారం మద్దతు ఇవ్వడం ఇవన్నీ కూడా అంతే అవసరమని మాకు చెప్పావు. ఎందుకంటే బలమైన కుటుంబ బంధాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది. మరి అయితే ఇప్పుడు మారుతున్న సమాజంలో పిల్లల పెంపకం కేవలం తల్లుల బాధ్యత మాత్రమే కాకుండా తండ్రులు, మిగిలిన కుటుంబం, సమాజం ఇవందరూ కలిసి పంచుకుంటే బాధ్యత ఎంతో తేలిక అవుతుంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. మరి దీని గురించి మీరేమంటారు వినిత?
2: అవును, మీరు చెప్పింది చాలా కరెక్ట్ జ్యోతి. సమాజ శాస్త్రం పరంగా మనం చూస్తే సమాజం ఒక విస్తృత కుటుంబం, కుటుంబం ఒక సూక్ష్మ సమాజం. ఈ లెక్క ప్రకారం మనం చూస్తే సంప్రదాయంగా పిల్లల కేర్ కానీ సంరక్షణ కానీ బాధ్యత ఎక్కువగా తల్లులపై ఉండేది. కానీ నేటి సమాజంలో తల్లిదండ్రులు ఇద్దరు సమానంగా బాధ్యతలు పంచుకోవడం అవసరము. తండ్రి కూడా పిల్లల విద్య, ఆరోగ్యం, మళ్ళీ వాళ్ళ వికాసంలో చురుకుగా పాల్గొంటే పిల్లలకు మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. అలాగే తల్లులపై ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది. కుటుంబ సభ్యులు, పాఠశాలలు, ఉద్యోగ సంస్థలు, అది కాకుండా ప్రభుత్వం కూడా తల్లిదండ్రులకి సహకరిస్తే పిల్లల అభివృద్ధికి మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ విధంగా భాగస్వామ్య బాధ్యత కుటుంబ సంతోషాన్ని కాకుండా లింగ సమానత్వానికి కూడా చాలా వరకు పెంచుతుంది.
1: వాహ్, మీరు

0: చెప్తుంటే ఇందాక రోహిణి చెప్పిన కథలో ఆవిడ సోఫాలో కూర్చున్నంత ఆనందంగా ఉంది నాకు. ఇలా అందరూ బాధ్యతలు పంచుకుంటే ఎంత బాగుంటుందో. అప్పుడు కుటుంబం అనేది నిజంగా కూడా ఒక ఆదర్శవంతమైన సోషియలాజికల్ యూనిట్ అవుతుంది కదా. మరి అశ్విని, ఇప్పుడు తల్లిదండ్రులకి కూడా మద్దతు ఎందుకు అవసరం? ఇప్పుడు తల్లిదండ్రులు కుటుంబం అందరూ కలిసి పనిచేస్తున్నారనుకో, మరి వాళ్ళకి ఎలాంటి మద్దతు అవసరం అంటావు?
1: జ్యోతి, పిల్లల పెంపకం అనేది మనకి తెలుసు, అది ఎమోషనలీ శారీరకంగా ఎంతో కష్టమైన బాధ్యత. సో ఉద్యోగ ఒత్తిడులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు తల్లిదండ్రుల మానసిక ఆరోగ్యాన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకే సమాజం పట్ల పాఠశాలలు, కమ్యూనిటీస్, ఉద్యోగ సంస్థలు తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వాలి అని ఒక చిన్న రిక్వెస్ట్. వాళ్ళకి పేరెంటింగ్ అవగాహన కార్యక్రమాలు, ఎమోషనల్ సపోర్ట్ వ్యవస్థలు, కుటుంబానికి అనుకూలమైన ఉద్యోగ విధానాలు మరియు మానసిక ఆరోగ్యంపై అవగాహన ఇవ్వాలి. తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడం ద్వారా చివరికి పిల్లల భవిష్యత్తే మేలు జరుగుతుంది. జ్యోతి,
0: బాగుంది. అయితే మనము సమాజం ఇవ్వాల్సిన మద్దతు, తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యతలు ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం, బాగుంది. కానీ టుగెదర్ ఫర్ పేరెంట్స్ అన్నప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల వాళ్ళ బాధ్యతని ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు? ఒక సర్వే ప్రకారం ఆల్మోస్ట్ 35-40% కంటే ఎక్కువ మంది వృద్ధులు వాళ్ల కుటుంబ సభ్యుల ద్వారానే ఎంతో మానసిక శారీరక కష్టాలకి గురి అవుతున్నారట. అందుకే తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా పేరెంటల్ సపోర్ట్ బిల్ 2026 అని ఒకటి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అది మనం చర్చించుకోవాల్సిన ఎంతో ముఖ్యమైన విషయం. సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని రూపొందించారు. పిల్లలు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాకుండా చట్టబద్ధ బాధ్యత కూడా అనే సందేశాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. వినిత, ఈ సోషియాలజీ ప్రకారం ఇలాంటి ఒక చట్టం ఉండాలి అంటారా? చట్టం పెట్టడం వల్ల పిల్లలలో బాధ్యత పెరుగుతుందంటారా?
2: చట్టం ఎందుకు వచ్చిందనేది ఆలోచించడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ స్టేజ్ లో మన సమాజం, మన సంస్కృతి మనం చూస్తే మాతృదేవోభవ, పితృదేవోభవ ఉన్న సంస్కృతి మనది. అలాంటి దేశంలో, అలాంటి సమాజంలో ఇలాంటి చట్టాలు రావడం అనేది ఎందుకు వచ్చింది? ఇది ఒక చాలా పెద్ద సామాజిక మార్పుకి ఇంగితం చేస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు వచ్చింది, కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ లో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 లో రావడం జరిగింది. అయితే ఇది వచ్చినప్పుడు కూడా సామాజికంగా చాలా మంది సమాజ శాస్త్రులు మన దేశంలో దీని మీద చాలా చర్చలు జరిపారు. అంటే ఇది ఒక రకంగా మన భారతీయ సమాజంలో వస్తున్న మార్పులకి ఇండికేట్ చేస్తుంది. రెండో వైపు ఏంటంటే సీనియర్ సిటిజన్ స్పెషల్లీ పెద్ద వయసు అయిన తల్లిదండ్రులకి పిల్లలు వదిలేసి మళ్ళీ వాళ్ళ తో తప్పుగా సిగ్నేచర్స్ తీసుకుని వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద చేసుకోవడం, ఇలాంటి అంశాలు చాలా జరిగిన తర్వాత ప్రభుత్వం ఇలాంటి చట్టం తీసుకురావడం జరిగింది. అయితే ఇది మంచిదా కాదా అనేది ఇది వేరే విషయం. కానీ ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులకి కూడా న్యాయం జరగాలంటే ఇలాంటి చట్టాలు చాలా ఇంపార్టెంట్, ఇలాంటి లాస్ కూడా చాలా ముఖ్యంగా పనిచేస్తుంది అని మేము అనుకుంటున్నాము.
0: అంతేలేండి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి అనే నైతిక బాధ్యత విలువ పిల్లలకు ఉండాలి. చట్టాలు పెట్టినంత మాత్రాన వారు మారకపోవచ్చు, కానీ ఇది ఒక ముందడుగానే చెప్పాలి. సో దట్ జనాలకి, ప్రపంచానికి దీని విలువ తెలిసొస్తుంది. తల్లిదండ్రులను ప్రేమించడం అంటే కేవలం వారి అవసరాలను తీర్చడం మాత్రమే కాదు, వారితో సమయం గడపడం, వారి మనసుని అర్థం చేసుకోవడం కూడా అనే భావనను ఈ చట్టం, ఈ చర్చ మరింత బలంగా ప్రతిపాదిస్తున్నాయి. నువ్వేమంటావు అశ్విని దీని గురించి?
1: చూస్తే జ్యోతి, ఒక సైకాలజిస్ట్ గా నేను తల్లిదండ్రులకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, పిల్లల మాటలను ఓర్పుతో వినాలి, వాళ్ళని నిస్వార్థమైన ప్రేమ చూపించాలి. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఓపెన్ కమ్యూనికేషన్ ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఆ ఓపెన్ కమ్యూనికేషన్ కొనసాగించాలి. పిల్లలని వాళ్ళు చెప్పే ముందే వాళ్ళని జడ్జ్ చెయ్యొద్దు. సో వాళ్ళకి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేటిది అవాయిడ్ చేయాలి యాజ్ పేరెంట్స్. చదువుతో పాటు వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతిరోజు పిల్లలతో కొంచెం క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలి. క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే పిల్లలకి అది బాగా గుర్తుంటుంది. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు చాలా కొనిస్తూ ఉంటారు, పిల్లలకి తల్లిదండ్రులు ఏం కొనిచ్చారు, ఏం వస్తువులు ఇచ్చారు అనేది గుర్తుండదు.

0: ఉన్నకపోయినా వారు తమల్ని ఎలా భావింపజేశారో ఎక్కువ కాలం గుర్తు చేసుకుంటారు.
1: నిజమేలే. కాబట్టి తల్లిదండ్రులు, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, చిన్నప్పటి నుంచి పిల్లలకి కేవలం వస్తువులు కొనివ్వడమే కాదు, వాళ్లతో టైం స్పెండ్ చేయండి, వాళ్లు మీతో మనసు విప్పి మాట్లాడుకునేలా పెంచండి. అప్పుడు రేపు పొద్దున మీరు వృద్ధులైనప్పుడు, అదేలేండి మనం అందరం, మేము కూడా ఏజ్ అవుతున్నాంగా, మనమందరం వృద్ధులైనప్పుడు మన పిల్లలు మనతో ఎలా ఉంటారు అనేది మనం వాళ్ళని ఎలా పెంచాము అనే దాన్ని బట్టి కూడా ఉంటది కదా రోహిణి. ఇదే కదా నువ్వు నాకు ఎప్పుడూ చెప్పేది ఆరోగ్యకరమైన బాల్యం గురించి.
2: అవును, మనం తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనే దాని మీద చాలా ఫోకస్ పెట్టినప్పుడు కూడా పిల్లలు ఎలా ఉండాలి అనేది ఒక చిన్న విషయం, ఒక కథ చెప్తాను. మళ్ళీ టుగెదర్ ఫర్ పేరెంట్స్ అనేది థీమ్ కాబట్టి ఇందాక మనం చాలా చర్చలో జెండర్ బయాస్, తల్లి ఎంత తండ్రి ఎంత బాధ్యత వహించాలి పిల్లల్ని పెంచడం అనుకున్నాం కాబట్టి ఒకటి చెప్తాను. ఒక చిన్న పాప ఉంది. ఆ పాపను రోజు వాళ్ళ అమ్మ స్కూల్కి దింపి ఆ అమ్మాయికి ఇంటికి రాగానే స్నాక్స్ చేసి ఇవన్నీ చేసేది. అయితే ఒకరోజు ఆవిడకి బాగా జ్వరం వచ్చింది. బాగా జ్వరం వస్తే పాపం ఆవిడ లేవలేకపోయింది. లేవలేకపోతే తండ్రి అనుకున్నాడు, అయ్యయ్యో రోజు నా భార్య ఎంతో కష్టపడి పనిచేస్తోంది కదా, ఈ వాళ్ళకి నేను చేస్తాను ఇవన్నీ అని చెప్పి ఆయనే ఏదో ఆయనకి చేతనైన వంట వండి పిల్లల్ని స్కూల్లో దింపడానికి వెళ్ళాడు. దారిలో ఒక బేకర్ కనిపించాడు. అయ్యో మీరు దింపుతున్నారేమిటండి పిల్లని అని అడిగారు. మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, అందుకని ఇవాళే నేను వంట వండి నేనే పిల్లని తీసుకెళ్తున్నాను అని చెప్పాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఆయనకి ఫ్రూట్ సెల్లర్ అంటే పళ్ళు అమ్ముకునేవాడు కనిపించాడు. అయ్యో మీరు దింపుతున్నారేంటండి పిల్లని అని అడిగారు. అడిగితే ఆయన మళ్ళీ, నా భార్యకు ఒంట్లో బాగాలేదు, అందుకని ఇవాళ నేనే వంట వండి నేనే తీసుకువెళ్తున్నాను అని చెప్పాడు. అయితే కొద్ది దూరం వెళ్ళాక ఒక వైద్యుడు కనిపించాడు. అయ్యో మీరు దింపుతున్నారేంటండి పిల్లని అని మళ్ళీ అడిగాడు. అడిగితే ఆ భర్త చెప్పాడు, ఈవేళ మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, అందుకని నేనే వంట వండి పిల్లని నేనే దింపుతున్నాను. ఇలా ఆ నోట ఈ నోట పాకి ఊరంతా విషయం తెలిసిపోయింది. పిల్లల్ని దింపేసి తండ్రి ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చి ఏం వండాలా అని ఆలోచిద్దాము అని దారిలో అనుకుంటూ పిల్లని తీసుకుని ఇంటికి వస్తున్నాడు. తీరా ఇంటికి వచ్చి చూస్తే పళ్ళబ్బాయి బుట్టెడు పళ్ళు తెచ్చాడు. వైద్యుడు బోల్డ్ మందులు తెచ్చి ఆవిడ్ని నయం చేసేసాడు భార్యని. బేకర్ బోల్డ్ కేకులు అవి తెచ్చాడు. అలా అందరూ తలో చెయ్యి వేసి అందరూ ఊరందరూ వాళ్ళకి ఏం తోస్తే అది తెచ్చిచ్చి, అయ్యో వీళ్ళు ఇంత కష్టంలో ఉన్నారే అని. అప్పుడు ఆ పిల్ల, అయ్యయ్యో వీళ్ళందరూ మా అమ్మ కోసం ఇంత చేశారు, మా నాన్న వంట వండి నన్ను స్కూల్కి దింపాడు, బేకర్ ఆయన కేక్స్ తెచ్చాడు, వైద్యుడు మందులు తెచ్చాడు, వీళ్ళందరూ మా అమ్మ కోసం ఇంత చేశారు, నేనేమి చేయకపోతే ఎలా అని అప్పటికప్పుడు కూర్చుని ఆ ఫ్రూట్ సెల్లర్ తెచ్చిన ఫ్రూట్స్ అన్ని కట్ చేసి బుల్లి బౌల్లో ఫ్రూట్ సలాడ్ చేసి వాళ్ళమ్మకు తీసుకెళ్లి ఇచ్చింది. వాళ్ళమ్మ ఆ పిల్లని గట్టిగా కౌగిలించుకుని, వీళ్ళందరూ ఇచ్చిన బహుమతులు ఒక ఎత్తు, నువ్వు ఒక్కతివి నాకు ఇచ్చిన బహుమానం ఒక ఎత్తు, నా ప్రేమకి ఒక అర్థం ఈవేళ కలిగింది అని ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. దాంతో అందరూ సంతోషంగా పార్టీ చేసుకున్నారు. ఆ తల్లి ఆ పిల్ల ఎంతో సుఖంగా ఉన్నారు.
1: అబ్బా నిజంగా అలాంటి సమాజంలో మనం ఉండగలిగితే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది రోహిణి. ఏమిటో, నాకు రేపు ఎప్పుడైనా జ్వరం వస్తే ఎవరైనా ఏమైనా ఇస్తారో లేదో నువ్వు గుర్తుపెట్టుకో రోహిణి కథ చెప్పావని.
3: యాక్చువల్లీ రోహిణి కథలు వింటుంటే మన కుటుంబాల్లో, స్పెషలీ ఇండియన్ ఫ్యామిలీస్ లో, గ్రాండ్ పేరెంట్స్, తాతలు అమ్మమ్మలు చిన్నపిల్లలకి కథలు చెప్పడం ఒక చాలా ముఖ్యమైన అంశం ఉండేది. ఆ జస్ట్ అది కథలు చెప్పడమే కాకుండా కథల ద్వారా పిల్లలకి ముఖ్యమైన జీవితంలో పని వచ్చే విలువలు కూడా అది చెప్పడం జరిగేది. ఇవన్నీ ఏంటంటే మా సోషాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది సోషలైజేషన్ అని. సోషలైజేషన్ ప్రాసెస్ లో పేరెంట్స్ తో పాటు ఫ్యామిలీలో కుటుంబంలో ఉన్న అందరూ పార్టిసిపేట్ చేస్తే పిల్లల పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది. అయితే ఇప్పుడు రోహిణి ఎలా కథలు చెప్తున్నారు, మన పేరెంట్స్ కూడా కొంచెం టైం కేటాయించి వాళ్ళ పిల్లలతో అలా స్టోరీ షేర్ చేస్తే మన పిల్లల మొబైల్ ఇంకా స్క్రీన్ టైం కూడా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను.
1: సో ఇవాళ మన చర్చ ఎంత ముఖ్యమైందో ఒక థీమ్ గురించే కాకుండా మనం అంతరించిపోతున్న కథలు చెప్పే అనే ఒక సంస్కృతిని కూడా ఇవాళ గుర్తు చేసుకున్నాం. భలే రోహిణి, అందుకే కదా మరి నువ్వు అంత చక్కగా కథలు చెప్పి వెబ్సైట్ రన్ చేసి మంచి ఆనందకరమైన బాల్యం గురించి చెప్తున్నాం.
2: థ్యాంక్ యూ జ్యోతి.
1: సో ఈరోజు చర్చ ద్వారా మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల పెంపకం కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు, సమాజం యొక్క బాధ్యత. టుగెదర్ ఫర్ పేరెంట్స్ అనే సందేశం ప్రతి ఇంటికి చేరాలి. అశ్విని, ఈ చర్చ ముగించే ముందర నువ్వేమైనా ఒక సందేశం

0: ఇవ్వాలనుకుంటున్నావా?
1: అవును జ్యోతి, ఈ ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తుచేస్తుంది. బలమైన కుటుంబాలే బలమైన దేశాలను నిర్మిస్తాయి. పిల్లల భావోద్వేగ, సామాజిక, నైతిక అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకం. తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వగలిగే గొప్ప బహుమతులు ఏంటంటే వాళ్ల ప్రేమ, సమయం, అర్థం చేసుకోవడం, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం, ఇంకా వాళ్ళకి మంచి ఎమోషనల్ సపోర్ట్ కలిగించడం. పిల్లలు మరియు తల్లిదండ్రులు పరస్పర గౌరవం, ప్రేమతో కలిసి ఎదిగితే సమాజం మరింత ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మారుతుంది. టుగెదర్ ఫర్ పేరెంట్స్ అనే సందేశం పేరెంటింగ్ అనేది ఒంటరి బాధ్యత కాదని తెలియజేస్తుంది. కుటుంబాలు, పాఠశాలలు, సమాజం అందరూ కలిసి తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు మద్దతు ఇవ్వాలి. తల్లిదండ్రుల కోసం ముఖ్యమైన సందేశం నేనొకటి చెప్పాలనుకుంటున్నాను జ్యోతి. కనెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పర్ఫెక్షన్. పర్ఫెక్ట్ పేరెంట్

0: సమాజం అందరూ కలిసి తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు మద్దతు ఇవ్వాలి. తల్లిదండ్రుల కోసం ముఖ్యమైన సందేశం నేనొకటి చెప్పాలనుకుంటున్నాను జ్యోతి. కనెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పర్ఫెక్షన్. పర్ఫెక్ట్ పేరెంట్స్ కావడం కన్నా పిల్లలతో అనుబంధాన్ని కొనసాగించడం ఎంతో ముఖ్యమైనది జ్యోతి. పరిపూర్ణత కంటే అనుబంధమే ముఖ్యమైనది.
1: భలే, ఇది చాలా పర్ఫెక్ట్ కన్క్లూడింగ్ లైన్ అని చెప్పొచ్చు అశ్విని. పర్ఫెక్ట్ పేరెంట్స్ కంటే ప్రాపర్ పేరెంట్స్ అవ్వండి కదా వినితమాన్.
2: అవునండి, మళ్ళీ పేరెంటింగ్ ఒక తపస్య. తపస్య లాంటి అంశానికి పిల్లలు కూడా వాళ్ళ పెద్దయిన తర్వాత వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ ప్రతి సమాజ భవిష్యత్తు కుటుంబాల నుంచే ప్రారంభం ఉంటుంది. తల్లిదండ్రుల పిల్లలకు విలువలు, సంస్కారము, విద్య, జీవన నైపుణ్యాలు అందిస్తారు. కాబట్టి తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడం అనేది వారికి కృతజ్ఞత చెప్పడం మాత్రమే కాదు, దేశ భవిష్యత్తులో పెట్టుబడే పెట్టినట్లే. టుగెదర్ ఫర్ పేరెంట్స్ అనే సందేశం మన అందరికీ ఒక గుర్తు చేసే పిలుపు. తల్లిదండ్రులకి అండగా నిలిస్తే మంచి సమాజ నిర్మాణానికి మనం అండగా నిలిచినట్టే ఉంటాం జ్యోతి.
1: అంతేలేండి, తల్లిదండ్రుల ప్రేమకు మనం ప్రతిగా ఏమివ్వగలం? వారికి మనం ఇచ్చే గౌరవం, ఆదరణ మరియు సమయం. అంతే కదా రోహిణి?
3: అంతే, మనం ఎంత ప్రేమిస్తే అంత ప్రేమే తిరిగి వస్తుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ప్రేమిస్తే పిల్లలు తిరిగి తల్లిదండ్రులను అంత ప్రేమిస్తారు.
4: ఇంతవరకు గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ సందర్భంగా టుగెదర్ ఫర్ పేరెంట్స్ అనే అంశంపై చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీమతి కెఎస్ఎన్ జ్యోతి, శ్రీమతి రోహిణి చింత, డాక్టర్ వనితా పాండే, డాక్టర్ ఏకే అశ్విని గారితో చర్చా కార్యక్రమం విన్నారు. ఈనాటి వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: आणि श्रोते हो, याबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम इथे समाप्त होत आहे. पुन्हा भेटूयात एका नवीन विषय आणि मान्यवरांसह येत्या बुधवारी दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत सोनालीचा नमस्कार.
1: నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు వింటారు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా జనరం.

అంజనీలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్ఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్కువ నీరు వినియోగించుకునే పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. వర్షాకాల సన్నద్దతపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. కెరిమిరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ పైలాన్ను ఆవిష్కరిస్తారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. నాగోల్లో జరిగిన రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ శిక్షణ శిబిరంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజాదరణ పొందుతోందని, పార్టీకి అవకాశాలు లేవనుకున్న ప్రాంతాల్లో కూడా కార్యకర్తల కృషితో ఘన విజయాలు సాధిస్తోందన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే ప్రతిభావంతులైన యువతకు కాంగ్రెస్ పార్టీ సువర్ణ అవకాశం కల్పిస్తోందని టీపీసీసీ అధ్యకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీభవన్లో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆలోచనల నుంచి పుట్టిన టాలెంట్ హంట్ వినూత్న కార్యక్రమం వివరాలను వెల్లడించారు. నీట్ యూజీ రీటెస్టును కంప్యూటర్ ఆధారిత పద్ధతి కాకుండా పాత ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికిప్పుడు పరీక్షా విధానాన్ని మార్చడం సాధ్యం కాదని, సమయాభావం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అలాగే పరీక్షల్లో తీసుకురావాల్సిన ఇతర సంస్కరణలపై జూలైలో విచారణ జరుపుతామని వెల్లడించింది. రీ ఎగ్జామ్ ఈ నెల 21వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు నేటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. కేటగిరీల వారీగా కనీస వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన డఫాబెట్ ముఠాకు చెందిన 13 మందిని ఢిల్లీ, గుజరాత్, పంజాబ్లలో అరెస్టు చేసినట్టు తెలంగాణ సీఐడి చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. ఫిలిప్పీన్స్, యూకే, దుబాయ్ కేంద్రాలుగా సాగుతున్న ఈ నెట్వర్క్కు సంబంధించి 46 మ్యూల్ బ్యాంకు ఖాతాలు సీజ్ చేశామన్నారు. తెలంగాణలో మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, వనపర్తి, గద్వాల్, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్

కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వీడిని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 50 సెకండ్లు. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 400.5 మీటర్లు అనగా 738 కిలోహెర్ట్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాజ్యసభలో 27 స్థానాలకు, 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. 2వ భారత ఆస్టేలియా రక్షణ మంత్రుల చర్చలు ఈరోజు న్యూఢిల్లీలో జరిగాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ చర్చలకు సహాధ్యక్షత వహించారు. ద్వైపాక్షిక రక్షణ సహకారం పూర్తి స్థాయిని సమీక్షించామని, దానిని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జలరంగంలో పరిశోధన అభివృద్దిపై ఒక జాతీయ వర్క్షాప్ను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ, నీటి కొరత పరిష్కారాలపై ఈ వర్క్షాప్లో విస్తృతంగా చర్చిస్తారని అన్నారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. ఇది ఇరు దేశాల మధ్య ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తెలిపారు. మణుగూరు రామగుండం బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ జనసమితి రాష్ట ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, నాయకులు మాదాసు శ్రీనివాసరావు, దేవదానం కృతజ్ఞతలు తెలియజేశారు. తమ పార్టీ తరపున ఈ రైల్వే లైన్ కోసం 2018 నుంచి ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రులకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి విజ్ఞాపనలు సమర్పించామని వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 10 స్వర్ణాలతో సహా 19 పతకాలు గెలుచుకున్న భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ అద్భుతమైన ప్రదర్శన భారత యువ క్రీడాకారుల పట్టుదల, నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఆసం శైలజ బృందం ఆలపించిన జానపద గీతాలు వినే ముందు వాణిజ్య ప్రకటనలు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.telly-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరింతవరకు శ్రీమతి ఆసం శైలజ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. తోడికొడలు చిత్రం కోసం మాధవపెద్ది సత్యం జిక్కి గానం చేసిన కొసరాజు గీతం సంగీతం మాస్టర్ వేణు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రగీతాలలో తర్వాత మాంగళ్యబలం చిత్రం కోసం మాధవపెద్ది సత్యం జిక్కి పాడిన గీతం, సాహిత్యం శ్రీశ్రీ సంగీతం మాస్టర్ వేణు.

తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీతాన్ని సమకూర్చగా పి సుశీల జానకి పాడిన పాట చిత్రం అగ్గిపిడుగు.

చివరిగా మానవుడు దానవుడు చిత్రం కోసం పిఠాపురం ఎల్ఆర్ ఈశ్వరి గానం చేసిన ఉషశ్రీ గీతం సంగీతం అశ్వత్థామ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యవసాయ సూచనలు ఈ సాయంత్రం 6:50. పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత గురించి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ జి కిరణ్ కుమార్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువుల పెంపకానికి తగిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా తాండూరు పశు వైద్య అధికారి డాక్టర్ మంచాల భూమయ్య గారి ప్రసంగం వినవచ్చు. 7:45 వికసిత్ భారత్, ఇందులో న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ గోలి రమేష్ గారి వివరణ, నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 8:03 చిత్రగీతాలు, 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 భావన స్ఫూర్తి గురించి డాక్టర్ మృణాళిని గారి ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 18వ భాగం ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు, సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం గురించిన వివరణ వినవచ్చు. 7:00 పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు వై సంతోష్ కుమార్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం తెలంగాణ భాషా సాహిత్య వైభవం, రచన డాక్టర్ మల్లెగూడ గంగాప్రసాద్, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. అనంతరం తెలంగాణ ఫార్మేషన్ డే గురించి వివరణ వినవచ్చు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళయ్య గారి గాత్రం ప్రసారమవుతుంది. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ళ ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఆరు మేబు పుష్కల గారి గాత్రం వినవచ్చు. వైలిన్ సహకారం శ్రీ మొహమ్మద్ జియావుద్దీన్, మృదంగం సహకారం శ్రీ పి జయభాస్కర్. సుగం సంగీత కార్యక్రమం రేపు ఉదయం 11:30, ఇందులో శ్రీమతి సుమేనా రాయ్ బిశ్వాస్ ఆలపించిన గజల్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అమ్మల తీర్పు శ్రీమతి రత్నజానకి గారి కథానిక ప్రసారమవుతుంది. కస్తూరి కన్నడ కార్యక్రమం రేపు 2:30, 5:03 జానపద సంగీత కార్యక్రమంలో యాదవ వలరాజు మందహెచ్చుల కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ ఊరి ఐలమల్లు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, చెరుకు కంది పంటలలో వ్యవసాయ పనులు వాటి వివరాలు ప్రసారమవుతాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక దిగుబడి భూసార పరీక్ష ఆవశ్యకత గురించి మహబూబ్ నగర్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీఎస్ రామ్ గోపాల్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం, 8:03 లలిత సంగీత కార్యక్రమం, 9:15 స్పాట్లైట్. రేపు రాత్రి 9:30 మెనీటాక్ మంథాన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 భక్త కుచేల వేదవ్యాస శ్రీ రామభట్టార్ గారిచే హరికథ కాలక్షేపం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వైలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగ సహకారం శ్రీ పి జయభ.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పన్నమయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని కేంద్రాన్ని కోరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం కెరమెరి మండలం కొటారి గ్రామానికి చేరుకున్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో భాగంగా 20 మంది లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ చేసిన అనంతరం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద 112 కోట్లకు పైగా నిధులతో చేపట్టే వివిధ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని, తక్కువ నీరు వినియోగించే పంటలు, పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని అన్నదాతలకు వివరించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాల సన్నద్దతపై ముఖ్యమంత్రి ఈరోజు సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఎల్నినో తదితర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా గోలేటి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు అమ్మమాట అంగన్వాడీ బాటా కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలను ప్లేస్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి మంచి అలవాట్లు నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. మంచిర్యాల జిల్లా రాజారం, కొత్తపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈరోజు ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యకులు మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇటీవల జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన భట్టి విక్రమార్క అక్కడ తాను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా ఖర్గేకు నివేదించారు. రాజ్యసభలో 27 స్థానాలకు, 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం తగదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: మేము మోటార్లకు మీటర్లు పెట్టము, ఒకవేళ మీరు అంటున్నట్టుగా మీరు జరిపే దుష్ప్రచారం, మీ మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితులు మీ ఎన్నికల్లో నిలబడం, మీ వచ్చే ఎన్నికల్లో మీటర్లు పెట్టకుండా మోటార్లకు ఎన్నికలకు ముందు పోతాం, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీ బీఆర్ఎస్ పార్టీ మీ రాజకీయంగా తప్పుకుంటుందని చెప్పినటువంటి సూటి ప్రశ్న సవాల్కు ఈరోజు కేటీఆర్ అధిసర సమాన్ చెప్పాలి. రైతు ప్రయోజనం కాబట్టి ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా
0: ఉన్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన అవినీతి, అక్రమాల బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పయనిస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దళారులు దోచుకుంటుంటే అన్నదాతలు నష్టపోతున్నారని, అకాల వర్షాల ముప్పు పొంచి

0: ఉన్నా రాష్ట ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని ఆయన మండిపడ్డారు. మణుగూరు రామగుండం బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ జనసమితి రాష్ట ప్రధాన కార్యదర్శి గోపకాని శంకర్రావు, నాయకులు మాదాసు శ్రీనివాసరావు, దేవదానం కృతజ్ఞతలు తెలియజేశారు. తమ పార్టీ తరఫున ఈ రైల్వే లైన్ కోసం 2018 నుంచి ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రులకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి విజ్ఞాపనలు సమర్పించామని వెల్లడించారు. ఈ రైల్వే లైన్ వల్ల మణుగూరు, రామగుండం మధ్య ఉన్న మంథని, భూపాల్పల్లి, మేడారం, తాడ్వాయి వంటి మారుమూల ప్రాంతాలకు రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 4-5 తేదీల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. రైతులు పంట వ్యర్థాలను కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏటూరు నాగారం మండల వ్యవసాయాధికారి వేణుగోపాల్ అన్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: పంట కోసిన తర్వాత పంట వ్యర్థాలను, వరి కొయ్యలు, మొక్కజొన్న బెండ్లు, అట్లా మిగతా పంట వ్యర్థాలన్నింటినీ ఎక్కువ మొత్తంలో రైతులు కాలబెడుతున్నట్టు దృష్టికి వస్తుంది. వాళ్ళందరికీ కూడా మేము సూచన చేసేది ఏంటంటే, ఇట్లా కాలబెట్టడం వల్ల మనకు భూమిలో కలవాల్సిన నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవన్నీ కూడా గాలిలో కలిసిపోయి వాతావరణం కాలుష్యం అవుతుంది. అలానే భూమి సారం కూడా తగ్గిపోతుంది. మనకు ఇంకా ఎక్కువ మొత్తంలో మళ్లీ ఫర్టిలైజర్ వేసుకునే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా పంట కొయ్యలను, పంట అవశేషాలను అసలే కాల్చవద్దు.
0: ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన డఫాబెట్ ముఠాకు చెందిన 13 మందిని ఢిల్లీ, గుజరాత్, పంజాబ్లలో అరెస్టు చేసినట్టు సిఐడి చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. ఫిలిప్పీన్స్, యూకే, దుబాయ్ కేంద్రాలుగా సాగుతున్న ఈ నెట్వర్క్ కు సంబంధించి 46 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారమవుతుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని బిజినేపల్లి, తెలకపల్లి మండల కేంద్రాల్లో, తూడుకుర్తి, ఉయ్యాలవాడ గ్రామాల్లో పలు ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట 6వ వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. లబ్దిదారుల నూతన గృహాల్లో పూజలు నిర్వహించి గృహ ప్రవేశం చేయించారు. కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు 3 ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని రెబ్బన మండలం ఖైరిగూడ శివార్లో వ్యవసాయ పనుల్లో ఉన్న భార్యాభర్తలపై పిడుగుపడ్డంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కౌటగూడలో కూడా పిడుగుపాటుకు మరొకరు మృతి చెందారు. ఒకే రోజు జిల్లాలో 3 మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్షా ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని కేంద్రాన్ని కోరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతా. ప్రవాచక పురుషోత్తం శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మ్యామాయా రాష్ట్రపతి ఊ మిన్ ఔన్ లైన్ చ నవదిల్ల్యాం ద్విపక్షీయోపవేశనం కృతవంతౌ. ఉభయోహో మధ్యే ఐతిహాసిక సభ్యత గత

0: అవి ఉపలబ్ధో భవిష్యది. భారత్ ఆస్ట్రేలియా దేశయోః రక్షామంత్రిణోః ద్వితీయ సంవాదోపవేశనం రాజధాన్యాం నవదిల్ల్యాం అభవత్. రక్షామంత్రి రాజనాథ్ సింహః అథ చ ఆస్ట్రేలియా దేశస్య ఉపప్రధానమంత్రి రక్షామంత్రి చ రిచర్డ్ మాల్ సహ ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవంతౌ. శ్రీసింహేన ప్రోక్తం యత్ ఉపవేశనావధౌ భారత ఆస్ట్రేలియా దేశయోర్మధ్యే సురక్షా సంబంధః సుదృఢః అభవత్. శ్రీమాల్సః అవాదీత్ యత్ ఆస్ట్రేలియా భారతదేశౌ రక్షా సహభాగితాం సుదృఢః అకురుతాం. దేశద్వయం సాముద్రిక క్షేత్రే మిలిత్వా కార్యం కరిష్యతః. వార్తాయాం ద్విపక్షీయ రక్షా సహయోగ విషయే ప్రగతిః సమీక్షితా. యయా సహభాగితాయాః నూతన మార్గస్య అన్వేషణం భవిష్యతి. జలశక్తిమంత్రి సిఆర్ పాటిలః విజ్ఞాన ప్రౌద్యోగికీ మంత్రి జితేంద్ర సింహః చ అద్య రాజధాన్యాం నవదిల్ల్యాం జలానుసంధాన వికాస సంబద్ధాం ఏకాం కార్యశాలాం ఉద్ఘాటితవంతౌ. అత్రావసరే శ్రీపాటిలః అవదత్ యత్ అస్యాం కార్యశాలాయాం జలసంకటస్య సమాధానేషు వ్యాపక విచార విమర్శు విధీయతే. అస్మిన్ అవసరే జలశక్తి మంత్రాలయేన ఇసరో ఇతి భారతీయాంతరిక్షానుసంధాన సంఘటనేన చ జలసంసాధనానాం ఆకలనాయ ప్రబంధనాయ చ ఉపగ్రహాధారితానుప్రయోగం ఉన్నత ప్రౌద్యోగికీం చ దృఢయితుం సంధిః హస్తాక్షరితః. వ్యావసాయిక ప్రతిష్టానేషు ప్రయుజ్యమానస్య 19 కిలోగ్రామ భారమితస్య LPG ఇతి వాతిభాండస్య మూల్యే వృద్ధిః సంజాతా. పరం గృహేషు ప్రయుజ్యమానస్య LPG ఇతి వాతిభాండస్య మూల్యే పరివర్తనం నైవ కృతం. అవధేయం యత్ వైశ్విక పరిదృశ్యే తైలమూల్యేషు అస్థిరతా కారణేన ఇయం వృద్ధిః జాతా. పశ్చిమేషియామయం అమెరికా ఇరానయోః గతిరోధ అపి అపరం మూల్యవృద్ధికారణం వర్తతే. వస్తుసేవాకరస్య సకల సంగ్రహ విగతమాసే 3.2% సంవర్ధ్య 1,94,000 కోటి రూప్యకాధికః అభవత్. విగతే వర్షే మై మాసే సంగ్రహ 1,88,000 కోటి రూప్యకాణి ఆసీత్. గతమాసె కేంద్రీయ వస్తుసేవాకరస్య సంగ్రహ 37,790,300 కోటి రూప్యకాణి అపి చ రాజ్య వస్తుసేవాకరస్య సకల సంగ్రహ 45,043,100 కోటి రూప్యాణి ఆసత్. ఏకీకృత వస్తుసేవాకరస్య సంగ్రహ 1,50,090,900 కోటి రూప్యకాణి ఆసీత్. సర్వోచ్చ న్యాయాలయేన 5 న్యాయాధీశానాం నియుక్తిః కృతా. అనేన సహైవ ముఖ్య న్యాయాధీశం సమేత్య న్యాయాధీశానాం సంఖ్యా 37 సంవృత్తా. విధి న్యాయమంత్రి అర్జునరామ మేఘవాలః సామాజిక సంచార పటలె అవోచత్ యత్ రాష్ట్రపతినా ముఖ్య న్యాయాధీశస్య పరామర్శ అనంతరం సర్వోచ్చ న్యాయాలయే 5 నూతన న్యాయాధీశానాం నియుక్తిః కృతా. అవధేయం యత్ కేంద్ర ప్రశాసనేన విగతే మాసే 1 అధ్యాదేశం ప్రస్తూయ విధౌ సంశోధనం కృతమాసీత్. హాంగ్కాంగ్ నగరే ఆయోజితాయాం 22తమాయాం ఏషియా మహాద్వీపీయాయాం U20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఇతి స్పర్ధామాలికాయాం భారతేన 10 స్వర్ణపదకాని 5 రజతపదకాని 4 కాంస్యపదకాని చ సమేత్య 19 పదకాని విజితాని. పదకతాలికాయాం భారతేన 2వ స్థానం ప్రాప్తం. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా 22తమాయాం ఏషియా మహాద్వీపీయాయాం U20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఇతి స్పర్ధామాలికాయాం 10 స్వర్ణపదకాని సమేత్య 19 పదకాని ప్రాప్తవద్భ్యః భారతీయదలేభ్యః వర్ధాపనాని ప్రదత్తాని. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ ఇమే యువానః భారతస్య కీర్తిం విశ్వస్థరే ప్రాపయితుం నిరంతరం ప్రయత్నం కుర్వంతి. ఏతేషాం ఉజ్వల భవిష్యాయ ప్రధానమంత్రిణా శుభకామనాః ప్రదత్తాః ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇంకా విడుతున్నావురా బాలు, ఇంకెప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జి కిరణ్ కుమార్. నేను వెటనరీ అసిస్టెంట్ సర్జన్ని. ఈరోజు వచ్చేసి మనం పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. పశువుల ఆహారంలో పచ్చగడ్డి అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.

పండించి చాలా, అంటే మనం ఇచ్చే దానా ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో మనం పచ్చగడ్డిని అందించగలం. అది ఎక్కువ అందించినప్పుడు మన దానా ఖర్చును కూడా మనం తగ్గించుకోగలం. తద్వారా మనకి పశువు యొక్క వ్యయం, పశువుకి అయ్యే ఖర్చుని తగ్గించుకోగలం. అప్పుడు మనకు వచ్చే లాభాన్ని పెంచుకోవచ్చు. అలాగే పశువుకి ఏ విధంగా లాభము అని అంటే, పచ్చగడ్డిలో అన్ని రకాల వైటమిన్స్ కానీ, పశువుకు అవసరమయ్యే పీచు పదార్థం కానీ, ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అది పశువు దాన్ని ఈజీగా గ్రహించగలదు పచ్చగడ్డి నుంచి. మనం దానా ఎక్కువ పెట్టినప్పటికి కూడా, దానా ఎక్కువ పెట్టినప్పుడు అనేక రకరకాల సమస్యలకి పశువు చేరుకుంటుంది. అదే కాని పచ్చగడ్డి దానా రెండు సమపాల్లో కానీ ఇచ్చినట్టయితే, రెండింటిని సరిగ్గా ఉపయోగించుకొని పశువు చాలా బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. పచ్చగడ్డి విరివిగా ఇవ్వడం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, పశువు సరైన టైంకి మీకు యద లక్షణాలకు వచ్చి త్వరగా మళ్ళీ కన్సీవ్ అయ్యి మళ్ళీ త్వరగా దూడనిచ్చి త్వరగా మళ్ళీ ప్రొడక్షన్లోకి వచ్చే ఇది కూడా ఉంటుంది. అలాగే ఈ విధంగా పచ్చగడ్డిని యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పచ్చగడ్డి మనం చాలా విరివిగా పండించుకోవచ్చండి. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇలా నేపియర్ గడ్డి, నేపియర్ గడ్డిలోనే సూపర్ నేపియర్ ఉంది, బుల్లెట్ నేపియర్ ఉంది, అలాగే జొన్న గడ్డి ఉంది, మొక్కజొన్న గడ్డి ఉంది, గినియా గ్రాస్ మన పొలాల్లో కానీ ఎక్కడైనా కూడా ఆ గట్ల పైన అక్కడ దొరుకుతుంది గినియా గడ్డి. హెడ్జ్ లూసర్న్ అనేది మాంసకృతులు ఎక్కువగా ఉంటుంది అనమాట. అది లూసర్న్ ఫ్యామిలీకి చెందింది, అంటే మన శనగలు పప్పులు జాతికి చెందిన కాబట్టి దాంట్లో ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ సూపర్ నేపియర్ గడ్డి కానీ తీసుకుంటే, సూపర్ నేపియర్ గడ్డిని కానీ మనం పెంచుకోగలిగితే చెరుకు గడ్డలాగా పెరుగుతుందండి. అది వచ్చేసి మనకు ఒక ఎకరంలో పెంచుకుంటే సంవత్సరానికి 180 నుండి 200 టన్నుల దిగుబడిని ఇస్తుంది. మీకు మొదటి కటింగ్ వచ్చేసి 90 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఇంకా త్వరగా కావాలంటే బుల్లెట్ నేపియర్ కానీ తీసుకుంటే 60 రోజులకే మీకు కటింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా దాంట్లో మాంసకృతులు కూడా ఎక్కువ ఉంటాయి, 14 నుంచి 16% మాంసకృతులు ఉంటాయి. పశువు కూడా చాలా మంచిగా దాన్ని తీసుకుంటుంది. దాన్ని చాపింగ్ చేసుకొని కానీ ఇవ్వగలిస్తే పీచు పదార్థం మళ్ళీ దాంట్లో ఉన్న నీరు శాతం అన్ని విధాలుగా మంచి, పశువుకి చాలా నచ్చే గడ్డి అనమాట అది. ఇంకా మీరు గడ్డి ఎక్కువగా ఇవ్వడం వల్ల పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ను కూడా పెంచుకోవచ్చు. ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా మీకు పెరుగుతుంది. అలాగే ఈ సూపర్ నేపియర్ అనేది చాలా సింపుల్గా, ఒక 20 పశువులు కానీ మన దగ్గర ఉంటే ఒక ఎకరం గడ్డి కానీ మనం వేసుకోగలిగితే మనకి సంవత్సరం పాటు దానికి పచ్చగడ్డి అందిపోతుందండి. ఆ 20 పశువులకి పచ్చగడ్డి అందిపోతుంది. అలాగే మీకు దానా ఖర్చు అనేది బాగా తగ్గించుకోవచ్చు. ఒక 10 లీటర్లు ఇచ్చే ఆవు కనితే సుమారుగా 30 నుంచి 40 కేజీల పచ్చగడ్డిని కానీ ఇచ్చుకోగలిగితే మనం దానాని, దాని శరీరాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చుతోనే మనం దానా ఖర్చుని లిమిట్ చేయొచ్చు. అంటే రోజుకు 2 కేజీలు ఇచ్చామనుకోండి, దాని శరీరానికి అవసరమయ్యే దానికోసం అనేసి. ఇంకా పాలు, ఒక లీటర్కి పాలకి 400 నుంచి 500 గ్రాములు దానా ఇవ్వాల్సి వస్తుంది. అదే కానీ పచ్చగడ్డిని పెంచుకున్నామంటే 400 నుంచి 500 దాన్ని 200 నుంచి 300 గ్రాములకి మనం తగ్గించుకోవచ్చు. అప్పుడు దానా కాస్ట్ అనేది మనకి బాగా తగ్గిపోతుంది, అప్పుడు మనకి ఆదాయం అనేది పెరుగుతుంది. పచ్చగడ్డి పెంచుకునే విధానం, మొక్కజొన్న గడ్డి కానీ జొన్న గడ్డి కానీ అయితే మనకి విత్తనాలు ఉంటాయండి, మనకి వాటిని మనం చల్లుకుంటే మనకి ఆ గడ్డి అనేది వచ్చేస్తుంది. ఒక 3 కట్లు అంటే ఇవి వార్షికాలు అనమాట, అంటే సంవత్సరం వరకే అవి ఉంటాయి, అంటే ఒక 3 కోతల వరకు మనకు వస్తాయి. అదే కానీ ఎక్కువ సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు మనకి ఒకసారి నాటితే రావాలి అని అంటే సూపర్ నేపియర్, నేపియర్ గడ్డలు కానీ మనం వేసుకుంటే, చెరుకు గడ్డలు ఎలా అయితే మనం నాటుకుంటామో అలాగే కనుపులు కానీ తెచ్చి మనం నాటుకోగలిగితే ఒక ఎకరాకి మనకి 6,000 నుంచి 5,000 కానీ కనుపులు కానీ మనం నాటుకుంటే 5 నుంచి 6 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మనకు 180 నుంచి 200 టన్నుల గడ్డిని మనకి అది అందజేస్తుందండి. దానికి సరైన ఎరువులు వాడుతూ సరైన నీటిని కానీ అందిస్తే మనకి అది ఉపయోగపడుతుంది. మన గడ్డి ఎక్కువగా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఆ గడ్డిని మనం సైలేజ్గా కింద కూడా మార్చుకోవచ్చు. సైలేజ్ అంటే మాగబెట్టిన గడ్డి అనమాట, దాన్ని కన్వర్ట్ చేసుకొని ఎండాకాలంలో కానీ గడ్డి ఎక్కువగా లేని టైంలో కూడా మనం దాన్ని వాడుకోవడానికి వీలవుతుంది. అలాగే లేదు దాన్ని హే కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే దాంట్లో ఉన్న నీటి శాతాన్ని 10% కన్నా తక్కువ కానీ మనం తగ్గించుకోవాలంటే ఎండలో పెట్టి దాన్ని హే అంటారనమాట. ఆ విధంగా కూడా చేసుకొని మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి గడ్డి మనకి అందుబాటులో లేదో అలాంటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. దీనికి మనం గడ్డిని పెంచుకోవడానికి ప్రభుత్వాలు కూడా చాలా విధాలుగా మనకి సహకరిస్తూ ఉంటాయండి. పచ్చగడ్డి విత్తనాలని అందించడం, మీ సమీప పశు వైద్య కేంద్రాల్లో కానీ ఎక్కడైనా కూడా సబ్సిడీ రూపంలో మీకు పచ్చగడ్డి విత్తనాలు కూడా అందిస్తారు.
వాటిని వినియోగించుకొని కూడా మనం

0: గడ్డిని పెంచుకోవచ్చు. మనం కూడా అది ఒక పంటలా భావించి, అంటే ఖాళీ సమయంలోనే తప్ప ఇంకా అవసరం లేదు అనుకోకుండా, మనకున్న పశువులు బట్టి దానికి కావాల్సిన, మీ సమీప పశు వైద్యశాలకు వెళ్తే మీకున్న పశువులకి మీకు ఎంత భూమిలో మీకు వేసుకోవాలి అనేది వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారించి మీకు చెప్తారు. కాబట్టి ఆ విధంగా మీరు నాటుకుని మీ పశువులకి నిరంతరం మీరు పచ్చగడ్డి కానీ అందించగలిగితే మీరు మంచి లాభాలు. ఇంకా ఓన్లీ మీరు కాన్సన్ట్రేట్ ఫీడ్ మీదే ఉపయోగించకన్నా పచ్చగడ్డి కూడా మీరు యాడ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా లాభాలను సంపాదించవచ్చని మీకు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

0: ఇనటి వ్యవసాయ సూచనలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
3: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
3: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మీరు విన్న పాట మహర్షి చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరునేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ

0: వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు.
1: And both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని మిశ్రీ పేర్కొన్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఉమ్మడి బౌద్ధ వారసత్వంపై ఆధారపడిన ఇరు దేశాల బంధాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని ముర్ము పునరుద్ఘాటించారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గోయల్, ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ఇరు దేశాల మధ్య ఉన్న నాగరికత విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా మొదటి రోజు నుంచే ఒమన్ మార్కెట్లో భారత్కు 98% టారిఫ్ లైన్లపై సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
2: I am confident that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. SEPA is a blueprint of our shared future.
0: న్యూఢిల్లీలో జరిగిన రెండవ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో ఇరు దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాంతీయ భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సహాధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్రయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ హక్కులు, అడ్డంకులు లేని వాణిజ్యాన్ని ఇరుపక్షాలు సమర్థించాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన మొదటి సమావేశం తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతి ఇరు నేతలు అభినందించారు. ద్వైపాక్షిక సముద్ర భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు జాయింట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ను ఎప్పటికప్పుడు నింపుతున్నాయని తెలిపారు. గత 3 రోజుల్లో 1.22 కోట్లకు పైగా ఎల్పీజీ డెలివరీలు జరిగాయని చెప్పారు. ఇందులో దాదాపు 95% డెలివరీలు ఓటీపీ ద్వారానే పూర్తయినట్టు వివరించారు.
3: డొమెస్టిక్ ఎల్పీజీ ఘరేలు కుకింగ్ గ్యాస్ కే సంబంధ మే పిచ్లే 3 దినోమే 1.21 కోట్ బుకింగ్స్ రిసీవ్ హుయి హై, ఉస్కే అగేన్స్ట్ 1.22 కోట్ డెలివరీస్ కీ గయీ హై ఔర్ 95% డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే సాథ్ కీ గయీ హై.
0: రాజ్యసభలో 27 స్థానాలకు, 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రోజు నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి.

0: మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి ఒక్కో ఉప ఎన్నిక జరుగుతుంది. బీహార్ శాసన మండలికి 10, కర్ణాటకకు 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సీబీటీ మోడల్లో నిర్వహించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. ఈ ఏడాది శుభం కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. కబర్ చిల్లర్ 329, జతిన్ చాహర్ 319 మార్కులతో వరుసగా 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లో రేపటి వరకు ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ అంత్యక్రియలు ఈరోజు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిన్న రాత్రి ముంబైలోని ఆమె నివాసంలో కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ గాయనీల్లో ఒకరైన ఆమె మరాఠీ భావగీతాలు, హిందీ చలనచిత్ర సంగీతంలో ప్రముఖ పాత్ర పోషించారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పు వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ల మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇల్లు వాకిలి.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువుల పెంపకానికి తగిన జాగ్రత్తలు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా తాండూరు పశు వైద్యాధికారి డాక్టర్ మంచాల భూమయ్య గారి ప్రసంగం.
1: నమస్కారం, నా పేరు డాక్టర్ మంచాల భూమయ్య. నేను

మంచిర్యాల జిల్లా తాండూరులో పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. గత 16 సంవత్సరాల నుంచి పశు వైద్యుడిగా నేను సేవలు అందిస్తున్నాను. పశు వైద్య శాస్త్రంలో నేను స్పెషలిస్ట్గా కూడా ట్రైనింగ్ చేయడం జరిగింది, పశువులకు సంబంధించిన శస్త్రచికిత్సల నిర్వహణలో. ఈరోజు ఏదైతే మనం ఏ అంశాలపై చర్చించబోతున్నామంటే, పాడి పశువుల పెంపకానికి తగిన జాగ్రత్తలు. పాడి పశువులను పెంచేటప్పుడు మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి చెప్పడం జరుగుతుంది. పాడి పశువులు మీకు ఒకవేళ ఎవరైనా రైతుకు కానీ పెంచాలనే ఉత్సాహం ఉన్న వ్యక్తులకు కానీ, ముందే వాళ్ళ ఇంట్లో పాడి పశువులు ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ లేదు ఆయన కొత్తగా కొనుక్కొని ఫామ్ కానీ లేదంటే ఇంటి వద్ద పెంచుకునే పద్ధతులను అవలంబిస్తే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి వివరణ ఉంటుంది. ముందుగా మనము పాడి పశువులు కొనాలనుకున్నప్పుడు మనం ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఒకవేళ పాడి పశువులను పెంచడానికి ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళు పాడి పశువుల పెంపకాన్ని చేపట్టబోయే కంటే ముందు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఏంటంటే, పాడి పశువుల పరిశ్రమ నిర్వహించుకోవాలంటే ముందు మనం కొన్ని సదుపాయాలు మనకు ఉన్నాయా లేవా అనేది ఆలోచించాలి. ముందుగా మనం పాడి పరిశ్రమ నిర్వహించాలనుకున్నప్పుడు ఉత్పత్తి అయ్యే పాలు, వాటిని అమ్మడానికి సరిపడా మార్కెట్ సౌకర్యం కానీ లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి పట్టణ సౌకర్యం ఉందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత పాడి పశువుల పెంపకానికి పశుగ్రాసాలు అనేటివి చాలా అవసరం. ఆ పశుగ్రాసాల సాగుకు సంబంధించి అతనికి భూమి ఉందా లేదా అనేది చూడాలి. మూడవది, పశుగ్రాసాలు ఉన్నప్పుడు అదేవిధంగా మార్కెట్ సౌకర్యం ఉన్నప్పుడు కూడా పశు కొట్టాలను మనము నిర్మించుకోవాల్సి ఉంటుంది. పశు కొట్టాలు నిర్మించే స్తోమత ఉందా లేదా, పశు కొట్టాలు నిర్మించడానికి అనువైన స్థలం ఉందా లేదా అనేదాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. పశు కొట్టాలు నిర్మించాల్సి వస్తే తక్కువ ఖర్చుతోటి పశు కొట్టాలు నిర్మించుకోవాలి. మొట్టమొదటనే అధిక వ్యయం వీటిపై వెచ్చించరాదు. వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి తాటాకులతో కానీ గడ్డితో కానీ పైకప్పు వేసుకొని, ఈ ఏదైతే పశు కొట్టాలు ఉన్నాయో వాటి చుట్టుపక్కల పశుగ్రాస రకాలైనటువంటి సుబాబులు కానీ అవిసె వంటి చెట్లు పెంచినప్పుడు ఈదురు గాలులు కానీ వేడి గాలులు కానీ వచ్చినప్పుడు పశువులకు ఆ గాలుల వల్ల అధిక ఉష్ణోగ్రత వల్ల ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉండదు. అదేవిధంగా పశువుల కొట్టాలు నిర్మించిన ప్రదేశంలో నీటి సౌకర్యం ఉందా లేదా చూసుకోవాలి. అక్కడ ఒకవేళ పశువులు ఇంట్లో వాళ్ళే పశు పోషణ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదంటే ఒకవేళ పశువులను అధిక సంఖ్యలో పెంచాలనుకున్నప్పుడు వాటిని నిర్వహించే పని మనుషులు అందుబాటులో ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా గమనించాల్సి వస్తుంది. మనం ఉత్పత్తి చేసే పాలను రవాణా చేసేటందుకు కావాల్సినటువంటి రోడ్లు కానీ ఆ మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా చూడాలి. అంతేకాకుండా పశు వైద్య మరియు కృత్రిమ గర్భధారణకు సంబంధించిన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేవా, అంటే దగ్గరలో ఆసుపత్రి అందుబాటులో ఉందా లేదా చూడాలి. వీటన్నిటికంటే ముందు మీకు చుట్టుపక్కల ఎక్కడైనా పశువులు కానీ లేకపోతే గేదెలు కానీ ఆవులు కానీ పెంచే వాళ్ళు ఉంటే మీరు ముందుగా అక్కడికి వెళ్ళి పరిశీలించి రావడం అనేది ఉత్తమం. దాని ద్వారా మీకు అవగాహన వస్తుంది, అంటే ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి, ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది. పశువులకు మీరు బీమా సౌకర్యం కూడా చేపించుకోవాల్సి ఉంటుంది కొనేటప్పుడే, లేదంటే ఏదైనా అకాల పరిస్థితుల్లో అవి మరణిస్తే నష్టపోయే అవకాశం ఉంటుంది. బీమా ఉంటే మీకు బీమా చెల్లింపు వస్తుంది కాబట్టి అది కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. పాడి పశువులను మనం ఎంపిక చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా పాడి పశువులను మనము పాల కొరకు పెంచుకుంటాం కాబట్టి మనం ఏ విధమైన నిర్వహణ ఎంత మేత పెట్టినా కూడా వాటికి జన్యుపరమైనటువంటి లక్షణాలు అనేటివి 50 నుంచి 60% పాల ఉత్పత్తిలో దోహదపడతాయి. కాబట్టి ఏ జాతి పశువులైతే అధిక పాల దిగుబడిని ఇస్తాయో ఆ పాడి పశువులను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. గోజాతిలోనైతే ఒంగోలు కానీ, డియోని, గిర్, రెడ్ సింధి, సాహివాల్ లాంటి జాతులు. గేదెలు అయితే ముర్రా, మెహసానా, జఫ్రాబాది, నీలిరావి, సూర్తి, ఈ జాతి గేదెలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే సంకరజాతి ఆవురాల్లో మనకేందంటే అధిక శాతం మనకు పాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సంకరజాతి ఆవులను కూడా మనము ఎన్నుకోవచ్చు. క్రాస్ బ్రీడ్ జెర్సీ కానీ, క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ కానీ. అదేవిధంగా మనం కొనే పశువులు ఎప్పుడు కూడా మనము ఒక ఈత ఈనిన పశువులను కొనాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఒక ఈత ఈని లేదంటే 2 ఈతలు ఈన పశువులను కొంటే

మనకి ఏంటంటే అవి మన దగ్గర వచ్చి ఈజీగా ఇమిడే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా చూడి ఉన్న పశువులను కొనకూడదు. చూడి ఉన్న పశువులు కొన్నప్పుడు అవి ఇంటికి వచ్చినప్పుడు ఈనేటప్పుడు ఏదన్నా సమస్య వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి లేదా రెండు ఈతలు ఉన్న పశువులను కొనడం వల్ల మన దగ్గరికి వచ్చిన తర్వాత అది అధిక రోజులు జీవించి అధిక పాలిచ్చే అవకాశం ఉంటుంది. పశువులను చూసినప్పుడు పశువులు ఏ విధంగా ఉండాలంటే అవి పైనుండి చూసినప్పుడు త్రిభుజాకారంలో ఉండాలి. పొదుగు అనేది నిండుగా ఉండి పాలనరం స్పష్టంగా కనిపించాలి. మనం పొదుగును ముట్టినప్పుడు దూదిలాగా మెత్తగా ఉండాలి. పశువు పొదుగులో ఉండే నాలుగు రొమ్ములు ఒకటే పరిమాణంలో ఉండాలి. అంటే ఒక పొదుగు ఒక రొమ్ము ఎక్కువ ఒక రొమ్ము తక్కువగా ఉండకుండా ఉండాలి. మనము సంతలో పశువులను కొనేటప్పుడు లేదంటే వేరే ఇంటి దగ్గర పశువులను కొనేటప్పుడు 1 నుంచి 3 సార్లు పాలు పిండి వాటి యావరేజ్గా మనకు ఎన్ని పాలు వస్తున్నాయో దాన్ని బట్టి చూడాలి. ఒకేసారి పిండితే మనకు సరి అయినటువంటి దాని మీద అవగాహన రాదు కాబట్టి 3 సార్లు పిండి చూసుకోవాలి. అదేవిధంగా మనం పశువులను కొని వాటితో పాటు వచ్చే దూడలను తీసుకొస్తున్నప్పుడు ఏదైనా పశువు దూడ మరణిస్తే వేరే పశువు దూడను కూడా వాళ్ళ మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దూడ మా పశువుదా కాదా అనే దాన్ని కూడా మనము గమనించాలి. అయితే పశువులను తీసుకొచ్చిన తర్వాత చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది పశువులకు. కాబట్టి ఆ పశువులకు మనం తీసుకున్న పశువులకు వ్యాధులు రాకుండా మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాన్ని చూద్దాం. పాడి పశువులకు సాధారణంగా వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవన్ అనే మరియు ఇతర రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనము ముందుగా మనం నివారించదగ్గ వ్యాధులు ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఏ విధంగా నివారించవచ్చు అనేది చూద్దాం. దూడలు పుట్టిన తర్వాత 20 రోజులకు మనం నట్టల మందు తాగిపోయించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా పశువు అనారోగ్యం బారిన పడ్డప్పుడు ఆ పశువును వేరే పశువులకు దూరంగా కట్టేయాలి. పశువులకు ఇచ్చేటటువంటి నీరు కానీ మేత కానీ కలుషితం కాకుండా చూసుకోవాలి. కలుషితం అంటే మన మురుగు నీటి నుంచి వచ్చింది కానీ లేదంటే వేరే పశువులు తొక్కింది కానీ వేరే పశువులకు వేసి మిగిలిన మేత కానీ ఇట్లా ఇవ్వకుండా ప్రతి పశువుకు పరిశుభ్రమైనటువంటి మేత, పరిశుభ్రమైన నీరు అందించాల్సి ఉంటుంది. పశువులకు సోకే వ్యాధులకు మనము వివిధ రకాల టీకాలు వేస్తాం. అయితే గాలికుంటు వ్యాధి కొరకు నివారణ కొరకు మొదటిసారి 2 మాసాల్లో బూస్టర్ డోసు 30 నుంచి 35 రోజుల్లో ప్రతి సంవత్సరం మళ్ళీ వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. గొంతువాపు అనే వ్యాధికి మొదటిసారి 5 మాసాల పశువులకు, తర్వాత బూస్టర్ డోసు నెల తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం వేయాల్సి ఉంటుంది. జబ్బవాపు వ్యాధికి కూడా 6 నెలల్లో మొదటిసారి, బూస్టర్ డోసు నెల తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం వేయాల్సి ఉంటుంది. బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి నివారణ కొరకు మొదటిసారిగా 4 నుంచి 6 మాసాల పశువులకి, తర్వాత 30 రోజులకు బూస్టర్ డోస్, మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ మరొక డోస్ వేయవలసి ఉంటుంది. థైలేరియాసిస్ అనే వ్యాధికి మొదటిసారి 4 మాసాల పశువులకు బూస్టర్ డోస్ 15 రోజులకి, మళ్ళీ ప్రతి సంవత్సరం అదే వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. పశుపోషణ, వ్యాధులు నిర్వహణ మరియు పశువుల ఎంపికతో పాటు పశుగ్రాసాలు అనేటివి చాలా ప్రాముఖ్యతను పోషిస్తాయి. మనం ఎటువంటి పశుగ్రాసాలు పశువులకు మేపాల్సి ఉంటుంది, ఎటువంటి ఆహారం ఇవ్వాల్సి ఉంటుందని అంటే పశువులకు మనం ఇచ్చే మేతలో పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా, ఖనిజ లవణ మిశ్రమం మరియు నీళ్లు ఉండాలి. అయితే మనం ప్రతి పశువుకు ప్రతిరోజు ఈ 4 రకాల మేత అందుబాటులో ఉండేలాగా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎండు మేత అనేది కేవలం రాత్రి 8 నుంచి 10 కిలోలు ఇవ్వాలి ఒక పశువుకి. ఎండు మేత రాత్రి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ నెమరు వేయడం వల్ల కావలసిన పోషకాలు సరిగ్గా రక్తంలో ఇమిడిపోయి పాలలో కొవ్వు శాతం ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. పశుగ్రాసాలు అనేటివి మనకు అందుబాటులో ఉన్న పశుగ్రాసాలు 2 రకాలుగా మనం అనుకుంటాము. ఒకటి ధాన్యపు జాతి, ఇంకొకటి పప్పు జాతి. ధాన్యపు జాతి గింజ పశుగ్రాసాలలో పీచు ఎక్కువగా ఉంటే పప్పు జాతి వాటిలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైతే మీకు నీళ్లు అవైలబుల్గా ఉంటాయో లేదంటే మీరు నీటిని పశు గ్రాసానికి అందించగలుగుతారో అక్కడ SSG అనే రకాన్ని, అంటే ఇది జొన్న రకం, దీన్ని వేసుకోవచ్చు. మీకు ఎప్పుడు అందుబాటులో నీళ్లు ఉంటాయనుకుంటే బహువార్షిక రకమైనటువంటి APBN1 లేదంటే కో1, కో2, కో3 లాంటి రకాలు. పారాగ్రాస్, పారాగ్రాస్ అనేది కూడా మనం పశుగ్రాసంగా వాడవచ్చు. ఇది ఎల్లప్పుడూ నీళ్లు అందుబాటులో ఉండే ప్రదేశంలో పెంచుకుంటే చాలా మంచిది. అదేవిధంగా పప్పు జాతి పశుగ్రాసాల విషయాలకు వస్తే వీటిని యాన్యువల్స్గా అలసంద, పిల్లి పెసర, బర్సిమ్, సన్హెంప్ అనే వాటిని మనము పెంచుకోవచ్చు. బహువార్షికాలైనటువంటి ల్యూసర్న్, స్టైలో,
ఇవే కాకుండా శుభ

బుల్ హెడ్జ్లు సర్లనే చెట్లను కూడా మనం పశుగ్రాసాలుగా వాడుకోవచ్చు. పశువులను మనం పెంచుతున్నప్పుడు వాటి పాలు పిండేటప్పుడు మరియు నిల్వ చేసేటప్పుడు వాటి రవాణాలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాల వల్ల చాలా వ్యాధులు వస్తాయి, అంటే మనుషులకు వాటిని సరిగా వేడి చేయక కానీ సరిగా వాటిని మనం నిల్వ చేయక తాగినప్పుడు చాలా రకాల వ్యాధులు వస్తాయి. మళ్ళీ అదేవిధంగా పశువులను మనము వేరే ప్రదేశాల నుంచి పశు పాలను తీసుకొని వస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు కూడా ఏమైనా కలుషితాలు కలిసే అవకాశం ఉంటుంది. పశువులు, పాడి పశువుల నుంచి మనం పశువులు పాలు పిండేటప్పుడు పాలలో యాంటీబయాటిక్, క్రిమిసంహారకాలు, ఆక్సిటోసిన్ మొదలగు మందుల అవశేషాలు ఉండకూడదు. అంటే ఒక పశువుకు మనము వ్యాధి నివారణ కొరకు కానీ వ్యాధి చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్ మందులు ఇచ్చినప్పుడు ఒక 2-3 రోజుల వరకు ఆ పశువు యొక్క పాలను మనం తాగకూడదు, అంటే పిండి పారబోయాల్సి ఉంటుంది. మనం ప్రతిసారి పశువు పాలను తాగేటప్పుడు మరగబెట్టి చల్లార్చి తాగాలి. కొన్నిసార్లు పశువుల పాలలో, అంటే వచ్చే పాలలో కొంతమంది సింథటిక్ పాలు కూడా కలుపుతారు. ఎక్కడైతే జనాభా అధికంగా ఉండి పాల ఉత్పత్తి తక్కువగా ఉండే అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య ఉంటుంది. వీటి కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే కొవ్వు పెంచడానికి సబ్బు ద్రావణము, కాస్టిక్ సోడా, యూరియా, చమురు నీళ్ళు వంటివి కలుపుతారు. ఇవి కలపడం వల్ల ఏమవుతుందంటే మనుషులకు క్యాన్సర్, మూత్రపిండాల లాంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ సింథటిక్ పాలను పశువుల పాలలో కలపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార కల్తీ శాఖ నిబంధనల ప్రకారం ఎప్పుడైనా కూడా ఆవు పాలలో 3.5% వెన్న, ఎస్ఎన్ఎఫ్ 8.5%, గేదె పాలలో 5% వెన్న, ఎస్ఎన్ఎఫ్ 9% కంటే తగ్గకూడదు. నాణ్యమైన పాలు అంటే పశువు మంచి ఆరోగ్యవంతమైన పశువును నుంచి వచ్చిన పాలు, అదేవిధంగా కొట్టాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. పాలు పితికే వ్యక్తి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. పాలు పితికే వ్యక్తికి దగ్గు కానీ జలుబు ఉన్నప్పుడు కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా చర్మ వ్యాధులు ఉన్నప్పుడు పాలు పితకకూడదు. అటువంటప్పుడు వీళ్ళకున్న వ్యాధులు పశువులకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాల పాత్రలో కూడా మనం ఏవైతే పశువుల పాలు పిండి పోస్తామో ఆ పాత్రలను కూడా మనము చాలా పరిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది. అల్యూమినియం పాత్రలు కానీ లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల్లో పాలను నిల్వపరచుకుంటే మంచిది. రాగి పాత్రలను పాలను నిల్వ చేయడానికి ఉపయోగించకూడదు. పాల పాత్రలను శుభ్రం చేయడానికి సబ్బు నీరు, వాషింగ్ సోడా, వేడి నీళ్ళను వాటిని ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. పాలను మనం పితికేటప్పుడు ఏంటంటే పశువు యొక్క పొదుగు పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు పాలు పితకాలి. కొన్ని పాలు కూడా పొదుగులో ఉంచకూడదు. అట్లా కొన్ని పాలు పొదుగులో ఉన్నా కూడా మనకు మళ్ళీ పొదుగు వాపు అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పాలు పితకడానికి చాలామంది 3-4 రకాల పద్ధతులు వాడతారు. ఇందులో ఫుల్ హ్యాండ్ మెథడ్ అనేది మనకు శాస్త్రీయబద్ధంగా మంచి పద్ధతి. ఫుల్ హ్యాండ్ అంటే పశువు యొక్క రొమ్మును పూర్తిగా చేయితోటి పట్టి పిసకాల్సి ఉంటుంది. దీనివల్ల పశువు రొమ్ముకు కానీ పశువు పొదుగు కానీ ఎటువంటి అనారోగ్యం కలగదు. అదేవిధంగా పాలు కూడా పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. పాలను ప్రతిరోజు ఒక్క పశువు నుంచి పాలను 5 నుంచి 7 నిమిషాలు మాత్రమే పితకాలి. ఎక్కువ సమయం తీసుకోకూడదు పాలు పితకడానికి. ప్రతిరోజు ఏ సమయానికైతే పాలు పితుకుతామో అదే సమయానికి పితకాల్సి ఉంటుంది. అదేవిధంగా ముందు పితికిన పాలలో వెన్న శాతం తక్కువ ఉండడం, చివరిగా పితికిన పాలలో వెన్న శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు పితికిన పాలు తర్వాత పితికిన పాలు అని సపరేట్గా చేయకుండా ఒక పశువు యొక్క మొత్తం పాలన్నీ ఒక దాంట్లోనే పిండుకోవాలి. వెన్న శాతం పెరగాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రతి పశువుకు దానికి ఇచ్చే దానిలో 30% ఎండుగడ్డి ఉండాలి. మనం ఇచ్చే పచ్చి మేతలో పప్పుజాతి గ్రాసం ఒక 30% ఉండాలి. ప్రతి చొప్పను కట్ చేసేయాలి. ఏ విధంగా చొప్ప ఉంటే అట్లా వేయకుండా దాన్ని చాఫింగ్ అంటారు, చాఫింగ్ చేసేయాలి. పత్తి చెక్క కానీ, నూనె తీసిన నువ్వుల చెక్క కానీ, వేరుశనగ చెక్క కానీ, కొబ్బరి చెక్క కానీ వేస్తే పాడి పశువుల్లో పాలల్లో కొవ్వు ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది. తౌడు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మొలాసిస్ కూడా ఇస్తారు. ఏదైతే మనం బెల్లం తయారు చేసేటప్పుడు మిగిలినటువంటి ఏదైతే ద్రవం ఉంటుందో దాన్ని మొలాసిస్ అంటారు. ఆ మొలాసిస్ ఎక్కువ ఇవ్వకుండా చూసుకోవాలి పశువులకు. పొడి దానా ఇవ్వకుండా దానను తడిపి ఇవ్వడం వల్ల పశువుకు తొందరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. అయితే చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే పశువులను ఎప్పుడు చూడు కట్టించాలి, ఆ పశువులకు ఏద లక్షణాలను గుర్తించడం ఎలా? ఆవులైతే మొదటి ఈత ఆవులు 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల్లో ఈంతాయి. గేదెలైతే 3 సంవత్సరాలు వచ్చినప్పుడు అవి ఎదకొస్తాయి. పశువులు 3 వారాలకు ఒకసారి ఎదకొస్తాయి, అంటే 21 రోజులకు ఒకసారి ఎదకొస్తాయి. ఆవుల్లో అయితే ఎదకాలం 15 నుంచి 24 గంటలు ఉంటుంది. గేదెల్లో 24 నుంచి 36 గంటలు ఉంటుంది. గేదెలు ఆవులు అనేటి ఎప్పుడు ఎదకొస్తాయి, కాకపోతే వాటిని మనం ఎద లక్షణాలను బట్టి గుర్తించడం అనేది కొంచెం కష్టం ఉంటుంది. దాంట్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది.

కాబట్టి మనం ఆవుల్లో ఏ విధమైన ఎద లక్షణాలు ఉంటాయి, గేదెల్లో ఏ విధమైన ఎద లక్షణాలు ఉంటాయో చూద్దాం. గేదెల్లో అయితే గేదెలు బెదురు బెదురుగా ఉండి అరుస్తూ పళ్ళు చిగుళ్ళు కనిపించేలా చికిలిస్తాయి, మాటి మాటికి మూత్రం పోస్తాయి. ఏదైతే మనము దాని నడుము మీద చేసి నొక్కినప్పుడు కదలకుండా ఉంటాయి. గేదెల్లో ఎక్కువ సమస్య ఏంటంటే మూగ ఎద అనేది ఉంటుంది. మూగ ఎద లక్షణాలు ఏముంటాయంటే నిమిషానికి ఒక్కసారి మూత్రం పోస్తాయి, తోకకి తీగలు అంటుకొని ఉంటాయి, తోక భాగాన్ని నొక్కినప్పుడు నడుము విరుస్తాయి. మూగ ఎదను గుర్తించడానికి సులభమైన పద్ధతి ఏంటంటే టీజర్ బుల్ అయిన దాన్ని మనం ఒక ఫామ్లో మెయింటైన్ చేయాలి. టీజర్ బుల్ అంటే ఒక దున్నపోతును మనము అది ప్రత్యుత్పత్తికి పనికి రాకుండా దాని విత్తులు కొట్టి దాన్ని ఆ పశువుల పాకలు ఉంచడం జరుగుతుంది. అది కేవలం ఏ పశువు అయితే ఎదలు ఉందో ఆ పశువు దగ్గరికి వెళ్ళి దానిపైన ఎక్కడం చేస్తుంది. అటువంటి పశువును మనం దీని ద్వారా గుర్తించి మనం ఏదైతే ఆంబోతుతోటి మనము దానికి ప్రత్యుత్పత్తి అంటే ఫలదీకరణ చెందించాలనుకుంటున్నామో ఆ ఆంబోతు దగ్గరికి గేదెను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఎద లక్షణాలను గమనించడానికి రోజు ఉదయం సాయంత్రం పశువులను గమనిస్తూ ఉండాలి. ఆవుల్లో అయితే ఎద వచ్చినప్పుడు అరుస్తూ ఉంటాయి, మాటి మాటికి మూత్రం పోస్తూ ఉంటాయి, తోక లేపడం, అదేవిధంగా పక్కకున్నటువంటి పశువుల మీద ఎక్కడం లాంటివి చేస్తాయి. పశువుల నుండి మనుషులకు, మనుషుల నుండి పశువులకు కొన్ని వ్యాధులు వస్తాయి. వాటిని ఏ విధంగా నివారించాలి అనే అంశాలను చూద్దాం. పశువుల నుండి మనుషులకు పాక్స్, అదేవిధంగా బ్రూసెల్లోసిస్, అదేవిధంగా టీబీ, రేబీస్ ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. మనము పశువులను మనుషులకు వచ్చే వ్యాధులను మనం రాకుండా చూసుకోవాలంటే పాలను పితికేటప్పుడు కానీ, పితికిన తర్వాత సబ్బుతో చేతులను కడుక్కోవాల్సి ఉంటుంది. ఏదైనా పశువు అనారోగ్యంగా ఉన్నప్పుడు దాన్ని గుర్తించి వాటిని పక్కకు కట్టేయాలి. మనుషులు కూడా ఎవరైనా అస్వస్థతతో బాధపడుతున్నప్పుడు పశువుల దగ్గరికి వెళ్ళకూడదు. మెయిన్గా పశువుల నుంచి మనకు ఎక్కువగా వచ్చే వ్యాధులు రేబీస్ అనే వ్యాధి వస్తుంది, వీటికి మనం జాగ్రత్తగా ఉండాలి. పశువులకు వచ్చే సాధారణ వ్యాధులు, వాటి లక్షణాలు ఏందో చూద్దాం. పశువులకు సాధారణంగా జబ్బావాపు, గాలికుంటు, గొంతు వాపు, అదేవిధంగా తైలేరియా అనే రకాల వ్యాధులు వస్తాయి. వీటిని అన్నిటినీ నివారించుకోవడానికి వాటి సమయంలో ఏ టీకాలు ఇవ్వాలో ఆ టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా లక్షణాలు జబ్బావాపు వచ్చినప్పుడు ఆ జబ్బ ఒక ముందు జబ్బ కానీ లేకపోతే తొడ కానీ కుంటుతుంది పశువు, దాని యొక్క ఉష్ణోగ్రత ఎక్కువైపోతుంది, అటువంటప్పుడు మీరు చూసి దాన్ని దగ్గరున్న పశు వైద్యుని సంప్రదించి దానికి సంబంధించిన చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. పశువులకు పొదుగువాపు లక్షణాలు ఏముంటాయి, వాటిని ఏ విధంగా నివారించాలనేది చూద్దాం. పశువుల్లో పొదుగువాపు అనేది చాలా సాధారణ సమస్య. ఎందుకంటే పశువులు పడుకునే ప్రదేశంలో సరైన పరిశుభ్రత పాటించినప్పుడు, పశువు పడుకున్నప్పుడు ఆ పాలధారాల్లోకి వెళ్ళే మట్టి మురికి వల్ల క్రిమికీటకాలు చేరి ఆ పశువు పొదుగులోకి వెళ్ళి పశు పొదుగువాపు వ్యాధి అనేది వస్తుంది. పొదుగువాపు వ్యాధి వల్ల పశువు యొక్క పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. పొదుగువాపు వ్యాధి యొక్క లక్షణాలు ఏమంటే పొదుగు ఎర్రగా అంటే వాపు వస్తుంది, పొదుగు కాలుతుంది, పశువు తినదు, పశువు యొక్క ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది, పాల దిగుబడి తగ్గుతుంది. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు మనము పొదుగువాపు వ్యాధిని గుర్తించడానికి అతి సులభమైన పద్ధతి ఏంటంటే ఒక నల్లని బట్టను తీసుకొని ప్రతి పొదుగు రొమ్ము నుంచి ఒక మొదటి చారను ఒక నల్ల బట్ట మీద పట్టాలి. పట్టినప్పుడు ఎటువంటి గడ్డలు కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలధార అనేది కిందికి కారిపోతే ఆ రొమ్ము ఆరోగ్యంగా ఉందని అర్థం. ఏదైతే గడ్డలుగా లేకపోతే చీము, రక్తం లాంటివి వచ్చినప్పుడు అప్పుడు పశువుకు పొదుగువాపు వ్యాధి సోకిందనే అర్థం ఉంటుంది. పొదుగువాపు వ్యాధిని నివారించడానికి లేకపోతే చికిత్స చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనము పొదుగులోకి చొప్పించే మందులు, యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంజెక్షన్స్ ఉన్నాయి. పొదుగువాపు వ్యాధి రాకుండా మనం ముఖ్యంగా ఏం జాగ్రత్త తీసుకోవాలంటే పాడి పశువుకు పాలు పితికే ముందు మంచి నీటితోటి పొదుగును కడగాల్సి ఉంటుంది. తర్వాత ఆరిన తర్వాత పాలు పితుక్కొని మళ్ళీ పితికిన తర్వాత కూడా మళ్ళీ శుభ్రమైన నీటితో కడిగి తుడిసినప్పుడు ఎటువంటి పాలు పొదుగువాపు వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా ప్రతి పశువును వేరువేరుగా కట్టేసి పాలు పిండినప్పుడు ఏదైతే వ్యాధిగ్రస్తమైన పశువు ఉంటుందో ఆ పశువు పాలను ఆఖరిగా పితకాలి. పితికి ఆ పశువు పాలను కూడా వేరుగా ఉంచినప్పుడు, మిగతా పాలతో కలపకుండా ఉన్నప్పుడు అన్ని పాలు కూడా బాగా ఉంటాయి. మంచి ఏదైతే అనారోగ్యమైన పశువు నుంచి పిండిన పాలు ఉందో ఆ పాలను పడబోయడం అనేది ఉత్తమం. ధన్యవాదాలు.

0: మీరింతవరకు పాడి పశువుల పెంపకానికి తగిన జాగ్రత్తలు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా తాండూరు పశువైద్యాధికారి డాక్టర్ మంచాల భూమయ్య గారి ప్రసంగం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇల్లు వాకిలి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

0: ఇల్లు వాకిలి కార్యక్రమంలో భాగంగా జానపద గీతం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి సమయం 7:45. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: ప్రస్తుతము నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వివిధ రకాల ఈ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో ఉదాహరణకు పిఎం విశ్వకర్మ, నాబార్డు, అలాగే మనకు DDGKY ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది 1998 హైదరాబాద్ లో హైటెక్స్ అనే ప్రాంగణంలో ఇది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని స్థాపించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి చైర్మన్ గా, మరియు రోడ్ల భవనాల శాఖ మంత్రి ఉంటారో వారు దీనికి వైస్ చైర్మన్ గా ఉంటూ, అలాగే R&B ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనికి కూడా వైస్ చైర్మన్ గా ఉంటారు. అట్లాగే న్యాక్ కి డైరెక్టర్ జనరల్ ఉంటారు. డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా న్యాక్ కి ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి

కానీ స్టేట్ లో కానీ జిల్లాలలో కానీ ప్రతి జిల్లాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వారి పైన డైరెక్టర్లుగా ఉండి గత 27 28 సంవత్సరాల నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో వివిధ రకాల నిర్మాణ రంగానికి సంబంధించిన అనేక వృత్తులలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది నిర్మాణ రంగానికి సంబంధించిన వృత్తులలో శిక్షణ ఇవ్వడానికి, మెయిన్గా నిర్మాణ రంగాన్ని మరింత ప్రతిష్టపరచడానికి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్య అది. సో నాక్ లో స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆర్పిఎల్, సో ఇట్లా ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తూ అట్లాగే పీజీ కోర్సులు కూడా రన్ చేస్తున్నాం. అంటే నాక్ లో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ అనే ఇంజనీర్స్ వరకు కూడా ప్రతి ఒక్క వృత్తిలో కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు, ఎగ్జిస్టింగ్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి, అలాగే డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి, అలాగే ఇంకా నైపుణ్యత కావాలి అనేటువంటి ఎవరైతే ఆ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో వారందరికీ కూడా నిర్మాణ రంగంలో ప్రతి ఒక్క ట్రేడ్లో, ప్రతి ఒక్క వృత్తిలో వాళ్లకు నైపుణ్యత అందించి వారిని ఉద్యోగంలో చేర్చేటువంటి బాధ్యతతో పాటు వాళ్ళకి సపోర్టుగా, అంటే ఉద్యోగానికి సంబంధించిన సపోర్ట్ స్కిల్స్ నేర్పించి మనము ఇతర దేశాలకు కానీ వాళ్ళు వెళ్ళే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాం సార్. మనము ఈ పద్ధతిలో రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. ముఖ్యంగా నాక్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది కంపల్సరిగా అన్ఎంప్లాయ్ యూత్ కి, డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి ఇది 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అట్లాగే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు మాసన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, తర్వాత బార్ బెండర్స్, ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళు, టైల్ మేషన్రు, సో ఇట్లా ప్రతి ఒక్క ట్రేడ్. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వర్క్ వచ్చు, స్కిల్ ఉంటుంది, బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు స్కిల్ ఉందని చెప్పుకోగలుగుతారు, అది కట్టినా, వీళ్ళ బిల్డింగ్ కట్టినా, ఆ సార్ బిల్డింగ్ కట్టినా, ఈ ప్రాజెక్ట్ ఇలా చేసినా అని చెప్పగలుగుతారు, కానీ సరి స్కిల్ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సరి అయినటువంటి స్కిల్స్ తో పాటు వాళ్ళకి టెక్నిక్స్ అంటే మంచి టూల్స్ ఎలా వాడాలి, టూల్స్ తో పాటు వాళ్ళ మరింత త్వరగా ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ వీటిపైన వర్క్ పూర్తిగా కొంచెం అవగాహన తక్కువగా ఉంటుంది. సో వాటిల్లో మెలకువలు ఇందులో నేర్పడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి. అలాగే ఆర్పిఎల్ అంటే రికగ్నైజ్డ్ ప్రియర్ లెర్నింగ్, వీళ్ళు కూడా హెవీ హైలీ క్వాలిఫైడ్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా, కానీ వీళ్ళకు నేర్చుకోవడానికి సమయం సరిపోదు, ప్లస్ చేయగలుగుతారు, ప్లస్ వీళ్ళకు కూడా సర్టిఫికేట్ అవసరమే. సో వీళ్ళని కూడా ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ, లేకుంటే సైట్స్ లో కానీ, లేదా మా ఇన్స్టిట్యూషన్కి వస్తే మా ఇన్స్టిట్యూషన్ లో కానీ వీళ్ళకి 1 డే ఆర్పిఎల్ అసెస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేసి వాళ్లకు మా ట్రైనర్స్, మాస్టర్ ట్రైనర్స్ తో, మంచి అసెసర్స్ తో వారికి టెస్ట్ కండక్ట్ చేసి అలా సర్టిఫికెట్ ఇవ్వడము. సో ఇవన్నిటితో పాటు టామ్కమ్ లో కూడా, టామ్కమ్ అంటే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, వారి ద్వారా బయట దేశాలకు ఎలా వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలలో వాళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేటువంటిది వాళ్ళ పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నాక్ గత 27 ఏళ్ళ నుంచి ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎనలేని సేవలు చేయడం జరుగుతుంది. సో మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్ని జిల్లాలో ఉన్నాయి. ఏ జిల్లాలో అయినా కూడా నిరుద్యోగ యువత కావచ్చు, బిల్డింగ్ వర్కర్స్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, తర్వాత ఇంజనీర్స్ కావచ్చు, అలాగే కాంట్రాక్టర్స్, అలాగే ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్కి సంబంధించిన ఏ కోర్సులోనైనా పర్వాలేదు, నాక్లోకి ఎక్కడైనా ప్రతి జిల్లాలో మా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు సంబంధిత సిబ్బంది, అక్కడ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్, టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. మీరు ఏ సెంటర్లోనే రిజిస్ట్రేషన్ అయి వీళ్ళు ట్రైనింగ్ పొందుతారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు నిబద్ధతతో అంటే ఒక టైం పంచువాలిటీతో వీళ్ళు ఇక్కడ కనుక ఉండి మేము చెప్పినటువంటి, మా ట్రైనర్స్ చెప్పినటువంటి మంచి నైపుణ్యాన్ని కనుక వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాజెక్టులోకి వెళ్ళినా, సో లేదా సొంతగానైనా కూడా వీళ్ళు కాళ్ళ మీద నీళ్ళు దొక్కుని వాళ్ళ ఆదాయాన్ని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో రకరకాల పద్ధతుల్లో ట్రైనింగ్ అనేటువంటిది మంచి పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో ఈ ప్రోగ్రామ్స్ కి తప్పకుండా ఖచ్చితంగా జాయిన్ అయ్యి, జాయిన్ అయిన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నేర్చుకొని తదుపరి మంచి మెరుగైనటువంటి నైపుణ్యతతో మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అలాగే
వీటన్నిటితో

పాటు ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర డిడిజీకేవై ప్రోగ్రామ్. ఈ డిడిజీకేవై ప్రోగ్రామ్ అనేటువంటిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దీంట్లో చదువుకొని అంటే డ్రాప్అవుట్స్ క్యాండిడేట్స్ 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఇందులో తీసుకుంటాం. వీళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ కరికులం అనేటువంటి స్పెషల్గా డిజైన్ చేయడం జరుగుతుంది. ఎన్ఎస్డిసి నామ్స్ ప్రకారము వీళ్ళ కోర్సు డ్యూరేషను, వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ కరికులము, వాటి

సో ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనంతరము వీరు కంపెనీలలో వాళ్ళకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టించి, లేదు అంటే మన క్యాంపస్లో ఇంటర్వ్యూ పెట్టించి వాళ్ళని ఆ కంపెనీకి సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చినటువంటి న్యాక్లో డీడీజీకే ప్రోగ్రామ్ లో కానీ ఇతర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కానీ జాయిన్ అయి ట్రైనింగ్ పూర్తి స్థాయిలో అంటే 80% అటెండెన్స్ తో కనుక అతను అన్ని ఎగ్జామ్స్ రాసి సరైన రిజల్ట్ ఉండి అతను కనుక పరిపూర్ణంగా బయటకు వెళ్తే కనుక 100% ప్లేస్మెంట్ న్యాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికీ కూడా అందరికీ ఇచ్చాం, కానీ పిల్లలు కొంత నిలదొక్కుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు, కొత్త జాబు, కొత్త వ్యక్తులు, అక్కడ కొత్త పరిసరాలు, ఇవన్నిటిలో ఉద్యోగులకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాటిని నిలదొక్కుని మనం గనక ఆ ప్రాజెక్టులో కొన్ని రోజులు వర్క్ చేస్తే, లేకుంటే ఆ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేస్తే, డిఫరెంట్ గా ఆ కంపెనీ కూడా మనల్ని గుర్తించి మీకు తప్పనిసరిగా మరింత మెరుగైన జీతాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడరు. ఎందుకంటే ఈరోజు ఎంత టెక్నాలజీ వచ్చినా, ఏఐ వచ్చినా కూడా నిర్మాణ రంగంలో ఖచ్చితంగా మాన్యువల్ గా ఒక వ్యక్తి యొక్క స్కిల్ అనేటువంటిది అవసరం. ఈ రోజున టెక్నాలజీ రాను రాను గత 20 సంవత్సరాలకు ఈ రోజుకు మనం పోల్చుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. సో ఆ టెక్నాలజీని కనుక మనము దాన్ని బేరీజు వేసుకొని దానిపైన నైపుణ్యత సంపాదించుకొని ముందుకు వెళ్తే నిర్మాణ రంగంలో కొల్లలుగా ఉద్యోగాల అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాటితో పాటు విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగ యువత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇస్తున్నటువంటి వివిధ రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలలో ఆసక్తి చూపండి. ఒకసారి మా వెబ్సైట్ చూడండి మీరు. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందికరంగా మీకు అర్థం కాకపోయి ఉన్నట్లయితే మా డైరెక్ట్ గా మా ట్రైనింగ్ సెంటర్లు ప్రతి జిల్లాలో ఉంటాయి. ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో మీరు వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా కలవచ్చు, లేదా మన వెబ్సైట్ లో కూడా మీరు మన వెబ్సైట్ లాగిన్ అయి అక్కడ చూస్తే కనుక మీకు పూర్తిగా అన్ని వివరాలు అందులో పొందపరిచి ఉంటాయి. అవే కాకుండా న్యాక్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్కిల్ అప్గ్రేడేషన్, ఉదాహరణకు తెలంగాణలో చూస్తే ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు చూసినట్లయితే చాలా జిల్లాల నుంచి నిరుద్యోగులు మరియు ఉద్యోగం చేస్తూ నైపుణ్యత ఉన్న వాళ్ళు బయట దేశాలకు అంటే ఇజ్రాయెల్ కానీ లేదా దుబాయ్ కానీ లేకుంటే ఇంకా దుబాయ్కి సంబంధించిన దగ్గర కంట్రీస్ కానీ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ ప్రయత్నంలో కొంతమందిని కొంత ఏజెంట్స్ ద్వారా కానీ లేకుంటే టాప్కమ్ ద్వారా కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు మినిమం స్కిల్స్ ఉంటాయి, కానీ సర్టిఫికెట్ కూడా మ్యాండేటరీ అవుతుంది అక్కడ. ఎందుకంటే అడుగుతారు మీరు ఏం చదువుకున్నారు అంటే అప్పుడు మనం అన్ని చదువుకున్నామని చెప్పలేదు. సో సర్టిఫికెట్ అనేటిది ఇక్కడ మనకు ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక పట్ట, ఒక డిగ్రీ లాగా ఉంటుంది. సో దీంతో పాటు మనము కనుక ఆ సర్టిఫికెట్ సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు వాళ్ళందరూ స్కిల్డ్ వర్కర్స్ అయితే మా దగ్గరికి ఆర్పిఎల్ ప్రోగ్రామ్ లో జాయిన్ కావచ్చు, లేదు మాకు కొంత సెమీ స్కిల్డ్ సార్, మాకు అన్ని తెలుసు, ఇంకా కొంత నైపుణ్యత నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నట్లయితే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే 15 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రావచ్చు. సో ఇదే కాకుండా ఇంకా నిరుద్యోగులు కూడా ఆసక్తి చూపించి చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు, మేము కూడా విదేశాలకు వెళ్ళి చాలా మెరుగుపడాలనుకున్న వాళ్ళందరూ కూడా మన 3 మంత్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో అట్లాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన 3 నెలలతో పాటు మా దగ్గర పిఎం విశ్వకర్మ కూడా ఉంది. సో మేము పిఎం విశ్వకర్మ కూడా చేస్తా ఉన్నాం. నాకు సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్, నో ప్రాఫిట్, అంటే ఇక్కడ ఏం ప్రాఫిట్ ఆశించి కానీ లేకుంటే ఆదాయాన్ని ఆశించి చేసేది కాదు, బట్ సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఎవరైతే స్పాన్సరర్స్ ఉన్నారో వాళ్ళు మినిమం మన ఎక్స్పెండిచర్స్ అంతా పేరు చేస్తారు, స్పాన్సరింగ్ ఇస్తారు. సో అట్లాంటి స్పాన్సరర్స్ మనకు చాలా ఉన్నారు, అంటే పిఎం విశ్వకర్మతో పాటు పిఓసి డబ్ల్యూడబ్ల్యూబి ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, టీజీఎంఎఫ్సి ఉంది, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, అట్లాగే ఇతర కార్పొరేషన్లన్నీ కూడా నాబార్డు ఉంది. ఈ మధ్యలో మాకు వారధి ప్రోగ్రామ్ వచ్చింది. సో ఇట్లా ప్రతిదీ కూడా ఏదైనా కూడా స్కిల్ డెవలప్మెంట్ లో నాక్కి స్పాన్సరింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ క్రమంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి నాక్కి. మీకు అవసరమైన ప్రోగ్రామ్స్, మీకు అనుకూలమైన ప్రోగ్రామ్స్ ఏ జిల్లాలో ఉన్నా ఆ జిల్లాలోకి వెళ్ళి మీరు అక్కడ జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగ యువత మీరు ఎప్పుడు కూడా అరే నిర్మాణ రంగం అంటే ఇది కష్టించి పనిచేయాలి, హార్డ్ వర్క్, మనం హార్డ్ వర్క్ చేసుకుంటే ఎట్లా, మనం సాఫ్ట్ కార్నర్లో వెళ్దాం,

0: సౌత్ కొరియాకి వెళ్దాం అని అనుకుంటే కనుక చాలా నష్టపోతారు. దీనిలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవిత కాలంలో మొత్తానికి మొత్తం ఒక ఇల్లు కట్టాలనే ఒక ఆశయం అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి, క్వాలిటీ మంచి క్వాలిటీతోని కట్టడానికి, తక్కువ ఖర్చుతోని తక్కువ సమయముతోని నిర్మించి ఇవ్వడానికి సంబంధించినటువంటి ఆ నైపుణ్య టిప్స్, ఆ మెళుకువలన్నీ కూడా నాకులో నేర్పబడతాయి. కాబట్టి నాక్ అనేటువంటిది ఇక్కడే కాదు, మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళ వర్కర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఎలాంటి టెక్నీషియన్స్ కైనా నాక్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దీంట్లో మా డైరెక్టర్ జనరల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఇచ్చేటువంటి ఆ సూచనలు మేము పాటిస్తూ, మా డైరెక్టర్ గారు శాంతిశ్రీ గారు, అలాగే రాజిరెడ్డి గారు, మా డైరెక్టరు అందరూ కూడా గవర్నమెంట్ సూచనల మేరకు మేము ఎన్నో రకాల నైపుణ్య ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ కూడా నాకు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ మంచి మాస్టర్ ట్రైనర్స్, నైపుణ్యం కలిగినటువంటి ట్రైనర్స్, అసెసర్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. సో వీటితో పాటు వాళ్ళకందరికీ కూడా ఎప్పటికప్పుడు మేము ట్రైన్అప్ చేస్తూ ఉంటాం, అంటే టీఓటీగా పెడతాం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇటు మార్కెట్కు అనుకూలంగా ట్రైనర్స్ని డెవలప్ చేయడము, మార్కెట్కు కావలసిన ట్రైనర్స్ని కూడా అందించడము, వాటితో పాటు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి యూత్ అంటే బీటెక్ చేసి వాళ్లకు ఆ కాలేజీలలో సరి అయినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. ఆ టైంలో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మాతో సంప్రదింపులు చేసి వాళ్ళకు ఫినిషింగ్ స్కూల్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అంటే ఏంటి అంటే నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు, నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్స్, నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లను దేశానికి, రాష్ట్రానికి, ఇతర దేశాలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనిచేస్తుందండి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.
1: మీరింతవరకు న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. వికసిత్ భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశానికి ముఖద్వారమని రాష్ట్రపతి పేర్కొన్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతర మద్దతిస్తుందని ముర్ము చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 3 ఇందిరమ్మ గృహాలను స్వయంగా ప్రారంభించి లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా కొఠారి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత పైలాన్ను ఆవిష్కరించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ నివేదిస్తున్నందున కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా జలాలు దక్కేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలు డ్యాంలు నిండిన తర్వాతనే నీళ్లు వదిలే విధానాన్ని పాటిస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఒక ప్రత్యేక ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్టు ద్వారా అమలు చేయనున్నట్టు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు ప్రకటించారు. ఈ ట్రస్టును రాబోయే 2 రోజుల్లో ఏర్పాటు చేస్తారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చేసిన సూచనలు సిఫారసులు పొందుపరిచిన తర్వాత ట్రస్ట్ ఏర్పాటు పనితీరుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలు రూపొందిస్తారు. ఎల్పీజీ డీలర్షిప్లు డిస్ట్రిబ్యూటర్షిప్లు ఇస్తున్నట్టుగా ప్రచారంలో ఉన్న నకిలీ

ఈమెయిల్ను ప్రభుత్వం ఖండించింది. ఆ ఈమెయిల్స్ నకిలీవని అధికారిక ఎల్పీజీ డిస్టిబ్యూటర్షిప్ ఎంపిక ప్రక్రియతో వీటికి ఎటువంటి సంబంధమూ లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. తిరుచ్చిలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజల సేవకుడిగా పనిచేస్తానన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్లో పెట్టవద్దని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 129 ఫిర్యాదులు అందాయి. దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన డఫాబెట్ ముఠాకు చెందిన 13 మందిని ఢిల్లీ, గుజరాత్, పంజాబ్లలో అరెస్టు చేసినట్టు సిఐడి చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. వచ్చే 3 రోజుల పాటు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చిత్రగీతాలలో ముందుగా మనశంకర వరప్రసాద్ గారు, ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ, శ్వేతమోహన్ పాడిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం, సంగీతం భీమ్స్.

0: గా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: తర్వాత మట్కా చిత్రం కోసం సాయిదేవ హర్ష పాడిన కరుణకుమార్ గీతం, సంగీతం భవానీ ప్రకాష్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత ఊరి పేరు భైరవకోన. ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గార్ల గాత్రద్వయం వింటారు. వయలిన్ సిహెచ్ రమ్యాకిరణ్మై, మృదంగం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ముందుగా సిద్ధి వినాయకం, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం, ముత్తయ్య భాగవతార్ కీర్తన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి గారుల గాత్రద్వయం వింటున్నారు. వయోలిన్ సిహెచ్ కిరణ్మయి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. తరువాత తందనాన బౌళిరాగం, ఆదితాళం, అన్నమాచార్య కీర్తన.

మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సర్వేపల్లి నవమల్లికా శ్రేయ మరియు సర్వేపల్లి ఫణిరాజ్యలక్ష్మి గార్ల గాత్రద్వయం విన్నారు. వయోలిన్ సిహెచ్ రమ్యకిరణమయ్యి, మృదంగ సహకారం కె అరవింద్, మార్సింగ్ ఎల్ వెంకటేష్. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే వేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు

0023240852, మరొక నెంబర్ 2324-0856. జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భావన. ఇందులో స్ఫూర్తి గురించి డాక్టర్ మృణాళిని గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 18వ భాగం ప్రసారమవుతుంది. 6:30 పొలం పనులు, సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం గురించిన వివరణ ప్రసారమవుతుంది. 7:00 పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు వై సంతోష్ కుమార్ గారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం తెలంగాణ భాషా సాహిత్య వైభవం. రచన డాక్టర్ మల్లెగూడ గంగప్రసాద్, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళయ్య గారి గాత్రం ప్రసారమవుతుంది. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ళ ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఆర్ మేబు పుష్కల గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:30 సుగమ సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుమేనా రామ్ విశ్వాస్ ఆలపించిన గజల్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి పరాజిత కార్యక్రమం, 1:20 వనిత లోకం స్త్రీల కార్యక్రమంలో అమ్మల తీర్పు శ్రీమతి రత్నజానకి గారి కథానిక ప్రసారమవుతుంది. కస్తూరి కన్నడ కార్యక్రమం రేపు 14:30. 5:03 రేపు సాయంత్రం జానపద సంగీత కార్యక్రమంలో యాదవ వలరాజు మందహెచ్చుల కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ ఊరి ఐలమల్లు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, చెరకు కంది పంటలలో వ్యవసాయ పనులు వివరాల గురించి వినవచ్చు. 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక దిగుబడి భూసార పరీక్ష ఆవశ్యకత గురించి మెహబూబ్ నగర్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీశ్రామ్ గోపాల్. 7:45 వికసిత్ భారత్, 9:15 స్పాట్ లైట్, 9:30 మెనీటాక్ మెంథాన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 భక్త కుచ్చేల వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారిచే హరికథ కాలక్షేపం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:13 దాటి 25 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు.

ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెర్ట్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై రేపు ఉదయం 5:50 నిమిషాలకు రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:44 దాటి 10 సెకండ్లు. ఇంతటితో